ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948, జ్యేష్ఠమాసం 13వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, జూన్ నెల 2వ తారీఖు, మంగళవారం శుభోదయం.

ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు అర్చన. అర్చన కార్యక్రమంలో భాగంగా క్షేత్రదర్శిని వింటున్నారు.

శ్రీరాముడికి కోటానుకోట్ల భక్తులు ఉండొచ్చు, కానీ ఆయనకు ప్రియమైన మహాభక్తుడు మాత్రం ఒక్కరే. రావణుణ్ణి ఓడించి సీతారాములు అయోధ్యకు తిరిగి వచ్చాక రామ్కోటిని రక్షించడానికి గుహలో ఉండి కాపాడిన ఆలయం అది. సరియూ నది ఒడ్డిన ఏడాది పొడవునా భక్తులు సందర్శించే ఆలయం అది. అయోధ్యలో రామజన్మభూమికి కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అయోధ్యకు వెళ్ళి రామదర్శనం చేసుకోవాలి అని అనుకునే ప్రతి ఒక్కరూ ఈ ఆలయాన్ని దర్శించాల్సిందే. అంతా కాషాయవర్ణమే, హనుమాన్ రూపమే, ఆంజనేయ నామస్మరణే. ఇంతకీ నేను ఈ ఆలయం గురించి

చెప్తున్నాను, అర్థమైందా? అయితే ఆలయం పేరు నాకు తెలియజేయండి. మా వాట్సాప్ నెంబర్ 0402324082.

ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు క్షేత్రదర్శిని. అయోధ్య నగరం మధ్యభాగంలో రామజన్మభూమికి సమీపంలో ఒక చిన్న కొండపై నిర్మింపబడిన ఈ ఆలయాన్ని హనుమాన్ గడి లేదా హనుమాన్ గర్హి అంటారు. గడి అంటే కోట లేదా రక్షణ స్థలం అని అర్థం. హనుమాన్ గడి అంటే హనుమంతుడు నివసించిన రక్షణ కోట లేదా అయోధ్యను కాపాడిన పవిత్ర స్థలం అని అర్థం. ఈ ఆలయాన్ని దర్శించాలి అంటే 76 మెట్లు ఎక్కాలి. ప్రతి మెట్టు భక్తి ప్రయాణానికి చిహ్నం. చాలామంది మెట్లు ఎక్కుతూ హనుమాన్ చాలీసా చదువుతారు. మెట్లన్నీ పూర్తయ్యేసరికి మనసు భక్తిభావంతో నిండిపోతుంది. ఈ మెట్ల ప్రయాణాన్ని ఆధ్యాత్మిక సాధనగా భావిస్తారు భక్తులు. ఇక గర్భగుడి దర్శనం చేసుకుందాం ఈ పాట తర్వాత.

హనుమాన్ గడి ఆలయంలో ఉన్న ప్రధాన విగ్రహ ప్రత్యేకత ఏమిటి అంటే, చాలా హనుమాన్ ఆలయాల్లో మనకు వీరరూపం కనిపిస్తుంది. హనుమంతుడు అంటే ధైర్యం, సాహసం, కొండంత బలం అని భావిస్తాం. కాబట్టి ఆ రూప విగ్రహాలు కనబడతాయి. కానీ ఈ ఆలయంలో హనుమంతుడు తన తల్లి అంజనీదేవి ఒడిలో బాల హనుమంతుడిగా దర్శనమిస్తాడు. గర్భగుడిలో బాల హనుమంతునితో పాటు అంజనీదేవి, శ్రీరాముడు, సీతాదేవి విగ్రహాలు దర్శనమిస్తాయి. గర్భగుడిలో ఉన్న వెండి అలంకరణలు శిల్పకళ భక్తులను అమితంగా ఆకట్టుకుంటాయి. స్థల పురాణం గురించి మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత.

రామాయణం ప్రకారం రావణుడిని సంహరించి శ్రీరాముడు సీతాదేవితో కలిసి అయోధ్యకు వచ్చాక హనుమంతుడు అయోధ్యను కాపాడేందుకు ఇక్కడే నివసించాడు అని ప్రజలు చెప్తారు. కొన్ని కథనాల ప్రకారం శ్రీరాముడే స్వయంగా హనుమంతుడికి ఇలా ఆజ్ఞాపించాడట, కలియుగం ముగిసే వరకు అయోధ్యను రక్షించు అని. అందుకే ఈ ఆలయంపై ఎన్నిసార్లు దాడి జరిగినా తిరిగి అది పునర్నిర్మించబడింది. హనుమంతుడు స్వయంగా తన ఆలయాన్ని తనే కాపాడుకున్నాడు అని భక్తులు విశ్వసిస్తారు.

అయోధ్యలో ఉన్న హనుమాన్ గర్హి ఆలయం గురించి తెలుసుకుంటున్నారు ఈనాటి క్షేత్రదర్శిన్లో. ఈ ఆలయ చరిత్రను గమనిస్తే ఆలయ మూలాలు 10వ శతాబ్దం నాటివి అని తెలుస్తుంది. హనుమాన్ గర్హి అనేది సాధారణ ఆలయం కాదు, ఇది రామభక్తికి, ధైర్యానికి, సాహసానికి ప్రతీక. కొన్ని పురాణాల ప్రకారం విక్రమాదిత్య మహారాజు దీన్ని నిర్మించారని చెబుతారు. 1855లో హనుమాన్ గర్హిపై దాడి జరిగింది. ఈ సంఘటనను 1855 హనుమాన్ గర్హి ఘర్షణగా చరిత్రలో పేర్కొంటారు. ఆ ఘటన తర్వాత అప్పటి నవాబు వాజిద్ అలీ షా హనుమాన్ గర్హి ఆలయాన్ని ధ్వంసం కాకుండా కాపాడారు. కొన్ని చారిత్రక రచనలు చెబుతున్నాయి ఈ విషయాన్ని. ప్రస్తుత ఆలయ నిర్మాణం తరువాతి కాలాల్లో నిర్మింపబడింది. రామనంది సాంప్రదాయానికి చెందిన నిర్వాణి అఖడ మహంతులు ఆలయ రక్షణలో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం వారే ఆలయ నిర్వహణను చూస్తున్నారు.

ఆకాశవాణి వివిధ భారతిలో మీరు వింటున్నారు క్షేత్రదర్శిని. ఈనాటి క్షేత్రదర్శినిలో మనం తెలుసుకుంటున్నాం అయోధ్యలో ఉన్న హనుమాన్ గర్హి ఆలయం గురించి. హనుమాన్ గర్హి ఆలయంలో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగలు హనుమాన్ జయంతి, శ్రీరామనవమి, దసరా, దీపావళి, బడామంగల్. పండుగ వేళల్లో భక్తుల సంఖ్య లక్షల్లో ఉంటుంది. హనుమంతుడికి లడ్డూలు ప్రీతికరమైనవి కనుక బూందీ లడ్డు, బేసన్ లడ్డు నైవేద్యంగా సమర్పించడం ఇక్కడ ఆనవాయితీ.

అయోధ్యలో ఉన్న హనుమాన్ గర్హి ఆలయం గురించి తెలుసుకుంటున్నారు. హనుమాన్ గర్హి ఆలయం కొండపై ఉండడంతో రామమందిర పరిసరాలు, పురాతన వీధులు, అయోధ్య నగరం మొత్తం కాషాయ వర్ణంలో అద్భుతంగా కనిపిస్తాయి. రామభక్తికి ప్రతీకగా, అయోధ్యను కాపాడే రక్షకుడిగా, భక్తుల కోరికలను ఆలకించే దైవంగా కొండపై కోటలా వెలిసిన హనుమాన్ గర్హి ఆలయం ఈరోజుకి

కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి నిలయంగా నిలుస్తుంది. అందుకే అయోధ్యకు వెళ్ళిన ప్రతి భక్తుడు భక్తితో అంటాడు, ముందు హనుమంతుడి దర్శనం, తరువాత శ్రీరాముడి దర్శనం. ఇదండి ఈనాటి క్షేత్రదర్శిని.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. మ్యాన్మార్ శాంతి సామరస్యాల కోసం సాగిస్తున్న ప్రయత్నాలకు భారత్ మద్దతు కొనసాగుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఈ నెల 11వ తేదీ నుండి న్యూఢిల్లీలో 2 రోజుల పాటు జరగనున్న 13వ బ్రిక్స్ సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. పశ్చిమాసియా పరిస్థితుల నేపథ్యంలో ఇంధనం, నిత్యావసర వస్తువుల సరఫరాకు ఎటువంటి అంతరాయం కలగకుండా తగిన ఏర్పాట్లు చేసినట్టు ప్రభుత్వం తెలిపింది. రాజస్థాన్, గుజరాత్, పశ్చిమ మధ్యప్రదేశ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్లలో ఈరోజు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. భారతదేశపు యాక్టిస్ట్, మహాసాగర్, పొరుగువారికే మొదటి ప్రాధాన్యం విధానాల్లో మ్యాన్మార్ ఒక ముఖ్యమైన భాగస్వామి అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. రాష్ట్రపతి భవన్లో మ్యాన్మార్ అధ్యకులు యు మిన్ ఆంగ్ రాష్ట్రపతి ముర్ముతో సమావేశమైన సందర్భంగా ఇరుదేశాల మధ్య శతాబ్దాల నాటి సాంస్కృతిక, నాగరికత, ఆధ్యాత్మిక సంబంధాలను గుర్తు చేసుకున్నారు. ఆగ్నేయాసియాకు మ్యాన్మార్ భారతదేశపు ప్రవేశ ద్వారం అని, భారత్తో భూ సరిహద్దును పంచుకునే ఏకైక ఆసియాన్ దేశం మ్యాన్మార్ మాత్రమేనని రాష్ట్రపతి అన్నారు. మ్యాన్మార్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినందుకు యు మిన్ ఆంగ్కు అభినందనలు తెలిపారు. ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి, కొత్త ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి భారత్ ఎదురుచూస్తోందని చెప్పారు. మ్యాన్మార్ ప్రభుత్వ ప్రాధాన్యతలకు

అనుగుణంగా వారి ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడానికి భారత్ సిద్దంగా ఉందని రాష్టపతి చెప్పారు. శాంతి సామరస్యాల కోసం సాగిస్తున్న ప్రయత్నాలకు భారత్ మద్దతు కొనసాగుతుందన్నారు. భవిష్యత్తులో రెండు దేశాల మధ్య స్నేహ సంబంధాలు మరింత బలోపేతమవుతాయని ఇరువురు నేతలు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. ఈ నెల 11వ తేదీ నుండి న్యూఢిల్లీలో 2 రోజుల పాటు జరగనున్న 13వ బ్రిక్స్ సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ప్రజల కోసం నగరాలు, సమగ్ర పట్టణ భవిష్యత్తు కోసం బ్రిక్స్ సహకారం అనే ఇతివృత్తంతో ఈ సదస్సు నిర్వహిస్తారు. కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ నిన్న న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, నగరాల ప్రణాళిక, పాలన, అభివృద్దిలో ప్రజలకే ప్రాధాన్యత ఇచ్చే విధానాన్ని ఈ ఇతివృత్తం ప్రతిబింబిస్తుందన్నారు. భారత్ దక్షిణాఫ్రికా దేశాల మధ్య ఆర్థిక వృద్ది, ఉపాధి కల్పన, సమగ్ర అభివృద్దిలో ఎంఎస్ఎంఈ రంగానికి ఉన్న కీలక పాత్రను బలోపేతం చేసే అవకాశాలను అన్వేషించాయి. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి జితన్ రామ్ మాంఝీ నిన్న న్యూఢిల్లీలో దక్షిణాఫ్రికా చిన్న వ్యాపారాల అభివృద్ది శాఖ మంత్రి స్టెల్లా టెంబిసా నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు. ఇరుపక్షాలు పరస్పర సహకారం ఉన్న రంగాలపై చర్చించినట్టు ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆర్థిక సహాయాన్ని పెంచడం, వ్యాపారాలను ప్రోత్సహించడం, డిజిటలైజేషన్ను వేగవంతం చేయడం, అలాగే ఎంఎస్ఎంఈ అభివృద్దిలో నైపుణ్యాలను బలోపేతం చేయడంపై చర్చించారు. ఇరు దేశాల్లో ఎంఎస్ఎంఈల వృద్ది, పోటీతత్వానికి అవసరమైన పర్యావరణ వ్యవస్థను పెంపొందించడానికి, ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి భారత్ దక్షిణాఫ్రికాలు నిబద్దత కలిగి ఉన్నట్టు పేర్కొన్నాయి. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ నిన్న న్యూఢిల్లీలో ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు 2026పై అవగాహన కోసం స్వచ్ఛగాం సురక్షిత జలవాయు ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ ఏడాది 1 ఏప్రిల్ నుండి అమల్లోకి వచ్చిన ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు 2026పై అవగాహన కల్పించడం, ప్రజలను చైతన్యపరచడం ఈ ప్రచారం ముఖ్య ఉద్దేశం. ఈ ప్రచారం ఈ నెల 5న ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమంతో ముగుస్తుంది. అన్ని గ్రామ పంచాయతీలు ఈ ప్రచారం సాధించిన విజయాలు, స్వచ్ఛ భారత్ మిషన్ నిబంధనలపై చర్చిస్తాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. పశ్చిమాసియా పరిస్థితుల నేపథ్యంలో ఇంధనం, ఆహార ధాన్యాలు, ఎరువులు, ఇతర నిత్యావసర వస్తువుల సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా తగిన ఏర్పాట్లు చేసినట్టు ప్రభుత్వం తెలిపింది. పశ్చిమాసియాలో ఇటీవలి పరిణామాలపై న్యూఢిల్లీలో జరిగిన అంతర్మంత్రిత్వ శాఖల సమావేశంలో వినియోగదారుల వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శి అనుపమ్ మిశ్రా మాట్లాడుతూ, రికార్డు స్థాయి వ్యవసాయ ఉత్పత్తి, నిత్యావసర వస్తువుల నిల్వలు, ఆహార భద్రత పరంగా భారత్ సురక్షితమైన స్థానంలో ఉందన్నారు. దేశంలో పప్పుధాన్యాల నిల్వలు గత 3 ఏళ్లలో అత్యంత గరిష్ట స్థాయిలో ఉన్నాయని చెప్పారు. ఆహార ప్రజా పంపిణీ శాఖ సంయుక్త కార్యదర్శి సి శిఖ మాట్లాడుతూ, వచ్చే నెల 1వ తేదీ నాటికి 513 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమల నిల్వలు దేశంలో ఉన్నాయని తెలియజేశారు. కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నిన్న న్యూఢిల్లీలో ఆస్ట్రేలియా ఉప ప్రధానమంత్రి, రక్షణ మంత్రి రిచర్డ్ మార్లెస్తో సమావేశమయ్యారు. ప్రాంతీయ పరిణామాలు, ఇండో పసిఫిక్ ప్రాంతం, ఇరు దేశాల మధ్య ఉన్న సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంపై తమ అభిప్రాయాలు పంచుకున్నట్టు జయశంకర్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మ్యాన్మార్ అధ్యక్షులు యూ మిన్ ఆంగ్ మధ్య న్యూఢిల్లీలో విస్తృత స్థాయి చర్చలు జరిగాయి. వాణిజ్యం, ఆర్థిక సంబంధాలు, రక్షణ, భద్రత, సరిహద్దు నిర్వహణ, అభివృద్ది సహాయం, సాంస్కృతిక మార్పిడి, ప్రాంతీయ పరిస్థితులపై ఇరు నేతలు చర్చించారు. చర్చల అనంతరం విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ మీడియాతో మాట్లాడుతూ, వాణిజ్యం, పెట్టుబడులు, అభివృద్ది సహకారం, ఆరోగ్యం, విద్య, ఇంధన రంగాల్లో మరింత సన్నిహితంగా పనిచేయడానికి ఇరుపక్షాలు ఆసక్తి చూపినట్టు తెలిపారు. మ్యాన్మార్ సార్వభౌమాధికారం, ప్రాంతీయ సమగ్రతకు భారత్ ఇచ్చే మద్దతును నరేంద్ర మోదీ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. భారత భద్రతకు ముప్పు కలిగించే ఎలాంటి చర్యలకైనా మ్యాన్మార్ భూభాగాన్ని అనుమతించబోమని ఆ దేశాధ్యక్షులు హామీ ఇచ్చారు. ప్రస్తుతం
భారత్ మ్యాన్మార్ల మధ్య ద్వైపాక్షిక

పాక్షిక వాణిజ్యం 2 బిలియన్ డాలర్లకు పైగా ఉందని పేర్కొన్నారు. రాజస్థాన్, గుజరాత్, పశ్చిమ మధ్యప్రదేశ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్లలో ఈరోజు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. కర్ణాటక, కేరళ, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని ఆ శాఖ పేర్కొంది. హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, కొంకణ్, గోవా, లక్షద్వీప్, మహారాష్ట, రాయలసీమ, సౌరాష్ట, కచ్, తెలంగాణ, అండమాన్ నికోబార్ దీవుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలియజేసింది. రాబోయే 2 రోజుల్లో అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, తీర ప్రాంత ఆంధ్రప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఉక్కపోతతో కూడిన వాతావరణ పరిస్థితులుంటాయని కూడా ఐఎండి పేర్కొంది. నీట్ యూజీ 2026 పునఃపరీక్షను ప్రస్తుతం ఉన్న ఆఫ్లైన్ విధానానికి బదులుగా కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించాలంటూ దాఖలైన పిటిషన్ను విచారించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ అరవింద్ కుమార్లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ను పరిశీలించింది. పరీక్ష రద్దయిన తర్వాత నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇప్పటికే అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని, ఈ సమయంలో పునఃపరీక్షను సిబిటి మోడ్లో నిర్వహించే ప్రసక్తే లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. అనంతరం ఈ వ్యవహారానికి సంబంధించిన తదుపరి విచారణను కోర్టు 7 జూలైకి వాయిదా వేసింది. కేంద్ర మహిళా శిశు అభివృద్ది శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి రాంచీలో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ను కలుసుకున్నారు. వినోబా భావే విశ్వవిద్యాలయం నుండి సర్ జేసీ బోస్ విశ్వవిద్యాలయానికి అనుబంధ మార్పుల వల్ల కొడర్మా విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా ఈ సమస్యకు సానుకూల పరిష్కారం లభిస్తుందని ఆశిస్తూ కేంద్ర ప్రజా సంక్షేమ పథకాల అమలుపై కూడా ఇరువురు నేతలు చర్చించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. మ్యాన్మార్ శాంతి సామరస్యాల కోసం సాగిస్తున్న ప్రయత్నాలకు భారత మద్దతు కొనసాగుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఈ నెల 11వ తేదీ నుండి న్యూఢిల్లీలో 2 రోజుల పాటు జరగనున్న 13వ బ్రిక్స్ సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. పశ్చిమాసియా పరిస్థితుల నేపథ్యంలో ఇంధనం, నిత్యావసర వస్తువుల సరఫరాకు ఎటువంటి అంతరాయం కలగకుండా తగిన ఏర్పాట్లు చేసినట్టు ప్రభుత్వం తెలిపింది. రాజస్థాన్, గుజరాత్, పశ్చిమ మధ్యప్రదేశ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్లలో ఈరోజు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:15. ఇప్పుడు ఇది మన చట్టం. ఇన్సూరెన్స్ క్లెయిమ్. ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీలో లీగల్ మేనేజర్గా పనిచేస్తున్న శ్రీమతి నామాని సుజనాదేవి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఏ విధంగా పొందాలి అనే అంశం గురించి తెలియజేయడానికి ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీలో లీగల్ మేనేజర్గా చేస్తున్న నామాని సుజనాదేవి గారు మన స్టూడియోస్కి విచ్చేశారు. వారిని తెలుసుకుందాం. నమస్కారం అండి సుజనాదేవి గారు.
1: నమస్కారం అండి.
0: చాలామంది

0: ఈ ఇన్సూరెన్స్ పట్ల సరైన అవగాహన ఏర్పరచుకొని చాలా సందర్భాల్లో ఇన్సూరెన్స్ చేస్తుంటారు వాళ్ళ భవితను భద్రంగా ఉంచుకోవడానికి.
1: అవునండి.
0: అదే ఇన్సూరెన్స్ చేసిన వ్యక్తి ఏ పథకం కింద చేసినా చనిపోవడం జరిగితే ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ని ఎవరికి ఇస్తారు?
1: ఇన్సూరెన్స్ తీసుకోవడం అనేది నిజంగా కూడా ఇవాల్టి కాలంలో తప్పనిసరిగా అందరూ వారి జీవితానికి భద్రత పెంచుకోవడానికి తీసుకోవాల్సిన పాలసీ సార్. ఇది తీసుకున్న తర్వాత వాళ్లే ప్రీమియమ్స్ కడతారు, వాళ్లే పాలసీ తీసుకుంటారు కాబట్టి. కానీ ఇంట్లో వాళ్ళకి తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ప్రమాదవశాత్తు గాని మామూలుగా గాని చనిపోతే ఇంట్లో వాళ్ళ పాలసీ బాండ్స్ ద్వారా తర్వాత వీళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు డెత్ సర్టిఫికెట్ ఎట్లాగో తీసుకుంటారు కాబట్టి తీసుకున్నప్పుడు ఇన్సూరెన్స్ సంస్థ యొక్క ఏజెంటు మాక్సిమం ఈ విషయం తెలిసి ఉంటుంది కాబట్టి ఆయన అప్రోచ్ అవుతాడు, వీళ్ళ దగ్గరికి వస్తాడు. లేదా వీళ్ళే ఇంట్లో ఉన్న పాలసీ బాండ్స్ ద్వారా వీళ్ళు చేశారు అనే విషయం తెలుస్తుంది. దానిని ఆ సంస్థ లోపల వాళ్ళు నిర్ధారించారు.

0: ఉన్నప్పుడు ఇన్సూరెన్స్ సంస్థ యొక్క ఏజెంటు మ్యాక్సిమం ఈ విషయం తెలిసి ఉంటుంది కాబట్టి ఆయన అప్రోచ్ అవుతాడు, వీళ్ళ దగ్గరికి వస్తాడు. లేదా వీళ్ళే ఇంట్లో ఉన్న పాలసీ బాండ్స్ ద్వారా వీళ్ళు చేశారు అనే విషయం తెలుస్తుంది. దానిని ఆ సంస్థ లోపల వాళ్ళు నిర్ధారించుకుంటారు అది ఫోర్స్లో ఉందా లేదా.
1: సుజన గారు, మనం గమనిస్తుంటాము ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు కానీ కుటుంబ సభ్యులు ఎవరైనా కోమార్బిడ్ కండిషన్స్ అంటే హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు, నిత్యము మెడిసిన్ వాడుకునే పరిస్థితి ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళకు కూడా వాళ్ళు ఏ మందులు వాడుతున్నారో తెలియచెప్పి ఉండాలి. ఎందుకంటే సడన్గా ఏదైనా అనుకోని పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ వైద్యం ఈ మందులు వాడుతున్నారని చెప్పినప్పుడు సరైన సహకారం అందించడానికి వీలవుతుంది. అలాగే ఇన్సూరెన్స్ విషయంలో కూడా, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ల విషయంలో కూడా ఇంట్లో ఇతర సభ్యులకు కూడా ఫలానా ఇన్సూరెన్స్ నేను తీసుకున్నాను, ఫలానా బ్యాంకులో నేను ఫిక్స్డ్ డిపాజిట్ చేశానని చెప్పి ఉంచడం ఉత్తమమని అంటారా?
0: సరిగ్గా మీరన్నది 100% నిజము. తప్పనిసరిగా ఇంట్లో వాళ్ళకి కూడా ఆ అవగాహన ఉండడం అనేది చాలా సరైన పద్ధతి సార్. అలాగే ఆ ఇన్సూరెన్స్ తీసుకున్న పాలసీని కూడా ఫోర్స్లో ఉంచుకోవడం కూడా అంతకుమించి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త సార్.
1: పాలసీ ఫోర్స్లో ఉండాలి అన్నారు, ఇది క్లెయిమ్ రావాలి అంటే. ఈ పాలసీ ఫోర్స్లో ఉండడం అంటే ఏమిటండి?
0: పాలసీకి దానికి తీసుకున్న తేదీని డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ అంటారు సార్. అప్పటి నుండి వాళ్ళు క్వార్టర్లీ కానీ హాఫ్ ఇయర్లీ కానీ ఇయర్లీ కానీ అంటే 6 నెలలకొకసారి కానీ, సంవత్సరానికి ఒకసారి కానీ, నెలకు ఒకసారి కానీ, 3 నెలలకొకసారి కానీ వారు కోరుకున్న విధంగా కట్టుకోగలిగే ప్రీమియం కట్టగలిగేటువంటి అవకాశం వారికి ఉంది. వారి యొక్క వెసులుబాటును బట్టి కొంతమందికి పంటలు సంవత్సరానికి ఒకసారి వస్తాయి కాబట్టి అప్పుడు నెల నెల జీతం వస్తుందన్న వాళ్ళు వాళ్ళ యొక్క బ్యాంక్ ఖాతాల నుండి డైరెక్ట్గా రికవర్ చేసుకునేట్లుగా అలా వాళ్ళ వెసులుబాటును బట్టి చేస్తారు. ఆ డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ నుండి వాళ్ళు ఒక సంవత్సరానికి ఉదాహరణకు పెట్టుకున్నారనుకోండి, మార్చిలో పాలసీ తీసుకుంటే మళ్ళీ మార్చి లోపల ఆ తేదీ వచ్చినప్పుడు మళ్ళీ కట్టాలి. అలా కట్టకపోతే అది ల్యాప్స్ అవుతుంది, అది ఫోర్స్లో ఉండదన్నమాట. అయితే దీంట్లో కూడా కొన్ని వెసులుబాటులు ఉన్నాయి సార్. నెలకైతే 15 రోజుల వరకు గ్రేస్ పీరియడ్ అంటూ ఉంటుంది ఇస్తారు. అలాగే క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ ఇయర్లీ వాటికి ఒక 1 నెల రోజులు గ్రేస్ పీరియడ్ ఉంటుంది. ఆ సమయం లోపల కడితే దానికి వితౌట్ ఇంట్రెస్ట్, ఇంట్రెస్ట్ లేకుండానే తీసుకుంటారు, అది ఫోర్స్లో ఉన్నట్టుగానే పరిగణించబడుతుంది.
1: మనం తీసుకున్న పాలసీ ప్రీమియం అంటే ఆ కిస్తీలు టైం టు టైం గనక కట్టినట్లయితే ఆ పాలసీ యాక్టివ్గా ఉన్నట్టు, జీవించి ఉన్నట్టు. అలాంటి యాక్టివ్గా ఉన్న పాలసీ సమయంలో గనక ఏదైనా మరణం సంభవించినట్లయితే దానికి సంబంధించిన ప్రీమియం పాలసీ యొక్క క్లెయిమ్ అమౌంట్ పొందడానికి వీలవుతుందంట.
0: వీలవుతుంది.
1: ఒకవేళ 10 సంవత్సరాలకు గాను ఒక ఇన్సూరెన్స్ పథకం తీసుకున్నారనుకుందాము, 9 సంవత్సరాల వరకు కట్టాడు, అనారోగ్య కారణాల వల్ల, ఇతరత్ర కారణాల వల్ల ఒక చివరి సంవత్సరం కట్టలేదు, ఆ మధ్యలోనే తను చనిపోవడం జరిగింది, అలాంటి పరిస్థితులు ఎలా చూస్తారు?
0: ఇప్పుడు 2014 తర్వాత ఈ ఐఆర్డిఏ పెట్టిన రూల్స్ ప్రకారము అలాంటివి లేవు సార్.
1: కాబట్టి ఖచ్చితంగా ప్రస్తుతం ఉండే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ నిర్దేశించిన మార్గదర్శకాలను బట్టి ఇన్సూరెన్స్ పథకము యాక్టివ్లో ఉండి ఫోర్స్లో ఉంటేనే క్లెయిమ్ తీసుకోవడానికి అర్హత ఉంటుంది.
0: ఉంటుంది.
1: ఎవరు దీనికోసం అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలి?
0: క్లెయిమ్ ఎప్పుడైనా కూడా ఒక పాలసీ తీసుకున్నప్పుడు దాంట్లో నామినీ ఉంటుంది సార్. తప్పనిసరిగా నామినీ వాళ్లే క్లెయిమ్ చేసే అవకాశం ఉంటుంది, వాళ్ళకి వాళ్లే దాన్ని క్లెయిమ్ చేస్తారు. అంటే మైనర్ పిల్లల మీద తీసుకున్న పాలసీకి ప్రపోజర్గా తండ్రి ఉంటాడు, అతనికి ఆ మైనర్ బాలునికి కానీ బాలిక కానీ 18 సంవత్సరాలు రాగానే తప్పనిసరిగా ముందర నామినేషన్ రిజిస్టర్ చేయాలి. చాలామంది అది అలాగే వాళ్ళ యొక్క ఈ బిజీ షెడ్యూల్ వల్లనో ఏమో కానీ నామినేషన్ రిజిస్టర్ చేయకపోతే ఓపెన్ టైటిల్ అవుతుంది. అప్పుడు క్లెయిమ్ తీసుకోవడానికి కొన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి, లీగల్గా అలాంటివన్నీ ఫిల్అప్ చేయాల్సి వస్తుంది వాళ్ళకి.
1: అంటే వాళ్ళు ఫ్యామిలీ లీగల్ హెయిర్ సర్టిఫికేట్
0: తీసుకుని
1: అందరికి అందులో భాగం రావడం సమస్యలు ఉంటాయి. నామినీ పేరు గనక ఖచ్చితంగా నమోదు చేసినట్లయితే ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్ కు సంబంధించిన అమౌంట్ అంతా కూడా నేరుగా నామినీకి చెందుతుంది. మిగతా కుటుంబ సభ్యులు వచ్చి అడగడానికి వీల్లేదు. ఉదాహరణకి నామినీగా పేరు రాసిన వాళ్ళు కూడా చనిపోయి ఉండి వాళ్ళ పేరు బదులు ఇంకొకరి పేరు అందులో చేర్చకపోయినంటే అప్పుడు పరిస్థితి ఏంటి?
0: అప్పుడు ఇదే ఇంతకుముందు నేను చెప్పినట్లుగా ఓపెన్ టైటిల్ అవుతుంది సార్. అప్పుడు అప్పుడు కూడా మళ్ళీ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ తీసుకురమ్మనడము, కోర్టు నుండి తీసుకురమ్మనడము ఇది జరుగుతుంది సార్. కాబట్టి ఒకవేళ

0: నామినీ చనిపోతే మళ్ళీ వెంటనే వేరే నామినీని రిజిస్టర్ చేసుకోవడం ఉత్తమమైన పద్ధతి.
1: సుజన గారు, ఈ క్లెయిమ్ పొందడానికి ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి, ఎంతకాలం పడుతుంది అంటారు?
0: నిజానికి క్లెయిమ్ ఇప్పుడు చాలా తొందరగానే వస్తుందండి. దాంట్లో రెండు రకాల పద్ధతులు ఉన్నాయి. ఒకటేమో నాన్ ఎర్లీ క్లెయిము, ఒకటి ఎర్లీ క్లెయిమ్. ఎర్లీ క్లెయిమ్ అంటే మనకు తీసుకున్న తర్వాత 3 సంవత్సరాల లోపల, 2 సంవత్సరాల లోపల కనుక వాళ్ళు చనిపోతే అప్పుడు దాన్ని ఎర్లీ క్లెయిమ్ అంటే చాలా తొందరగా చనిపోవడం, దానికి ఎంక్వైరీ ఉంటుంది. ఎంక్వైరీ లోపల అది నిజంగానే వాళ్ళకి ఏమైనా జబ్బు ఉండి అది దాచి తీసుకున్నారా, ఏదైనా హాస్పిటలైజ్ అయ్యి ఆ విషయాన్ని మనకు పాలసీలో చెప్పకుండా తీసుకున్నారా, అలాంటి విషయాల మీద ఎంక్వైరీ చేసేసి అది జెన్యున్ క్లెయిమే కనుక అయితే వెంటనే ఇచ్చేస్తారండి. అది కాకుండా నాన్ ఎర్లీ క్లెయిమ్ అంటే 3 ఇయర్స్ దాటిన తర్వాత ప్రీమియమ్స్ కట్టి ఉండేది ఉంటే వారికి ఏ ఎంక్వైరీ లేకుండా వాళ్ళు క్లెయిమ్ ఫామ్స్ ఇవ్వాలండి. డెత్ సర్టిఫికెట్, వాళ్ళ యొక్క ఆధార్ ధృవీకరణ పత్రము మరియు బ్యాంక్ డీటెయిల్స్, డిశ్చార్జ్ వచ్చర్ ఒకటి ఉంటుంది, ఆ డిశ్చార్జ్ వచ్చరు, క్లెయిమెంట్ స్టేట్మెంట్ ఒకటి ఉంటుంది, అది ఇస్తే ఇమ్మీడియట్గా చేసేస్తారు.
1: వీటితో పాటు క్లెయిమెంట్కి సంబంధించిన ఆధార్ కార్డు, బ్యాంక్ డీటెయిల్స్, తర్వాత సాక్షి సంతకం కోసం వాళ్ళకి సంబంధికులు తోడుగా తీసుకురావాల్సిన వాళ్ళు కూడా ఎవరైనా ఉంటారా?
0: అందులోనే ఉంటుంది సార్, విట్నెస్ సిగ్నేచర్ అని. దాన్ని సాధారణంగా ఎప్పుడైనా కూడా ఏజెంట్ మాత్రం ఏజెంట్ చేస్తాడు, ఎందుకంటే పాలసీ చేసింది అతనే కాబట్టి. మళ్ళీ ఏజెంట్ ఈ ఇన్సూరెన్స్ కంపెనీకి ఆ పాలసీ హోల్డర్కి మధ్యన ఒక వారధిలాగా ఉంటాడు కాబట్టి అతను ఇద్దరు ఇరువైపుల పార్టీలకు తెలుస్తుంది కాబట్టి అతనే మాక్సిమం చేస్తాడు.
1: సాధారణంగా ఏ ఏ పరిస్థితుల్లో ఈ క్లెయిమ్ రిజెక్ట్ చేస్తారు?
0: ఎటువంటి పరిస్థితులలో చేస్తారంటే, ఒకవేళ పాలసీ అతను చనిపోయే నాటికి ఫోర్స్లో లేకుండా ఉన్నట్లయితే, మరొకటి అతను కావాలని ముందర ఏదైనా దీర్ఘకాలిక రోగము లేదు అంటే హాస్పిటలైజ్ అయినా అట్లాంటిది ఏదన్నా అయినా అది అంత దాచి ఒకవేళ గనక పాలసీ తీసుకున్నా అది తర్వాత కనుక తెలిస్తే, దీంట్లో మళ్ళీ సెక్షన్ 45 కూడా అప్లై అవుతుంది సార్. అలా దాచి తీసుకుంటే అప్పుడు ఎంక్వైరీ చేసేసి ఆ విషయాలు కనుక వీళ్ళకి ప్రూఫ్ దొరికితే అప్పుడు దాన్ని రిజెక్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి.
1: అంటే ఆల్రెడీ ఒక టెర్మినల్ డిసీజ్ అంటే ప్రాణాంతకమైన వ్యాధితో బాధపడుతూ అలాంటి విషయాలన్నీ దాచిపెట్టి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసినట్లయితే ఆ క్లెయిమ్ పొందడానికి వీలుపడదు.
0: రైవల్ క్లెయిమ్స్ కూడా ఉంటాయి సార్ ఇందులో. ఒకవేళ మీరు అన్నట్టుగా ఇప్పుడు నామినీకే తప్పనిసరిగా పే చేయాలా అంటే, నామినీ వచ్చి ముందర మనకి ఇంటిమేషన్ లెటరు ఆ క్లెయిమ్ ఫామ్స్ తీసుకొని వెళ్ళి ఇన్ టైంలో తను పూర్తి చేసి ఇస్తే మనము పే చేయొచ్చు. ఈ లోపలే మనం పే చేసే లోపలనో వాళ్ళు మనల్ని ఇంటిమేషన్ ఇచ్చే లోపల వేరే వాళ్ళు ఎవరైనా, మ్యాక్సిమం ఎప్పటికీ ఇది ఎక్కడ ఉంటుంది అంటే తల్లికి ఉన్న భార్యకి మధ్యలో ఉంటుంది సార్. నామినీ తల్లి పేరుందనుకోండి, భార్య క్లెయిమ్ చేస్తుంది వచ్చి ఇది నాకు సంబంధించిన పాలసీ ఆమెకు పోకుండా ఆపండి అని చెప్పేసి కోర్టు ద్వారా రిక్వెస్ట్ చేస్తుంది.
1: అలాంటి పరిస్థితుల్లో ఎవరికి ఇవ్వడం జరుగుతుంది?
0: ఎవరికి అంటే మనకి ఇంటిమేషన్ ఇచ్చినప్పుడు నామినీ ఎవరైతే ఉన్నారో, నామినేషన్ యొక్క లీగల్గా మనకున్న సెక్షన్స్ ప్రకారము నామినేషన్ ఎవరి పేరు మీద ఉందో వారికి మాత్రమే క్లెయిమ్ ఇవ్వడానికి అధికారం ఉంది మనకి. కానీ ఈ లోపల మనం ఇచ్చేస్తే ప్రాబ్లం లేదు. ఒకవేళ ఇచ్చే లోపలనే గనక కోర్టు ద్వారా, అది అడ్వకేట్ నోటీస్ కాదు, కోర్టు ద్వారా గనక ఆపండి అని వచ్చేదంటే మాత్రం ఆపి కోర్టు ఎవరికి ఇవ్వమంటే వారికి ఇవ్వాల్సి వస్తుంది.
1: సుజన గారు, ఈ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఏ రకంగా అందజేస్తారు?
0: ఇన్సూరెన్స్ క్లెయిము ఇంతకు పూర్వం అయితే చెక్ ద్వారా ఇచ్చేవారు సార్, ఇప్పుడు నెఫ్ట్ ద్వారా మాత్రమే ఇస్తున్నాం. నెఫ్ట్ ద్వారా అంటే వాళ్ళ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ తీసుకుని, ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకుని దాన్ని పరిశీలన చేసేసి వాళ్ళ బ్యాంకుకు డైరెక్ట్గా అమౌంట్ వెళ్ళిపోతుంది సార్.
1: ఏదైనా కారణం చేత ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిజెక్ట్ చేశారు అని తెలిసి సరైన సహేతుకమైన కారణం కాదు అని అనిపించినప్పుడు అప్పీల్ కోసం కానీ రిడ్రెసల్ ఏదైనా మెకానిజం ఉందంటారా?
0: ఉంది సార్. రిడ్రెసల్ మెకానిజం ముందర డివిజనల్ ఆఫీస్ వాళ్ళు రెప్యుడియేషన్ చేస్తారు. రెప్యుడియేషన్ చేసినప్పుడు అది ఒకవేళ గనక వాళ్ళు నచ్చకపోతే వాళ్ళు ఒక లెటర్ ఇస్తారు, దాని లోపలనే మేము సో అండ్ సో ఈ కారణాల వల్ల మేము ఈ క్లెయిమ్ను రిజెక్ట్ చేస్తున్నాము, మీకు ఒకవేళ మా యొక్క డెసిషన్ నచ్చకపోతే మీకు మా జోనల్ రిడ్రెసల్ కమిటీ ఉంది, ఆ కమిటీలో మీరు రిపోర్ట్ చేసుకోవచ్చు, ఒకవేళ అది కూడా కాకపోతే అప్పుడు అంబుడ్స్మెన్కి వెళ్ళొచ్చు అని ఆ వివరాలన్నీ కూడా అడ్రస్లతో సహా ఇస్తారు అందులో.
1: అలాంటి అప్పీల్కి వెళ్ళి క్లెయిమ్ సాధించుకున్న సందర్భాలు ఉన్నాయంటారా?
0: ఉంటాయి సార్. ఎందుకంటే అందులోపల ఒక రిటైర్డ్ జడ్జి ఉంటాడు.

0: ఆయన దగ్గరున్న ఎవిడెన్సెస్ అన్నిటినీ పరిగణనలోకి తీసుకొని చేస్తారు కాబట్టి అలా ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి.
1: నామినేషను రాయకపోవడము లేదా నామినేషను ఇవ్వబడిన వాళ్ళు చనిపోయి ఉండడము, ఇలా ఉన్నప్పుడు ఓపెన్ టైటిల్ అవుతుంది అన్నారు కదండి. అలాంటప్పుడు ఒక వ్యక్తికి ఒక ఐదుగురు లీగల్ హెయిర్స్ ఉన్నారనుకుందాం, క్లెయిమ్ వల్ల వచ్చే అమౌంట్ని ఐదుగురు పేరిట ఇస్తారా, లేదంటే ఐదుగురిలో నలుగురు ఒకళ్ళ పేరు మీద ఇవ్వమని ఒక అండర్టేకింగ్ ఇస్తే ఒకళ్ళకి ఇస్తారా?
0: అలాంటప్పుడు మనము అనేది ఈ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ సార్, దాని ప్రకారము వాళ్ళు వాళ్ళు కలిసి ఒక అండర్స్టాండింగ్ వచ్చేసి మా అందరిది ఇలా వీళ్ళు పేరు మీద ఇవ్వండి అట్లా వాళ్ళు గనక మనకు అఫిడవిట్ అది చేసిస్తే, నోటరీ చేసిస్తే మనం ఆ రకంగా ఇవ్వడానికి అవకాశం ఉంది.
1: సాధారణంగా మీరు అన్నట్టు అటు సంస్థకు ఇటు పాలసీదారుడికి మధ్యలో ఈ ఏజెంటు వారధిగా వ్యవహరిస్తూ ఉంటాడు. ఒకవేళ ఏజెంటు తప్పిదం వల్లనో నిర్లక్ష్యం వల్లనో ఆ పాలసీ క్లెయిమ్ సరైన సమయంలో చేయకపోయినట్లయితే, సరైన విధానంగా చేయకపోయినట్లయితే ఆ తర్వాత ఎలా అప్రోచ్ కావాలి?
0: దీంట్లో మా ఏజెంట్కి సంబంధించి కూడా మేము క్రమశిక్షణ చర్యలు తీసుకున్న సందర్భాలు కూడా లేకపోలేదు సార్. కొంతమంది తెలియకనో తెలిసో అట్లా కావాలని చేస్తే మాత్రం వారి మీద క్రమశిక్షణ చర్యలు మా ఆఫీస్ పరంగా తీసుకోబడతాయి.
1: క్లెయిమ్ పొందడానికి ఏదైనా కాల పరిమితి ఉందా, లిమిటేషన్ ఉందండి?
0: ఉందండి, 5 సంవత్సరాల లోపల చనిపోయిన తర్వాత వాళ్ళు మా దగ్గర అప్లై చేసుకోవాలి, లేదు అంటే టైం బార్డ్కి క్లెయిమ్ అని అంటారు. అంటే వాళ్ళు చెప్పిన రీజన్స్ అవి చేస్తే దాని మీద మన అధిష్టానం ఒకసారి డెసిషన్ తీసుకొని అది ఒకవేళ నిజంగా అనిపిస్తే ఆ రకంగా క్లెయిమ్ కూడా ఇస్తారు. ఇంతకుముందు నేను చెప్పాను, ఒకవేళ ఫోర్స్లో లేకుండా చివరి సంవత్సరం ఒకటి కట్టకుండా అని మీరు అడిగారు, అటువంటి వాటిల్లో కూడా ఎక్స్క్రేషియా క్లెయిమ్స్ అని అంటే ఈ డెసిషన్ ద్వారా కొన్ని తీసుకునేటువంటి అధికారం అధిష్టానానికి ఉంది.
1: ఎంత సమయం పడుతుంది ఒక క్లెయిమ్ ఇవ్వడానికి?
0: నిజానికి నాన్ ఎర్లీ క్లెయిమ్ అంటే నేను ఇంతకుముందు చెప్పినట్లు 3 సంవత్సరాలు దాటిన క్లెయిమ్కి వారు మొత్తము అన్నీ తీసుకుని వస్తే అదే రోజు పే చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి, కోకొల్లలు ఉన్నాయి. ఎర్లీ క్లెయిమ్ అయితే మాత్రమే ఇన్వెస్టిగేషన్ ఉంటుంది కాబట్టి ఒక 1 మంత్ తీసుకుంటారు.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు సుజన గారు, నమస్కారం.
0: ధన్యవాదాలండి, నమస్కారం.
2: ఇది మన చట్టం.

మీరింతవరకు ఇది మన చట్టం. ఇన్సూరెన్స్ క్లెయిమ్. ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీలో లీగల్ మేనేజర్గా పనిచేస్తున్న శ్రీమతి నామాని సుజనాదేవి గారితో పరిచయం విన్నారు పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

జనరంజనిలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన పాటలు వింటారు. మీకు నచ్చిన పాటని వినాలి అనుకుంటే 0402324085 నెంబర్కి పాట వివరాలు తెలియజేస్తూ మీ పేరు రాసి మాకు వాట్సాప్ సందేశాన్ని పంపించండి. మొదటగా మనకి ఒక మంచి పాటని ప్లే చేయమని కోరుతున్నారు. రామరాజ్యంలో భీమరాజు మూవీ నుండి చూపుతోనే చూడకుండా అనే పాటను ప్లే చేయమని కోరుతున్నారు. అమ్మను గుర్తు నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్ గుడ్ మార్నింగ్ అంటూ మాకోసం ఏదైనా పాట వినిపించగలరు అని కోరుతున్నాం అంటున్నారు. యాదాద్రి జిల్లా బీబీనగర్ అంబేద్కర్ కాలనీ నుండి గడ్డం వెంకటేష్, ఇల్లాలు భాషాబాయ్, సందీప్, హిందూ, ప్రియా, శ్రీవాణి, మౌనిక.

సుమలత, అలాగే సుజాత, ఆర్ గణేష్, లిఖిత, యతీష్, అజయ్, లీల, పూజ, విస్మయ, పూర్విక్, విమర్శ్, రాజాజీనగర్ బెంగళూరు నుంచి వీరు కూడా ఏదైనా ఒక మంచి పాటని వినిపించమని కోరుతున్నారు. వీరి కోసం మనం వినిపిస్తున్నాం రామరాజ్యంలో భీమరాజు అనే మూవీ నుండి చూపుతూనే అనే పాట.

తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9

0: వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఎంటిటీ సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు జనరంజని. జనరంజనిలో మనం వింటున్నాం శ్రోతలు కోరిన పాటలు. వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన పాటలు వింటున్నారు కదా. మరి వాట్సాప్ ద్వారా మీకు ఇష్టమైన పాటని మాకు తెలియజేయాలి అంటే మా నెంబర్ 0402324052. తరువాత మంచి పాటను ప్లే చేయమని కోరుతున్నారు. ఎవరు, ఎక్కడి నుంచి అంటే, సీతారత్నం గారి అబ్బాయి మూవీ నుండి ఆ పాపి కొండల్లో అనే సాంగ్ని మాకోసం వినిపించండి అంటున్నారు పద్మారావు నగర్ నుండి రాజు, రియాజ్, విజయ, హనుమంతరావు. అలాగే శుభోదయం జనరంజని, మాకోసం ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అంటున్నారు రెడ్డి, శేఖర్, బబిత, కీర్తిష్, కిట్టు, హరిశ్రీత, రాఖీ, లావణ్య, రమేష్ బాబు, చందు, డాలీ, గౌరమ్మ, కుప్పం, చిత్తూరు జిల్లా నుంచి. వీరందరి కోసం సీతారత్నం గారి అబ్బాయి మూవీ నుండి ఈ సాంగ్.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: ఆకాశవాణి వివిధ భారతిలో మీరు వింటున్నారు జనరంజని. జనరంజనిలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన పాటలు వింటున్నారు. మీకు నచ్చిన పాటని మీరు కూడా వినాలి అనుకుంటే 04023240852 నెంబర్కి మాకు ఒక వాట్సాప్ సందేశాన్ని పంపించండి. మీకు నచ్చిన పాట తెలియజేస్తూ మీ పేరు తెలియజేస్తూ. నెక్స్ట్ రిక్వెస్ట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే, గుడ్ మార్నింగ్ జనరంజని, మాకోసం ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అంటూ హైదరాబాద్ నుంచి గణేష్ వేదవతి కోరుతున్నారు. అలాగే గుడ్ మార్నింగ్ జనరంజని, మూగు మనసులు మూవీ నుండి ఈనాటి ఈ బంధం ఏనాటిదో అనే పాటను వినిపించండి అంటూ మేడ్చల్ జిల్లా అంకుషాపురం నుండి దోర్నల సుదర్శన్, అవీష్, విధుబాబు, రాగ్ విభాస్, విభు కోరుతున్నారు. నమస్తే మేడం, మాకోసం మంచి పాట వినిపించండి అంటున్నారు కొయ్యలగూడ నుండి రమేష్, కళ్యాణి, ఉషశ్రీ, యశోవర్ధన్. వీరి కోసం మూగ మనసులు చిత్రం నుంచి ఘంటసాల సుశీల పాడిన పాట.
2: ఈనాటి ఈ బంధం ఏనాటిదో

0: जिनके पास कोई गारंटी नहीं है, सरकार खुद उनकी गारंटर बन रही है।
1: गत 6 ఏళ్లలో పీఎం స్వనిధి పథకం కింద 75 లక్షల మందికి పైగా వీధి వ్యాపారులకు 17,800 కోట్ల రూపాయలకు పైగా రుణాలు అందజేశారు. అదనంగా వడ్డీ రాయితీ, డిజిటల్ లావాదేవీలపై క్యాష్ బ్యాక్ రూపంలో సుమారు 800 కోట్ల రూపాయల సహాయం కూడా అందించబడింది. నేడు దేశ వ్యాప్తంగా వీధి వ్యాపారులు, వీరిలో సుమారు 46% మంది మహిళలు తమ వ్యాపారాలను నూతన శిఖరాలకు తీసుకువెళ్తున్నారు. పీఎం స్వనిధి 6 ఏళ్లు, ఉత్సాహం, గౌరవం, ఆత్మగౌరవం.
2: ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు జనరంజని. నెక్స్ట్ పాటని కోరుతున్న వారు కృష్ణా జిల్లా పెడన నుండి అప్పలరాజు. ముద్దమందారం చిత్రంలో అళ్ళివేని ఆనిముత్యమా అనే పాట మాకోసం వినిపించండి అని కోరుతున్నారు. అలాగే శుభోదయం జనరంజని అంటూ మాకోసం ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అంటున్నారు. చౌటుపల్లుండి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నుంచి చిన్న చర్లపల్లి డాక్టర్ కాలనీ నుంచి రుద్రవెల్లి రమేష్ కుమార్, అనిత కుమారుడు భరత్ కుమార్, అమ్మ అమృతమ్మ బోయిన్పల్లి నుంచి ప్రహ్లాద్, అపూర్వ మనవడు రేయాన్ష్. ఒక మంచి తెలుగు పాటని ఏదైనా వినిపించండి అని కోరుతున్నారు. అయితే ఈ పాట మీరు వినే కంటే ముందు ఒక చిన్న కమర్షియల్ బ్రేక్.

ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు జనరంజని. జనరంజనిలో తర్వాత పాటని కోరుతున్న వారు పుట్టపాక నుంచి భవాని వెంకట్, మాస్టర్ మిథున్, మహాదేవ్. మా కోసం ఏదైనా ఒక మంచి పాటని ప్లే చేయండి అని కోరుతున్నారు. అలాగే నార్కట్పల్లి మండలం నుంచి, నెమ్మోని గ్రామం నుంచి హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్, పున్నం వెంకటేష్ మా కోసం ఏదైనా ఒక మంచి పాటని ప్రసారం చేయమని కోరుతున్నారు. జనరంజనికి శుభోదయం, మా కోసం ఏదైనా ఒక మంచి పాటని ప్లే చేయండి అంటున్నారు. జయశ్రీనగర్ లక్ష్మీ నిలయం నుండి రామయ్య, రాజ్యలక్ష్మి, శ్రీయాన్, నిర్వాన్, ప్రజ్ఞాన్ మరియు కుటుంబ సభ్యులు. వీరి కోసం విక్రమార్కుడు చిత్రం నుంచి జుమ్ జుమ్ మాయా అనే పాట వినిపించడం జరుగుతుంది.

ఇదే పాటని నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజు వెంకటచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రికోస్, రామదాసు, కృపాచారి, అనితా, సాయి, వర్షిత్, సాయి, రిక్విత్ కోసం కూడా ప్రసారం చేయడం జరుగుతుంది.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: ఆకాశవాణి వివిధ భారతి సమయం 8 గంటలు కావస్తోంది. ఇప్పుడు సమాచార్ ప్రభాత్.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 8:15. ముందుగా అందరికీ తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు.
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవం, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, ఇప్పుడు మీరు వింటారు జనరంజని. శ్రోతలు ఫోన్ ద్వారా కోరిన పాటలు.

0: శుభోదయం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఈ ఉదయం చిరునవ్వులతో, మనసుకు నచ్చిన స్వరాలతో నిండిపోవాలి. పాటతో పయనిద్దాం, మాటలతో మురిసిపోదాం మన అందరి ఇష్టమైన జనరంజని. హలో,
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ సార్. ఎవరు, ఎక్కడ నుంచి?
1: మేడం, చిత్తూరు జిల్లా పోతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుంచి నరేంద్ర రెడ్డి మేడం.
0: చెప్పండి సార్, ఏ పాట విందాం ఈరోజు?
1: నన్ను దోచుకుంది.
0: మంచి పాట ఉంది, ఆ పాట వినేద్దాం. సరేనా, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు సార్.

0: నమస్తే సార్, ఎవరు ఎక్కడి నుంచి?
1: జగిత్యాల జిల్లా వెల్లిగొండి జాపపల్లి సార్.
0: చెప్పండి సార్, ఏ పాట విందాం మీరు జననచనలో?
1: కొండవీడి సింహం, బంగినపల్లి మామిడి పండు.
0: తప్పకుండా సార్, మీరు అడిగిన పాట వచ్చేస్తుంది, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.

0: హలో
1: జనరంజని జనరంజని
0: సార్, చెప్పండి సార్. ఎవరు, ఎక్కడి నుంచి?
1: నాయుడు అండి. నానక్రమ్ గూడ.
0: చెప్పండి సార్, ఏ పాట విందాం ఈరోజు?
1: రణం సినిమా నుంచి కిలకిల నవ్వే ఏలా వేస్తావు ఈ మళ్ళా.
0: తప్పకుండా సార్, మీరు అడిగిన పాట వచ్చేస్తుంది. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు సార్.

0: హలో, గుడ్ మార్నింగ్ సార్. ఎవరు, ఎక్కడి నుంచి?
1: కరీంనగర్ జిల్లా అమ్మాయిగుట్టి గ్రామం, భూమిదేవి లక్ష్మీనారాయణ మేడం.
0: నారాయణ గారు బాగున్నారండి?
1: బాగున్నాం మేడం.
0: చెప్పండి సార్, ఏ పాట విందాం ఈరోజు జన్మదినంలో?
1: ప్రళయ రుద్రుడు మేడం. కృష్ణంరాజు జయప్రద నటించిన సినిమా ఇది. 1982 లో వచ్చింది. ప్రతి ఉదయం నా హృదయం అనే పాట ఉంటుంది మేడం.
0: ఈ పాట మీకోసం వచ్చేస్తుంది. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు సార్.

0: హలో
1: హలో మేడం, నమస్తే.
0: నమస్తే సార్, ఎవరు ఎక్కడి నుంచి?
1: భువనగిరి అద్మన్కాల్ నుంచి కొండ యాదగిరిని మాట్లాడుతున్నాను.
0: యాదగిరి గారు, ఏ పాట విందాం ఈ రోజు జనరంజనిలో?
1: జేస్దాస్ పాట.
0: జేస్దాస్ పాట ఏదైనా పర్వాలేదా?
1: ఏదైనా పర్వాలేదు.
0: తప్పకుండా అండి, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు సార్.

పాటలు నవ్వులు కలిసిన ఈ సందడి ఎంతో హాయిగా అనిపించింది. స్వరాల తోడు ఎప్పుడు మనసుకు హత్తుకునే ఉంటుంది. ఇది మన జనరంజని. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1454 ద్వారా పొందవచ్చు.
1: ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు జనరంజని. జనరంజనిలో తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా జై బోలో తెలంగాణ చిత్రం నుంచి పొడుస్తున్న పొద్దు మీద అనే పాటను వినిపించమని కోరుతున్నారు భూదాన్ పోచంపల్లి నుండి శారద, పూజ, మనోజ్, రాజయ్య, అమ్మవాయి, ఎల్లంకి గ్రామం నుండి జోగు, ప్రవీణ, సంధ్య, అక్షయ్ గుణ రిక్వెస్ట్ చేస్తున్నారు ఈ పాటను వినిపించమని. అలాగే గుడ్ మార్నింగ్ మేడం, జనరంజనిలో మాకేదైనా పాటను వినిపించండి అంటున్నారు హైదరాబాద్ బిఎన్ రెడ్డి నగర్ నుండి మౌనిక, భానుప్రకాష్, వినయ్ కుమార్. అలాగే నమస్కారం అండి, తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు అంటున్నారు. మాకోసం ఒక పాటని ప్లే చేయమని అడుగుతున్నారు రఘునాథపురం గ్రామానికి చెందిన హేమంత్ కుమార్, రిషితేజ్, అశ్విత్, సాక్షిత్, అవంతిక, ప్రియన్షి, గీతిక, ప్రణీత్, వెంకన్న. అయితే మీకోసం జైబోలో తెలంగాణ చిత్రం నుంచి గద్దర్ పాడిన పాట వినిపించే ముందు ఒక చిన్న కమర్షియల్ బ్రేక్.
2: जिनके पास कोई गारंटी नहीं है, सरकार खुद उनकी गारंटर बन रही है.
3: గత ఆరేళ్లలో పీఎం స్వనిధి పథకం కింద 75 లక్షల మందికి పైగా వీధి వ్యాపారులకు 17,800 కోట్ల రూపాయలకు పైగా రుణాలు అందజేశారు. అదనంగా వడ్డీ రాయితీ, డిజిటల్ లావాదేవీలపై క్యాష్ బ్యాక్ రూపంలో సుమారు 800 కోట్ల రూపాయల సహాయం కూడా అందించబడింది. నేడు దేశ వ్యాప్తంగా వీధి వ్యాపారులు, వీరిలో సుమారు 46% మంది మహిళలు, తమ వ్యాపారాలను నూతన శిఖరాలకు తీసుకువెళ్తున్నారు. పీఎం స్వనిధి ఆరేళ్లు, ఉత్సాహం, గౌరవం, ఆత్మగౌరవం.
4: పడుస్తున్న పొద్దు మీద

భూతల్లి, సూర్యుని ముద్దాడిన భూతల్లి, అదిగో చిన్నారి బిడ్డల్ని జన్మనిచ్చింది. అమ్మా, నీవు త్యాగాల తల్లివి, త్యాగాల గుర్తు.

ఆ గోదావరి నీ ఒడ్డున జీవించే కోట్లాది ప్రజలకు జీవనాధారం. అమ్మా కృష్ణమ్మ, కిలకిల నవ్వే కృష్ణమ్మ అమ్మా, మీకు వందనం.

అదిగో ఆ ప్రకృతిని చూడు, అలా అరువుకుంటుంది. ఆ కొమ్మలు గాలితో ముద్దాడుతాయి, ఆ పువ్వులు అలా ఆడుతాయి. అదిగో పావురాల జంట, నేనెప్పుడు విడిపోనంట.

రాజులు, దొరలు, వలస దొరలు భూమిని, నీళ్ళని, ప్రాణుల్ని, సర్వస్వాన్ని చెరబట్టారు. రాజుల ఖడ్గాల కింద తెగిపోయిన శిరస్సు

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు జనరంజని. నమస్తే మేడం. తెలంగాణ రాష్ట అవతరణ దినోత్సవం సందర్భంగా దయచేసి మా కోసం మా భూమి చిత్రంలోని బండెనక బండి గట్టి అనే పాటను వినిపించమని కోరుతున్నారు తోట శివపార్వతి మురళీ కృష్ణ ఫ్రమ్ హైదరాబాద్ ఉప్పల్ నుంచి. అలాగే ఏదైనా మంచి పాటని మా కోసం ప్లే చేయండి అని అడుగుతున్నారు గజ్వేల్ నుంచి సేర్ల వెంకటేష్, సుగుణ, రామ్ప్రసాద్, రామ్ చరణ్. గుడ్ మార్నింగ్ జనరంజని, మా కోసం మంచి పాటను వినిపించండి అంటున్నారు. మీ పాటలు మాటలు వింటుంటే మాకెంతో హాయిగా ఉంటుంది అంటున్నారు ఖానాపూర్ నుంచి పవన్ గాయత్రి. థ్యాంక్ యూ సో మచ్ అండి మీకోసం ఈ పాట.

0: గర్తం కొడుకు,
1: ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
3: ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు జనరంజని. జనరంజనిలో చివరిగా నర్తనశాల సినిమా నుంచి జనని శివకామిని అనే పాటను వినిపిస్తున్నాం. ఈ పాటని కోరిన వారు రవికుమార్ వడ్లమాని అల్మాస్గూడ నుంచి. అదేవిధంగా ఈ పాటని శివగంగానగర్ నుంచి ధనరాజ్ సునీత కోసం కూడా వినిపించడం జరుగుతుంది. సఫ్లీగూడ నుండి దుర్గా సారథి కూడా మాకోసం ఏదైనా ఒక మంచి పాటని వినిపించమని కోరుతున్నారు. మాకోసం ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అంటూ ఇంకా కోరుతున్న వారు పుట్టపాక నుండి మిరియాల తిరుమలయ్య ఆండాలు, వీరి కోసం కూడా ఈ పాటని వినిపించడం జరుగుతుంది. అలాగే మాకోసం ఏదైనా ఒక మంచి పాటని వినిపించండి అంటూ ఆదిబట్ల కరాడి నుంచి గోపికృష్ణన్ ఉమావతి కోరుతున్నారు, వీరి కోసం ఈ పాట.

LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్ ఆప్కే సాథ్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తెలంగాణ రాష్ట అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్టపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాకారం చేసే దిశగా తెలంగాణ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని ప్రధాని తెలియజేశారు. రాష్టావతరణ దినోత్సవం సందర్బంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని గన్ పార్కులో ఉన్న తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద అమరవీరులకు నివాళులర్పించారు. రాష్టవ్యాప్తంగా తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు కొనసాగుతున్నాయి. సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో జరుగుతున్న రాష్టావతరణ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని, ఉద్యోగ నియామకాల్లో పారదర్శకత తీసుకొచ్చామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. దేశంలో ఏ రాష్టమూ అమలు చేయని సంక్షేమ పథకాలను తెలంగాణలో అమలు చేస్తున్నామని, రైతులను శ్రీమంతులుగా చేయాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని ముఖ్యమంత్రి తెలియజేశారు. తెలంగాణ సాధన కోసం ప్రాణాలర్పించిన అమరవీరులను స్మరించుకుంటూ కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి రాష్ట ప్రజలందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట ఏర్పాటులో బీజేపీ కీలక పాత్ర పోషించిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఖమ్మం జిల్లాలో జరిగిన రాష్టావతరణ వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పాల్గొన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అమరవీరులకు నివాళులర్పించారు. రాష్టంలోని అన్ని వర్గాల ప్రజలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం అందించి అందరికీ సమాన అవకాశాలు కల్పించాలన్నదే లక్ష్యమని, ప్రజాప్రభుత్వం పనిచేస్తోందని శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. వచ్చే 3 రోజుల్లో రాష్టంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దేశంలోని 23 ఐఐటీలతో పాటు ఇతర విద్యా సంస్థల్లో సీట్ల భర్తీకి నిర్వహించే జాయింట్ సీట్ అలికేషన్ అథారిటీ జోసా కౌన్సిలింగ్ ఈరోజు ప్రారంభం కానుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ANNews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఎవర్ గ్రీన్ హిట్స్లో ఈరోజు మనం వినబోతున్నాం 1995 నుండి 2000 సంవత్సరాల మధ్యకాలంలో విడుదలైన సినిమాల నుంచి సాంగ్స్. మీకు ఇష్టమైన సాంగ్ని మీరు వినాలి అనుకుంటే 0402324 0852 నెంబర్కి పాట వివరాలు తెలియజేస్తూ మీ

0: వివరాలు కూడా తెలియజేయండి.
1: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది. 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
0: మరి ఈరోజు ఎవర్ గ్రీన్ హిట్స్ లో ముందుగా మీకోసం వచ్చేస్తుంది గులాబీ చిత్రం నుంచి ఏ రోజైతే చూశానో నిన్ను అనే పాట. ఆలపించిన వారు శశి ప్రీతం. సిరివెన్నెల సాహిత్యానికి శశి ప్రీతం సంగీతం అందించారు.

0: మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
1: ఆకాశవాణి వివిధ భారతిలో మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఎవర్ గ్రీన్ హిట్స్ లో మనం ఈరోజు 1995 నుండి 2000 మధ్యకాలంలో విడుదలైన పాటలు వింటున్నాం. అయితే మనకి తర్వాతి పాటని కోరుతున్న వారు ముసాపేట్ మహబూబ్ నగర్ డిస్టిక్ నుంచి కోరుతున్న వారు ఎవరంటే నరేష్, మెర్సీ, విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ, నరసింహ. వీరు కోరుతున్నారు సమరసింహారెడ్డి నుంచి రావయ్య ముద్దుల మామ అనే పాటని వినిపించమని. అయితే వీరికోసం ఈ పాట

ఆకాశవాణి వివిధ భారతి, నేను మీ రోజీ. మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఎవర్ గ్రీన్ హిట్స్లో తర్వాతి పాటని కోరుతున్న వారు పవిత్ర బంధం మూవీ నుంచి ఏదైనా ఒక మంచి సాంగ్ని ప్లే చేయండి అని కోరుతున్నారు ప్రకాష్ గుడిమల్కాపూర్ హైదరాబాద్ నుంచి. అలాగే భూదాన్ పూచంపల్లి గాంధీనగర్ నుంచి ఎలుగందుల పద్మశాలి సిద్ధులు శారద పూజ మనోజ్ రాజయ్య అమ్మవాయి ఎల్లంకి గ్రామం నుంచి జోగు ప్రవీణ్ సంధ్య అక్షయ్ గుణ ఏదైనా ఒక మంచి పాటని ప్లే చేయమని కోరుతున్నారు వారి కోసం ఈ పాట.

0: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. సమయం 10:21. నేను మీ రోజీ. తర్వాతి పాటని కోరుతున్న శ్రోతలు మాకోసం పెదరాడి చిత్రం నుంచి ఏదైనా ఒక మంచి పాటను వినిపించగలరు అంటూ సతీష్, శాంతి, రిషిత, సుచిత్ర సర్కిల్ నుంచి కోరుతున్నారు. అలాగే మాకోసం ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అంటూ పెద్దంబర్పేట్ నుండి గుండు అంబదాస్, సాయి ప్రకాష్, అనిల్ కుమార్, సంధ్యారాణి, అశ్వి కోరుతున్నారు. మా పేర్లు చదవండి ప్లీజ్ అంటున్నారు ఎం వెంకటేష్ నందిపేట నుంచి. వీరు కూడా ఏదైనా ఒక మంచి పాటను ప్లే చేయమని అడిగారు. వీరి కోసం పెదరాయుడు మూవీ నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన పాట. భువనచందర్ సాహిత్యానికి కోటి సంగీతం.

ఎవర్ గ్రీన్ హిట్స్లో మీకు నచ్చిన పాటలు వింటున్నారు కదా, మరిన్ని పాటలు ఇలాంటివి వినాలి అంటే స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

రోజుతో మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఈ రోజు మనం వింటున్నాం 1995 నుండి 2000 సంవత్సరాల మధ్యకాలంలో విడుదలైన పాటలు. మరి నెక్స్ట్ పాటని కోరిన వారు ఎవరో చూసేద్దాం. చూడాలని ఉంది చిత్రం నుంచి రామా చిలకమ్మ అనే పాటని వినిపించమని కోరుతున్నారు గద్వాల్ డిస్ట్రిక్ట్ నుండి పద్మాభాయ్, నర్సింగ్, శివరాణి, జగదీష్, శ్రీవాణి. అలాగే మాకోసం ఏదైనా ఒక మంచి పాటని వినిపించండి అంటూ ఆదిభట్ల కరాడి గోపి, కిషన్, ఉమావతి కోరుతున్నారు. పీర్సాదిగూడ నుంచి శ్రీనివాస్, శ్రీకర్, అభిరామ్ కూడా కోరుతున్నారు. గనగలూరు నుంచి రామకృష్ణారెడ్డి మాకోసం ఏదైనా ఒక మంచి పాటను వినిపించమని కోరుతున్నారు. వీరి కోసం చూడాలని ఉంది చిత్రం నుంచి స్వర్ణలత, ఉదిత్ నారాయణ్ పాడిన పాట. వేటూరి సాహిత్యానికి మణిశర్మ సంగీతం.

0: ఇదే పాటను కోరిన మరికొంతమంది శ్రోతలు కేవీ సత్యనారాయణ, ప్రశాంతి, ధనుష్, హారిక కాజాగూడ నుంచి.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధురగానాడ మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే వేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఎవర్ గ్రీన్ హిట్స్లో తర్వాతి పాటని కోరుతున్న వారు నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజు వెంకటచారి, కృష్ణమ్మ, మధు, శ్రీవాణి, రవి, రాధిక, త్రిలోక్, నవీన్, సౌమ్య,

శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్విత్ వీరు తొలిముద్దు చిత్రంలోంచి చిట్టిగుమ్మ పదవే అనే పాటని కోరుతున్నారు. అలాగే నోముల భాగ్యమ్మ, వెంకటేష్, పార్సిగుట్ట, సికింద్రాబాద్ నుంచి మీకు నచ్చిన ఏదైనా ఒక పాటని వినిపించండి అంటున్నారు. వీరి కోసం ఈ పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి ఆలపించిన ఈ పాటకి భువనచంద్ర సాహిత్యం అందించగా ఇళయరాజా సంగీతం అందించారు. ఈరోజు మన లయరాజా ఇళయరాజా జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతుంది ఆకాశవాణి వివిధ భారతి. ముందుగా ఒక కమర్షియల్ బ్రేక్.

ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 144 ద్వారా పొందవచ్చు.

ఎస్, మరి ఎవర్ గ్రీన్ హిట్స్లో తర్వాతి పాటని కోరుతున్న వారు ఎగిరే పావురమా చిత్రం నుంచి గుండెగూటికి పండగొచ్చిందనే పాటను ప్లే చేయమని అడుగుతున్నారు. జీడిమెట్ల నుండి కరీముల్లా, నస్రీన్, రుహీనా, ఏదైనా మంచి హుషారైన పాటని మా కోసం ప్లే చేయండి అంటున్నారు గీత, గోవింద్ మరియు వాత్సల్య నల్లకుంట హైదరాబాద్ నుండి. వీరి కోసం ఎగిరే పావురమా చిత్రం నుంచి ఉన్నికృష్ణన్, సునీత పాడిన పాట, సిరివెన్నెల సాహిత్యానికి ఎస్వి కృష్ణారెడ్డి సంగీతం.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: ఆకాశవాణి వివిధ భారతిలో మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. అలా హిట్ సాంగ్స్ వింటున్నాను, ఎంతో సంతోషిస్తున్నాను. ఈలోపే వచ్చేసింది
3: ఆర్జే లక్ష్మి.
2: యా, ఈరోజు ట్యూస్డే, ట్యూస్డేలో బయోపిక్ స్పెషల్. మరి లక్ష్మి ఈరోజు ఏం చెప్పబోతుంది?
3: అది సస్పెన్స్, వింటే తెలుస్తుంది. కాకపోతే ఈరోజు ఒక లెజెండరీ డైరెక్టర్ బర్త్డే కాబట్టి గెస్ట్ చేయండి. ఈరోజు బయోపిక్ ఏముంటుందో, అండ్ ఈరోజు మన తెలంగాణ ఫార్మేషన్ డే కూడా కాబట్టి అందుకు సంబంధించిన సంబరాలు కూడా జరుగుతాయి. స్టే ట్యూన్డ్.
2: యా, మంచి మంచి పాటలతో మిమ్మల్ని అలరించడానికి బయోపిక్లో మరి ఏ మూవీ గురించి చెప్పబోతుందో మనకైతే చెప్పట్లేదు, డైరెక్ట్గా మీకే చెప్తుంది కాబట్టి విని మీరే స్పందించండి. ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది తొలి ప్రేమ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన పాట సిరివెన్నెల సాహిత్యానికి దేవా సంగీతం. ఈ పాటని కోరుతున్న వారు సంగీత శ్రవణ్ కుమార్ యాదవ్ లంగర్ హౌస్ నుంచి.

0: మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో
1: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం సకల జన

0: సమయం మన ప్రజాప్రభుత్వం.
1: సమయం 11 గంటలు కాస్తోంది. కొన్ని క్షణాల్లోనే వార్తల ముఖ్యాంశాలు ప్రసారమవుతాయి. మనం మళ్ళీ కలుద్దాం గుర్తుకొస్తున్నాయిలో. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తెలంగాణ రాష్ట ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్టపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాకారం చేసే దిశగా తెలంగాణ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని ప్రధాని తెలియజేశారు. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులను, ఉద్యోగ నియామకాల్లో పారదర్శకత తీసుకొచ్చామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. దేశంలో ఏ రాష్టమూ అమలు చేయని సంక్షేమ పథకాలను తెలంగాణలో అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. గత 30 నెలల్లో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో విజయవంతమయ్యామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ విజన్ 2047 లక్ష్యం సాధించే దిశగా వెళుతున్నామని తెలిపారు. ప్రతి కుటుంబానికి సామాజిక భద్రత కల్పనే లక్ష్యంగా, ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయల జీవిత బీమా అందించే విధంగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రవేశపెడుతున్నట్టు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. శాసనసభ, శాసనమండలి ఆవరణల్లో తెలంగాణ రాష్ట అవతరణ వేడుకలు ఘనంగా జరిగాయి. అసెంబ్లీ ప్రాంగణంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి ప్రాంగణంలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. రాష్ట వ్యాప్తంగా తెలంగాణ అవతరణ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన వేడుకల్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, హనుమకొండ జిల్లాలో జరిగిన వేడుకల్లో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి పాల్గొన్నారు. ఆర్థిక, సామాజిక, పరిపాలనా రంగాల్లో విజన్ 2047 రూపకల్పనతో తెలంగాణ ముందుకు వెళుతోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. పేదల సంక్షేమం, మహిళా సాధికారత, రైతుల అభ్యున్నతి, యువతకు ఉపాధి అవకాశాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. నూతనంగా నియమితులైన 5 సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఈరోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ న్యాయమూర్తులతో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. నిన్న జపాన్లో జరిగిన పురుషుల అండర్ 18 ఆసియా కప్ పూల్ ఏ 3వ హాకీ మ్యాచ్లో కొరియాపై 4-1 తేడాతో భారత్ ఘన విజయాన్ని నమోదు చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఎన్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 11:04 దాటింది. గుర్తుకొస్తున్నాయి కార్యక్రమానికి స్వాగతం.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
2: అలాగా ఏ చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ

భారతి గుర్తుకొస్తున్నాయి కార్యక్రమానికి స్వాగతం. అండ్ నేను మీ ఆర్జే లక్ష్మి. ఇందాక వినేశారు కదా రోజా సినిమా నుంచి ఒక చక్కటి ఆల్ టైమ్ హిట్ సాంగ్. ఆ పాట ఎందుకు వినిపించారో మీకు అర్థమై ఉంటుంది కదా. ఇండియన్ స్పీల్బర్గ్ అని ఆ దర్శకుడిని సగర్వంగా పిలుచుకుంటాం. ఆయన దర్శకత్వం వహించే ప్రతి సినిమా కోసం ఇష్టంగా ఎదురుచూస్తాం. విడుదలయ్యాక అంతకు మించిన ఆసక్తితో సినిమాను చూస్తాం, మళ్ళీ మళ్ళీ చూస్తూనే ఉంటాం, మనసులో పదిలంగా దాచేసుకుంటాం. వెండితెర మీద ఆవిష్కరించే ఆయన చిత్రాలన్నీ మణులు రత్నాలే మరి. అందుకే మణిరత్నం గారంటే అంత ఇష్టం ఆ సేతు హిమాచలం. మరి ఈరోజు ఆయన పుట్టినరోజు, ఈ సందర్భంగా శుభాకాంక్షలను అందిస్తోంది వివిధ భారతి. ఇవాళ్టి మన బయోపిక్ ఇద్దరు

గుర్తుపట్టారా సింగర్ని? ఆశా భోంస్లే గారు పాడారా పాటని. తెలుగులో అతి తక్కువగా పాడిన పాటలో ఈ పాట కూడా ఒకటి అనమాట. ఎస్, మీరు వింటున్నారు, గుర్తుకొస్తున్నాయి ఓన్లీ ఆన్ వివిధ భారతి. బయోపిక్గా ఇద్దరు సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మణిరత్నం గారు తమిళంలో తీసిన ఇరువరన్ను తెలుగులో ఇద్దరుగా డబ్ చేశారు. మీకు తెలుసా, మణిరత్నం గారు ఎంతో ఇష్టంగా తీసిన సినిమాగా ఇద్దరు సినిమాని చెప్తారు. సహ రచయితగా, నిర్మాతగా, దర్శకునిగా అన్నీ తానై ఆవిష్కరించిన దృశ్య కావ్యం ఇద్దరు. మాట్లాడుకుందాం మరిన్ని సంగతులు. ఈ బయోపిక్ గురించి వింటూనే ఉండండి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి బయోపిక్ గా ఇద్దరు సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్ గా బయోపిక్ అంటే ఒక వ్యక్తి నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తీసే సినిమా కదా. కానీ ఇద్దరు సినిమా ఇద్దరు ప్రాణ స్నేహితుల జీవితం ఆధారంగా మణిరత్నం గారు సృష్టించిన సెల్యులాయిడ్ వండర్ గా నిలిచింది, ఎన్నో పురస్కారాలను అందుకుంది. చెప్తాను ఇంకొన్ని విశేషాలు బయోపిక్ వింటుంటారుగా. ఇప్పుడైతే బొంబాయి సినిమా నుంచి ఈ ఆల్ టైమ్ లవ్లీ మెలడీ మీకోసం.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. గుర్తుకొస్తున్నాయిలో బయోపిక్ గా ఇద్దరు సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. 1997లో విడుదలైన ఇద్దరు సినిమా తమిళనాడులో రాజకీయాలకు సినిమాకు ఉన్న అనుబంధాన్ని ఆధారంగా తీసుకున్న సినిమా అన్నమాట. అంటే సినిమా హీరో కావాలని కలలు కనే ఒక యువకుడు, రాజకీయాలను ప్రభావితం చేసి సమాజాన్ని మార్చాలి అనుకునే యువ రచయిత, వీళ్ళిద్దరు ప్రాణ స్నేహితులయ్యాక ఎదురైన పరిణామాలేంటి, ఇది చిత్రకథ. మరి దిగ్గజ నటులు మోహన్ లాల్ గారు, ప్రకాష్ రాజు గారు ఇందులో ప్రధాన పాత్రలుగా నటించారు. అంటే హీరో కావాలనుకునే ఆనంద్ అనే యువకుడి పాత్రను మోహన్ లాల్ గారు, సమరసూర్యం అనే రచయిత పాత్రను ప్రకాష్ రాజు గారు పోటీ నటించారు. అండ్ ఇద్దరు కూడా ఆ పాత్రలకు ప్రాణప్రతిష్ఠ చేశారు. ఇక ఐశ్వర్యరాయ్ గారు ఈ సినిమాతోనే శ్రీరంగ ప్రవేశం చేశారు, అది కూడా ద్విపాత్రాభినయంతో. రేవతి, నాజర్, టబు, మధుబాల లాంటి అగ్ర నటీనటులను ఎంపిక చేశారు మణిరత్నం గారు. ఇద్దరు స్నేహితుల మధ్య స్నేహం, అభిప్రాయ భేదాలు, వాటికి కారణమైన పరిస్థితులను ఎంతో సహజంగా తనదైన శైలిలో చిత్రీకరించారు. ఇద్దరు గురించిన విశేషాలు మరిన్ని చెప్తాను ఈ పాట తర్వాత. ముందే ఒక స్పాట్ వినిపిస్తాను, ఆ తర్వాత ఇద్దరు సినిమా నుంచి హిట్ సాంగ్. స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
2: మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి ఓన్లీ ఆన్ వివిధ భారతి. బయోపిక్ గా ఇద్దరు సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మణిరత్నం గారి సినిమాలంటే మన కళ్ళ ముందు మెదిలేది అందమైన ప్రకృతి, మనసుకు హత్తుకునే సాహిత్యం, సంగీతం, వీటికి తోడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఉంటుంది. సన్నివేశాల్ని ఓ రేంజ్ లో ఎలివేట్ చేస్తుంది.

అందిస్తుంది ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది. మరి ఇద్దరు సినిమాకు స్వరమాంత్రికుడు ఏఆర్ రెహమాన్ గారు అందించిన బీజియం, స్వరపరిచిన పాటలు మనల్ని మంత్రముగ్ధులం చేస్తాయి. ఇక వేటూరి సుందరమూర్తి గారి సాహిత్యం ఈ చిత్రానికి మరో అసెట్ అని చెప్పొచ్చు. ఈ సినిమాలో పాటలు అన్నీ కూడా వేటూరు గారే రాశారు. మరి ఈ పాటని ఆస్వాదించండి.

అద్భుతమైన మెలడీ ఎవరు పాడారో తెలుసా? సుశీల గారని అనుకుంటా కదా. కాదు, మన గానకుకుల సుశీల గారి కజిన్ సంధ్య గారు. సో మనకు ఆ సింగర్ ఆర్టిస్ట్ అలా కనిపిస్తాయి అనమాట. ఇన్వెస్ట్ మరి బయోపిక్ గురించి మరిన్ని కబుర్లు చెప్పే ముందు

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి బయోపిక్ గా ఇద్దరు సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. 1997 విడుదలైన ఇద్దరు సినిమాను టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ మాస్టర్స్ కేటగిరీలో ప్రదర్శించారు. అంటే టైమ్లెస్ మాస్టర్ పీస్ అనమాట. టైమ్లెస్ మాస్టర్ పీస్ ఎప్పుడు చూసినా అలాగే ఉంటుంది, ఆ ఫీల్ అనేది అలాగే ఉంటుంది. సో ఇక విమర్శకుల ప్రశంసలే కాక 2 నేషనల్ అవార్డ్స్ అందుకుంది ఈ సినిమా. గర్వించదగ్గ మరో విషయం ఏమిటంటే 2012 సంవత్సరంలో బ్రిటిష్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ సైట్ అండ్ సౌండ్ విభాగంలో 1000 ఆల్ టైమ్ అతి గొప్ప చలనచిత్రాల జాబితాలో ఈ సినిమాను చేర్చారు. మణిరత్న గారి ద్వారా భారతీయ సినిమాకు దక్కిన అరుదైన గౌరవం ఇది. మరి మరిన్ని విశేషాలు చెప్తాను. చెప్పే ముందు ఈ పాట వినిపిస్తున్నాను. ఏదంటే నాయకుడు సినిమా తెలుసు కదా మీకు, కమల్ హాసన్ మణిరత్న గారి కాంబినేషన్లో వచ్చిన సినిమా. ఈ సినిమాకి ఇళయరాజా గారు మ్యూజిక్ అందించారు. ఈ పాట ఇప్పుడు మీకోసం.

మీరు వింటున్నారు బయోపిక్ ఓన్లీ ఆన్ వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. మరి ఇద్దరు సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. బయోపిక్లు అంటే ఈ మధ్యకాలంలో కొంచెం మనకి బయోపిక్ సినిమాలు ఎక్కువగానే వచ్చాయి, కానీ 90లోనే ఇద్దరు సినిమాతో మణిరత్నం గారు ప్రయత్నం చేశారు చూడండి. అంటే బయోపిక్ సినిమా తీసే ప్రయత్నం చేశారు, అది కూడా ప్రముఖులైన ఇద్దరు దిగ్గజాల జీవితాన్ని వెండితెర మీద ఆవిష్కరించడం అంటే అంత సులభమేమీ కాదు కదా. సో మణిరత్నం గారు ఒక సన్నివేశాన్ని చిత్రీకరించే విధానం కానివ్వండి, స్టోరీని ప్రజెంట్ చేసే పద్ధతి కానివ్వండి, సంథింగ్ స్పెషల్. ఎప్పుడైనా సరే అలా అట్రాక్ట్ అయిపోతాం, ఆహ్లాదంగా ఉంటుంది కదా. అండ్ అట్ ద సేమ్ టైం ఒక క్లాస్ టచ్ ఇస్తారు మణిరత్నం గారు. అందుకే మణిరత్నం గారి సినిమాలన్నీ కూడా ఎప్పుడు స్పెషలే. అంతర్జాతీయంగా కూడా భారతీయ సినిమా గొప్పతనాన్ని చాటిన దర్శకుడు మణిరత్నం గారు. మరి ఇప్పుడైతే సఖీ సినిమా నుంచి ఎవర్ గ్రీన్ సాంగ్ మీకోసం.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. గుర్తుకొస్తున్నాయి బయోపిక్ గా ఇద్దరు సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మోహన్ లాల్, ప్రకాష్ రాజ్ గారు పోటా పోటీగా నటించిన ఈ సినిమాలు, వాళ్ళిద్దరి మధ్య ఉండే అన్ని సన్నివేశాలు చాలా ఎమోషనల్ గా ఉంటాయి. ఎన్ని విభేదాలున్నా ఇద్దరు ప్రాణ స్నేహితుల అనుబంధం ఎప్పటికీ అలాగే ఉంటుందనే విషయాన్ని తెలియజేసే డైలాగ్స్, క్లాసిక్స్ గా నిలిచిన పాటలు, ఇక సంతోష్ శివన్ కెమెరాతో బంధించిన ప్రకృతి రమణీయత, రెహమాన్ గారి మ్యూజిక్తో చేసిన మ్యాజిక్ వెరసి, మణిరత్నం గారు సృష్టించిన క్లాసిక్ బయోపిక్ ఇద్దరు

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
2: సమయం 12 గంటలు కావస్తోంది. కొన్ని క్షణాల్లోనే హిందీలో వార్తలు ప్రసారం అవుతాయి. మనం మళ్లీ కలుద్దాం చైతన్య స్ఫూర్తిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వివిధ భారతి వివి స్టూడియోలో సమయం 12:05 దాటింది. వెల్కమ్ టు చైతన్య స్ఫూర్తి విత్ మీ ఆర్జే లక్ష్మి. దశాబ్దాల పోరాటం కల సాకారమై భారతదేశ 29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించిన రోజు 2014 జూన్2. ఆకాశవాణి వివిధ భారతి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలను అందిస్తోంది.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంగా ఇవాల్టి చైతన్య స్ఫూర్తి. ఎందరో అమరవీరుల త్యాగఫలం తెలంగాణ. 1969 తొలిసారిగా తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. సుదీర్ఘ పోరాట పటిమకు, ఉద్యమ స్ఫూర్తికి నిదర్శనం తెలంగాణ. తమ భాష, చరిత్ర, సంస్కృతి పరిరక్షణకు సంకల్పించిన ప్రజల చైతన్యానికి నిదర్శనం 33 జిల్లాల తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం. ఈ పాట తర్వాత మరిన్ని విశేషాలు.

వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంగా ఇవాల్టి చైతన్య స్ఫూర్తి. నైజాంల నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా అక్షరాన్ని ఆయుధంగా మార్చిన కాళోజీ గారు, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సాధనలో గళంబెత్తిన గద్దర్, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ నినదించిన దాశరథి కృష్ణమాచార్యులు గారు, సాహిత్య సినీ రంగాలలో శిఖరాగ్రాలను అధిరోహించిన వారే మరి ఇంకా ఎందరో తెలంగాణ ముద్దుబిట్టలు. చెప్తాను మరిన్ని విశేషాలు, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: जिनके पास कोई गारंटी नहीं है, सरकार खुद उनकी गारंटर बन रही है।
1: गत 6 ఏళ్లలో పీఎం స్వనిధి పథకం కింద 75 లక్షల మందికి పైగా వీధి వ్యాపారులకు 17,800 కోట్ల రూపాయలకు పైగా రుణాలు అందజేశారు. అదనంగా వడ్డీ రాయితీ

0: డిజిటల్ లావాదేవీలపై క్యాష్ బ్యాక్ రూపంలో సుమారు 800 కోట్ల రూపాయల సహాయం కూడా అందించబడింది. నేడు దేశ వ్యాప్తంగా వీధి వ్యాపారులు, వీరిలో సుమారు 46% మంది మహిళలు తమ వ్యాపారాలను నూతన శిఖరాలకు తీసుకువెళ్తున్నారు. పీఎం స్వనిధి 6 ఏళ్లు. ఉత్సాహం, గౌరవం, ఆత్మగౌరవం.
1: మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి, ఓన్లీ ఆన్ వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఇవాళ చైతన్య స్ఫూర్తి. విలక్షణ విభిన్న సంస్కృతుల నిలయం తెలంగాణ. ఆషాఢంలో అమ్మను ఆరాధించే బోనాలు, ఆశ్వయుజంలో ప్రకృతితో మమేకమై జరుపుకునే పూల పండుగ బతుకమ్మ, చారిత్రక వారసత్వ సంపద రామప్ప గుడి, 100 సంవత్సరాల చరిత్ర కలిగిన చార్మినార్, హైదరాబాద్ దమ్ బిర్యానీ, ఇరానీ చాయ్, వినాయక చవితి నవరాత్రుల ఉత్సవాల్లో భారీ వినాయకుడు తెలంగాణ ప్రత్యేకతను విశ్వవ్యాప్తం చేస్తున్నాయి. మరి మరిన్ని విశేషాల కోసం వింటూనే ఉండండి చైతన్య స్ఫూర్తి.

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఇవాల్టి చైతన్య స్ఫూర్తి. విలక్షణ విభిన్న సంస్కృతుల నిలయం తెలంగాణ. ఆషాఢంలో అమ్మను ఆరాధించే బోనాలు, ఆశ్వయుజంలో ప్రకృతితో మమేకమై జరుపుకునే పూల పండుగ బతుకమ్మ, చారిత్రక వారసత్వ సంపద రామప్ప గుడి, వందల సంవత్సరాల చరిత్ర కలిగిన చార్మినార్, హైదరాబాద్ దమ్ బిర్యానీ, ఇరానీ చాయ్, వినాయక చవితి నవరాత్రుల ఉత్సవాల్లో భారీ వినాయకుడు తెలంగాణ ప్రత్యేకతను విశ్వవ్యాప్తం చేస్తున్నాయి. మరి మరిన్ని విశేషాల కోసం వింటూనే ఉండండి చైతన్య స్ఫూర్తి.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం ఇవాల్టి మన చైతన్య స్ఫూర్తి. సర్వపిండి, పచ్చిపులుసు, పాయ, అంకపు చికెన్, గోంగూర మాంసం, నల్లిల కూర లాంటి రుచికరమైన వంటకాలు తెలంగాణ స్పెషల్. అంతేనా, అరమరకలు లేని నిష్కల్మషమైన ఆప్యాయత కూడా. ఇక తెలంగాణ బిడ్డలెందరో అత్యున్నత పదవులలో దేశానికి సేవలందిస్తున్నారు. పోచంపల్లి, గద్వాల, తెలంగాణ చేనేత వైభవానికి సాంప్రదాయ వస్త్రాలకు మరో పేరు. ప్రతి ఏటా తెలంగాణలో జరుపుకునే సమ్మక్క సార్లక్క జాతర ఆసియాలోనే అతిపెద్ద జాతర. మడమ తిప్పని పోరాటానికి, అలుపెరుగని చైతన్యానికి మారుపేరు తెలంగాణ.
2: ఇంకా విడుతున్నారా బాలు, ఇప్పుడు కొన్ని అక్క.

సమయం 12:30 కావస్తోంది. కొన్ని క్షణాల్లోనే వార్తలు ప్రసారమవుతాయి. మనం మళ్ళీ కలుద్దాం 12:40 నిమిషాలకు. ఈట్ ఫిట్ తో వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఈరోజు 5 సుప్రీంకోర్టు నూతన న్యాయమూర్తులతో పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. సిబిఎస్ఈ జవాబు పత్రాల పునర్మూల్యాంకన

0: పోర్టల్ను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఈరోజు విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. తెలంగాణ రాష్ట అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్టపతి, ఉపరాష్టపతి, ప్రధానమంత్రి రాష్ట ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కర్ణాటక, కేరళ, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఈరోజు సుప్రీంకోర్టుకు చెందిన 5 నూతన న్యాయమూర్తులతో పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసుల మేరకు వీరి నియామకాలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడంతో జస్టిస్ షీల్ నాగు, జస్టిస్ శ్రీచంద్రశేఖర్, జస్టిస్ సంజీవ్ సచ్దేవ, జస్టిస్ అరుణ్ పల్లీతో పాటు సీనియర్ అడ్వకేట్ వి మోహన సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మే 22-27 తేదీల్లో జరిగిన సమావేశాల్లో కొలీజియం చేసిన సిఫారసుల మేరకు 4 హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు సీనియర్ అడ్వకేట్ మోహనకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సిబిఎస్ఈ జవాబు పత్రాల స్కాన్ చేసిన కాపీల్లోని సమస్యల వెరిఫికేషన్, సమాధానాల పునర్మూల్యాంకనం కోసం ఉద్దేశించిన పోర్టల్ను ఈరోజు నుండి అందుబాటులోకి తెచ్చినట్టు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ప్రకటించింది. ఈ పోర్టల్ ఈ నెల 6 తేదీ వరకు తెరిచి ఉంటుంది. మూల్యాంకనం చేసిన తమ జవాబు పత్రాల స్కాన్ చేసిన కాపీని పొందిన విద్యార్థులు మాత్రమే ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చని సిబిఎస్ఈ ఒక ప్రకటనలో తెలిపింది. భద్రతా కారణాల దృష్ట్యా ఆధార్ వెరిఫికేషన్ను చేర్చినట్టు బోర్డు పేర్కొంది. ఆధార్ లేని పిల్లల కోసం వారి తల్లిదండ్రులు, బంధువులు లేదా సంరక్షకుల ఆధార్ వివరాలను ఉపయోగించవచ్చు. స్కాన్ చేసిన కాపీల్లో గుర్తించిన సమస్యల వెరిఫికేషన్ కోసం విద్యార్థులు జవాబు పత్రానికి 100 రూపాయల చొప్పున, అలాగే పునర్మూల్యాంకనం కోసం ప్రశ్నకు 25 రూపాయల చొప్పున చెల్లించవలసి ఉంటుంది. ఈ నెల 11 తేదీ నుండి న్యూఢిల్లీలో 2 రోజుల పాటు జరగనున్న 13వ బ్రిక్స్ సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ప్రజల కోసం నగరాలు, సమగ్ర పట్టణ భవిష్యత్తు కోసం బ్రిక్స్ సహకారం అనే ఇతివృత్తంతో ఈ సదస్సు నిర్వహిస్తారు. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ నిన్న న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, నగరాల ప్రణాళిక, పాలన, అభివృద్దిలో ప్రజలకే ప్రాధాన్యత ఇచ్చే విధానాన్ని ఈ ఇతివృత్తం ప్రతిబింబిస్తుందన్నారు. భారత భద్రతా ప్రయోజనాలకు వ్యతిరేకంగా మ్యాన్మార్ భూభాగాన్ని ఉపయోగించుకోవడానికి అనుమతించబోమని ఆ దేశాధ్యక్షులు యు మిన్ ఆంగ్ హామీ ఇచ్చారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో నిన్న న్యూఢిల్లీలో సమావేశమైన యు మిన్ ఆంగ్ వాణిజ్యం, రక్షణ, ఇంధనం, కనెక్టివిటీ రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించుకోవడానికి విస్తృత స్థాయి చర్చలు జరిపారు. చర్చల అనంతరం విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ మీడియాతో మాట్లాడుతూ, మ్యాన్మార్ సార్వభౌమాధికారం, ప్రాంతీయ సమగ్రతకు భారత్ మద్దతిస్తుందని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారని పేర్కొన్నారు.
1: Both sides underscored the importance of preventing the misuse of sovereign territory for activities inimical to their security interests. Overall, this visit by the President has once again reaffirmed the shared commitment of both sides to deepen their long-standing partnership and to work together for mutual benefit, growth and prosperity in the region.
0: Myanmar adhyakshudito patu పలువురు కేబినెట్ మంత్రులు, ఉన్నతాధికారులు, వ్యాపార ప్రముఖులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం భారత్కు వచ్చింది. యు మిన్ ఆంగ్ ఈరోజు ముంబైని సందర్శిస్తారు. అక్కడ వ్యాపార, పారిశ్రామిక ప్రముఖులతో పరస్పర చర్చలు జరుపుతారు. భారత్, అమెరికా దేశాలు ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం మొదటి దశకు సంబంధించిన ప్రధాన అంశాలను ఖరారు చేశాయని, ప్రస్తుతం కొన్ని చిన్నపాటి అంశాలపై మాత్రమే చర్చలు కేంద్రీకృతమై ఉన్నాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం మొదటి దశను ఖరారు చేయడంపై చర్చలు జరిపేందుకు అమెరికా బృందం న్యూఢిల్లీకి చేరుకుందని ఆయన చెప్పారు. ఈ చర్చలు ఈ రోజు నుండి 2 రోజుల పాటు న్యూఢిల్లీలో జరుగుతాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఈరోజు తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ సాధన కోసం జరిగిన సుదీర్ఘ పోరాటాలను, అమరుల త్యాగాలను స్మరిస్తూ ఘన నివాళులర్పిస్తున్నారు.

0: హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో జరిగిన వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి, ప్రపంచానికే తెలంగాణను గేట్వేగా నిలబెట్టాలన్నది తమ స్వప్నమన్నారు. దానికి తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ మార్గాన్ని నిర్దేశిస్తుందన్నారు. రాష్ట్రాన్ని 2034 నాటికి $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ సంకల్పమన్నారు.
1: దేశంలోనే కాదు ప్రపంచానికే తెలంగాణను గేట్వేగా నిలబెట్టాలన్నది నా స్వప్నం. దానికి మార్గం తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్. 2034 నాటికి $1 ట్రిలియన్ ఎకానమీగా, 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీగా తెలంగాణ ఉండాలన్నది ప్రజా ప్రభుత్వం యొక్క సంకల్పం. దీనికి ప్రజలందరూ అండదండలు కావాలి. మీ అందరి సహకారం ఆశీర్వాదంతో ఈ లక్ష్యాన్ని చేరుకుంటామన్న విశ్వాసం నాకు సంపూర్ణంగా ఉన్నది.
0: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం సమృద్దమైన సాంస్కృతిక వారసత్వాన్ని, కష్టపడే తత్వం ఉన్న ప్రజలను కలిగి ఉందని రాష్ట్రపతి పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు నిరంతర పురోగతి శ్రేయస్సులతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ తెలంగాణ ప్రజల సృజనాత్మకత, ఆవిష్కరణలు, కష్టపడే తత్వం, పట్టుదల ద్వారా దేశ ప్రగతికి గణనీయమైన సహకారాన్ని అందించిందని కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజల ధైర్యం, పట్టుదల, పోరాట స్ఫూర్తికి ప్రతీకలుగా నిలిచే గొప్ప చరిత్ర, అద్భుతమైన సంస్కృతి ఈ రాష్ట్రం సొంతమని కొనియాడారు. తెలంగాణ ప్రజలు ఆయురారోగ్యాలు, సంతోషం, విజయాలతో వర్ధిల్లాలని ప్రార్థించారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు న్యూఢిల్లీలో దక్షిణాఫ్రికా ఉపరాష్ట్రపతి పాల్ మాషటిల్లేతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తాము వాణిజ్యం, పెట్టుబడులు, ఎంఎస్ఎంఈలు, డిజిటల్ మౌలిక సదుపాయాల రంగాల్లో ఉన్న అవకాశాల గురించి చర్చించినట్టు డాక్టర్ జయశంకర్ తెలిపారు. ఇరు దేశాల మధ్య ఉన్న సుదీర్ఘ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి పాల్ మాషటిల్లే చూపిన నిబద్దతను డాక్టర్ జయశంకర్ అభినందించారు. అంతర్జాతీయ వేదికలపై భారత్, దక్షిణాఫ్రికా కలిసికట్టుగా పనిచేయాలని అంగీకరించినట్టు కూడా జయశంకర్ తెలిపారు. కర్ణాటక, కేరళ, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. కోస్తా ఆంధ్రప్రదేశ్, ఒడిశా, గుజరాత్, రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన తుఫాను వచ్చే అవకాశం ఉందని కూడా ఆ శాఖ తెలిపింది. హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కొంకణ్, గోవా, లక్షద్వీప్, మహారాష్ట, రాయలసీమ, సౌరాష్ట, కచ్, తెలంగాణ, అండమాన్ నికోబార్ దీవులు, హిమాచల్ ప్రదేశ్లో కూడా ఇటువంటి పరిస్థితులే ఉండే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే రేపటి వరకు అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, కోస్తా ఆంధ్రప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఉక్కపోతతో కూడిన వాతావరణ పరిస్థితులుంటాయని ఐఎండీ తెలిపింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఈరోజు 5 సుప్రీంకోర్టు నూతన న్యాయమూర్తులతో పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. సిబిఎస్ఈ జవాబు పత్రాల పునర్మూల్యాంకన పోర్టల్ను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఈరోజు విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కర్ణాటక, కేరళ, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా
2: ఆకాశవాణి వివిధ భారతి తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం ఈట్ ఫిట్ కార్యక్రమానికి స్వాగతం. అండి, మీ ఆర్జీ లక్ష్మీ.

0: is always ready for those who dare. Every decision, every step takes you closer. Are you ready to take that step? The Indian Air Force is now accepting applications for officers through AFCAT 1 of 2026. Registrations open from 10th November 2025. For more details, visit careerairforce.gov.in or afcat.edcil.co.in.
1: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు మెళకువలు సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 గంటల వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్ లోనే వినవచ్చు. పెద్దవాళ్ళం సరే కావలసిన ఫుడ్, క్యాలరీస్ లేనివి, పోషకాలున్నవి, కొన్ని ఇష్టం లేకున్నా ఏదో మెడిసిన్ లాగా అనుకుని తినేస్తాం కదా. హెల్త్ కోసం ఆ మాత్రం సాక్రిఫైస్ తప్పదు కదా. మరి పిల్లల మాట ఏంటి చెప్తాగా వాళ్ళ గ్రోత్ కు అవసరమైన ఫుడ్ ఏంటో స్టేట్ ఇన్ ఫ్రెండ్స్.

0: किरात बोनाल बोनाल बोनाल
1: म्यूजिक एंड मस्ती फिल्मी न्यूज तो पाटू मनल्ली अपडेटेड गा उंचडानिकी बोलेडंता गपशप व्हाट्सएप रिक्वेस्ट सॉन्ग डेडिकेशंस इंका एन्नेन्नो ओनली ऑन विविध भारती आकाशवाणी तेलुगु प्रपंचमंता विनोच्चु एला अंटारा सिंपल మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వీబీ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
2: ఫిట్ ఫిట్ టైం. పిల్లల గ్రోత్ కు అవసరమైన ఫుడ్ అంటే మీకు చెప్తానన్నాను కదా ఇందాక. యాక్చువల్ గా పిల్లల లంచ్ బాక్స్ లో దానిమ్మ గింజలు, కీరా ముక్కలు, నువ్వులు ఉండ ఇలాంటి ప్రోటీన్ కార్బోహైడ్రేట్స్ ఉండే ఫుడ్ ఉండేలా చూసుకోవాలట. కొంచెం డెకరేటివ్ గా సెట్ చేశారనుకోండి, యాక్చువల్ గా ఇవన్నీ అంటే వాళ్ళ మొహం ఇలా పెట్టేస్తారు, ఇవన్నీ నేను తినాలా ఇప్పుడు అన్నట్టు. సో కొంచెం డెకరేటివ్ గా అట్రాక్టివ్ గా సెట్ చేశారనుకోండి లంచ్ బాక్స్ ని, నేను చక్కగా తినేస్తారు అనమాట. ఇవే కాదు, ఇంకా ఉన్నాయి ఫుడ్ ఐటమ్స్ కొన్ని, అవేంటో మీతో షేర్ చేసుకుంటాను. మీరైతే ఇప్పుడు ఈ పాట వినేయండి, గాడ్ ఫాదర్ మూవీ నుంచి డాన్సింగ్ నంబర్, మెగాస్టార్ చిరంజీవి గారి. జస్ట్ ఎంజాయ్ దిస్ ట్రాక్ ప్లీజ్.

0: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవం, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. ఈ ట్వీట్ లో ఉన్న పిల్లలకు కావలసిన వాళ్ళ గ్రోత్ కు అవసరమైన కొన్ని ఫుడ్ ఐటమ్స్ గురించి మీతో షేర్ చేసుకుంటున్నాను. యాక్చువల్ గా రాగి, పెసలు నానబెట్టి వాటితో దోశ వేసి స్నాక్స్ గా ఇచ్చారనుకోండి, వీటిలో ఉండే పోషకాలు పిల్లల ఎదుగుదలకు ఉపయోగపడతాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఒక పిల్లలకు అవసరమైన ఏదైనా ఫుడ్ తయారు చేయాలంటే ముందు వాళ్ళకి ఇష్టమై ఉండాలి, మళ్ళీ వాళ్ళది అందులో మంచి పోషకాలు ఉండాలి, ఇవన్నీ చూసుకోవాలి పేరెంట్స్. కానీ కొన్ని ఇష్టం లేకపోయినా పోషకాలు ఉండే వాటిని వాళ్ళు ఇష్టపడేలా చేసి తినేలా చేయాలన్నమాట.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదంలో ఈట్ ఫిట్ టైం. మరి పిల్లల గ్రోత్కు అవసరమైన ఫుడ్ ఐటమ్స్ కొన్ని మీతో షేర్ చేసుకున్నారు. యాక్చువల్గా పేరెంట్స్ ఎలా ఆలోచిస్తారంటే, పిల్లలకి ఇష్టమైన ఫుడ్ పెడితేనే బాగుంటుంది కదా, ఎందుకు వాళ్ళకి ఇష్టం లేని పదార్థాలన్నీ తినిపించడం, వాళ్ళకి ఇష్టమైన చేసి పెడితే సరిపోతుంది కదా అనే కాన్సెప్ట్తోనే ఉంటాం. కానీ వాళ్ళకు అవసరమైన, అంటే వాళ్ళ ఆరోగ్యకరమైన ఎదుగుదలకు అవసరమైన ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ ఉండే పండ్లు కూరగాయలు వాళ్ళ డైలీ రొటీన్లో ఉండేలా చూసుకోవడం ఎంతైనా అవసరం అంటున్నారు నిపుణులు. మరి ఎంతైనా ఫ్యూచర్ సిటిజన్స్ కదా, వాళ్ళు హెల్దీగా పెరిగితేనే సొసైటీ కూడా బాగుంటుంది. ఆలోచించండి అండ్ స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తిరుగా ఉషారమణి. రాష్ట్రాన్ని 2034 నాటికి $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ సంకల్పమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట వ్యాప్తంగా ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. రాష్టంలో సామాజిక భద్రతను అందించడమే ధ్యేయంగా ప్రతి కుటుంబానికి జీవిత బీమా అందించేలాగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు ఉప ముఖ్యమంత్రి మల్లుపట్టి విక్రమార్క తెలియజేశారు. 6 గ్యారంటీలు, ధాన్యం కొనుగోలు అంశంపై ప్రజలను పక్కదారి పట్టించేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. వచ్చే 4 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ మేరకు క్రమంగా తగ్గుతాయని ప్రాంతీయ వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. ఈ రోజు తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ సాధన కోసం జరిగిన సుదీర్ఘ పోరాటాలను, అమరుల త్యాగాలను స్మరిస్తూ ఘనంగా నివాళులర్పిస్తున్నారు. సికింద్రాబాద్ లోని పెరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచానికే తెలంగాణను గేట్వేగా నిలబెట్టాలన్నది తన స్వప్నమన్నారు. దానికి తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ మార్గాన్ని నిర్దేశిస్తుందని తెలియజేశారు. రాష్ట్రాన్ని 2034 నాటికి $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగాను, 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ సంకల్పమని ముఖ్యమంత్రి చెప్పారు.
1: దేశంలోనే కాదు ప్రపంచానికే తెలంగాణను గేట్వేగా నిలబెట్టాలన్నది నా స్వప్నం. దానికి మార్గం తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్. 2034 నాటికి $1 ట్రిలియన్ ఎకానమీగా, 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీగా తెలంగాణ ఉండాలన్నది ప్రజా ప్రభుత్వం యొక్క సంకల్పం. దీనికి ప్రజలందరూ అండదండలు కావాలి. మీ అందరి సహకారం ఆశీర్వాదంతో ఈ లక్ష్యాన్ని చేరుకుంటామన్న విశ్వాసం నాకు సంపూర్ణంగా ఉన్నది.
0: పెండింగ్ లో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేయడానికి మహిళలు, రైతుల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తున్నామన్నారు. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టామని, ఉద్యోగ నియామకాల్లో పారదర్శకత తీసుకొచ్చామని తెలియజేశారు.
1: ఈ నెలలోనే టీజీపీఎస్సీ ద్వారా ఇంజనీరింగ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, అటవీ శాఖ, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ మరియు విద్యాశాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వడం జరుగుతుంది. నోటిఫికేషన్ల జారీ ప్రక్రియ నిరంతరం జరుగుతుంది.
0: అంతకుముందు ముఖ్యమంత్రి హైదరాబాద్ లోని గన్ పార్క్ వద్ద ఉన్న అమరవీరుల స్థూపాన్ని సందర్శించి అమరవీరులకు నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట ప్రజలకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాకారం చేసే దిశగా తెలంగాణ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని ప్రధానమంత్రి తెలియజేశారు. సంస్కృతి, సంప్రదాయాలు, వ్యవసాయ వారసత్వమే తెలంగాణకు జీవనాడి అని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. రాష్ట అవతరణ దినోత్సవం సందర్భంగా లోక్భవన్ లో జాతీయ ఎజెండాను గవర్నర్ ఆవిష్కరించారు. వ్యవసాయంతో పాటు ఐటీ, ఫార్మా, అంకుర సంస్థల రంగాల్లో తెలంగాణ అంతర్జాతీయ గుర్తింపు పొందిందన్నారు. దేశ ప్రగతిలో తెలంగాణ మరింత కీలక పాత్ర పోషించాలని గవర్నర్ ఆకాంక్షించారు. శాసనసభ, శాసనమండలి ఆవరణలో తెలంగాణ రాష్ట అవతరణ వేడుకలు ఘనంగా జరిగాయి. అసెంబ్లీ ప్రాంగణంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి ప్రాంగణంలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. రాష్టంలో సామాజిక భద్రత అందించడమే ధ్యేయంగా ప్రతి కుటుంబానికి ₹5 లక్షల జీవిత బీమా అందించేలాగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు ఉప ముఖ్యమంత్రి మల్లుపట్టి విక్రమార్క చెప్పారు. ఖమ్మం జిల్లాలో జరిగిన రాష్ట్రావతరణ దినోత్సవంలో ఉప ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ప్రపంచంలో అభివృద్ది చెందిన ఏ దేశానికి సాధ్యం కాని రీతిలో రాష్ట్రంలో ఈ బీమా పథకానికి శ్రీకారం చుట్టామని ఆయన చెప్పారు.
2: కుటుంబానికి సామాజిక భద్రత కల్పనే ధ్యేయంగా పేద, మధ్యతరగతి, దళిత అనే తేడా చూడకుండా రాష్ట్రంలోని 15 లక్షల కుటుంబాలకు ప్రతి కుటుంబానికి ₹5 లక్షల జీవిత బీమా అందించే విధంగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం

0: నూతనంగా ప్రవేశపెడుతున్నాం.
1: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తమ ప్రాణాన్ని అర్పించిన అమరవీరుల త్యాగాలు వెలకెట్టలేనివని సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన అవతరణ వేడుకల్లో మంత్రి ప్రసంగించారు.
2: అమరుల త్యాగ ఫలితంగానే స్వరాష్ట్రంగా తెలంగాణ సిద్ధించింది. ఈ సందర్భంగా తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు ఘన నివాళులర్పిస్తా ఉన్నాం. తెలంగాణ రైసింగ్ 2027 విజన్ తో ప్రజాప్రభుత్వం, అభివృద్ధి, సంక్షేమ, పారదర్శక పాలన, సమగ్ర ప్రగతి లక్ష్యాలతో ముందుకు సాగుతోంది.
1: తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యంతో రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయిలో అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహర్ అన్నారు. నారాయణపేటలో నిర్వహించిన రాష్ట ఆవిర్భావోత్సవాల్లో మంత్రి ప్రసంగిస్తూ
3: రైతుకు పెట్టుబడి సాయం పెంచి రైతు భరోసా పథకం కింద ఎకరానికి 12,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తా ఉన్నాం. నిరుపేదల సన్నబియ్యం పేదల ఆకలి తీర్చడంతో పాటు వారు ఆత్మగౌరవంతో జీవించేందుకు ఇందిరమ్మ ఇల్లు సన్నబియ్యం పథకాలు అమలు చేస్తా ఉన్నాం.
1: హనుమకొండ జిల్లాలో రాష్ట అవతరణ వేడుకలకు హాజరైన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లాలో అమలవుతున్న అభివృద్ది కార్యక్రమాలు, సంక్షేమ పథకాల గురించి వివరించారు.
4: తెలంగాణ 2030 నాటికి ప్రపంచంలో టాప్ 5 లైఫ్ సైన్సెస్ హబ్లలో ఒకటిగా నిలబెట్టాలనే సంకల్పంతో లైఫ్ సైన్సెస్ పాలసీని తీసుకొచ్చాం. ఈ పాలసీ ద్వారా వచ్చే 5 సంవత్సరాల్లో 5 లక్షల ఉద్యోగాలతో పాటు $25 బిలియన్ పెట్టుబడిని ఆకర్షించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIRNews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ, రాష్ట్రాన్ని సాధించుకున్నామే తప్ప తెలంగాణ ఆశయాలు, లక్ష్యాలు చేరుకోలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. 6 గ్యారంటీలు, ధాన్యం కొనుగోలు అంశంపై ప్రజలను పక్కదారి పట్టించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విభేదాలు సృష్టించి రాజకీయ లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తున్నారని, అందులో భాగంగానే మహారాష్ట ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదంటున్నారని సంజయ్ ఆరోపించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట ప్రజలకు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ ఆయన ఒక ప్రకటనలో, కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో నీళ్లు, నిధులు, నియామకాలను పక్కన పెట్టి తన కుటుంబాన్ని మాత్రమే బాగు చేసుకున్నారని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్పు తెస్తామన్న కాంగ్రెస్ పార్టీ సైతం గత 2 ఏళ్లలో రాష్ట్రాన్ని రియల్ ఎస్టేట్ భూముల తంతాలకు కేంద్రంగా మార్చిందని కిషన్ రెడ్డి విమర్శించారు. వచ్చే 5 రోజుల్లో రాష్ట్రంలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. వచ్చే 4 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ మేరకు క్రమంగా తగ్గుతాయని వెల్లడించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మహిళా శక్తి పథకం కింద 2025-26 సంవత్సరంలో స్వయం సహాయక సంఘాలకు 172 కోట్ల రూపాయలకు పైగా రుణాలు మంజూరు చేసినట్లు వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన రాష్ట్ర అవతరణ వేడుకల్లో మంత్రి పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవందనం స్వీకరించారు. ఆర్థిక, సామాజిక పరిపాలనా రంగాల్లో విజన్ 2047 రూపకల్పనతో తెలంగాణ ముందుకెడుతోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనసింహ సంగారెడ్డి జిల్లాలో జరిగిన వేడుకల్లో పేర్కొన్నారు. కోట్ల మంది ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక తెలంగాణని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లాలో నిర్వహించిన రాష్ట్రావతరణ వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట వ్యాప్తంగా రాష్ట్రావతరణ దినోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ములుగు జిల్లాలో మంత్రి సీతక్క, మెదక్ జిల్లాలో మంత్రి వివేక్ వెంకటస్వామి, కరీంనగర్ జిల్లాలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్, వరంగల్ జిల్లాలో మంత్రి కొండా సురేఖ, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, యాదాద్రి భువనగిరి జిల్లాలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి రాష్ట్రావిర్భావ దినోత్సవ కార్యక్రమాల్లో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ రోజు హైదరాబాద్లో నిర్వహించ తలపెట్టిన తమ పార్టీ సభకు అనుమతి ఇవ్వాలంటూ జనసేన పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా ఈ పిటిషన్ ప్రస్తుతం హైకోర్టు రిజిస్ట్రీ పరిశీలనలో ఉంది. అయితే తమ వాదనలు వినకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని తెలంగాణ ఉద్యమ నేతలు కవేట్ దాఖలు చేశారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. రాష్ట్రాన్ని 2034 నాటికి $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగాను, 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ సంకల్పమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు.

రాష్ట్రంలో సామాజిక భద్రత అందించడమే ధ్యేయంగా ప్రతి కుటుంబానికి జీవిత బీమా అందించేలాగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క చెప్పారు. 6 గ్యారంటీలు ధాన్యం కొనుగోలు అంశంపై ప్రజలను పక్కదారి పట్టించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. వచ్చే 4 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ మేరకు క్రమంగా తగ్గుతాయని ప్రాంతీయ వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి వివి స్టూడియోలో టైం 1:20 దాటింది. వెల్కమ్ టు షో టైం విత్ మీ అర్జున్ లక్ష్మి. చూస్తుండగానే ఐపీఎల్ అయిపోయింది, సమ్మర్ హాలిడేస్ కూడా అయిపోతున్నాయి, ఇంకో 2 డేస్ లో స్కూల్ కూడా స్టార్ట్ అవుతాయి. అంటారు కదా, కాలం ఎవరి కోసం ఆగదని, మనం కూడా టైంతో పరిగెడుతూ ఉండాలంతే. కానీ ఏ టైంలో అయినా మీతోనే ఉండే మీ ప్రియని ఇస్తాం వివిధ భారతి. మంచి మంచి మాటలు పాటలతో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటుంది. అఫ్కోర్స్ ఈ సంగతి స్పెషల్గా చెప్పకర్లేదనుకోండి, నేను రెడీ క్వశ్చన్స్తో, మరి మీరు రెడీనా మొబైల్స్తో? ఇక మొదలెడతామా షో టైంని. అడిగేస్తున్నాను ఫస్ట్ క్వశ్చన్. యాక్చువల్గా ఈరోజు మనం తెలంగాణ ఫార్మేషన్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం కాబట్టి ఇవాళ షో టైంలో కూడా క్వశ్చన్స్ అంతకు రిలేటెడ్గానే ఉంటాయన్నమాట. చూద్దాం ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ చెప్తారు. తెలంగాణకు ఇంకో పేరు కూడా ఉంది, ఏంటది? మరోసారి వినండి క్వశ్చన్ని. తెలంగాణకు ఇంకో పేరు కూడా ఉంది, ఏంటది? ఆలోచించండి. ఆన్సర్ స్ట్రైక్ అని పెట్టిన వాట్సాప్ 0402324 0852. అండ్ ఇప్పుడు మీకోసం ఒక లవ్లీ మెలోడీ డ్యూయట్ ఆన్ ద వే. ఎంజాయ్ దిస్.

చూద్దాం ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ చెప్తారు. తెలంగాణకు ఇంకో పేరు కూడా ఉంది, ఏంటది? మరోసారి వినండి క్వశ్చన్ని. తెలంగాణకు ఇంకో పేరు కూడా ఉంది, ఏంటది? ఆలోచించండి. ఆన్సర్ స్ట్రైక్ అయిన వెంటనే వాట్సాప్ 0402324 0852. అండ్ ఇప్పుడు మీకోసం ఒక లవ్లీ మెలోడీ డ్యూయట్ ఆన్ ద వే. ఎంజాయ్ దిస్.

కిల్లర్ మూవీ నుంచి ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్ వినేసాం కదా. నిజంగా ఇళయరాజా గారి మ్యూజిక్ కంపోజిషన్ అంటే కంపోజిషన్ అంతే, అలా ఫిదా అయిపోతాం విన్నో ప్రతిసారి కదా. ఎనీవేస్ మీరు వింటున్నారు షో టైం ఓన్లీ ఆన్ వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను తెలంగాణకు ఇంకో పేరు కూడా ఉంది ఏంటది అని. అందరి రైట్ ఆన్సరే పంపించారు అండ్ చాలా మంది పంపించారు. అందరి పేర్లు చదవడం కుదరదు కాబట్టి కొంతమంది పేర్లు చదివేస్తున్నాను, కేర్ఫుల్ గా వినండి. గజ్వేల్ నుంచి అనిత అండ్ గజ్వేల్ నుంచి షేర్ల వెంకటేశం, సుగుణ, రామ్ప్రసాద్, రామ్ చరణ్, కర్నూలు నుంచి బ్రహ్మయ్య, కాకతీయ పాష, వరంగల్ నుంచి ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకి, ఇక వినాయక్ నగర్ నిజామాబాద్ నుంచి కూర్చున్న శ్రీహరి జ్యోతి. వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ త్రిలింగ దేశం. తెలంగాణకు ముందు తెలంగాణని త్రిలింగ దేశం అని పిలిచేవారట. ఎందుకంటే తెలంగాణని పూర్వం శ్రీశైలం, కాళేశ్వరం, ద్రాక్షారామం అనే మూడు పుణ్యక్షేత్రాల మధ్య ఉన్న ప్రాంతంగా పిలిచేవారట. సో అది కాస్త త్రిలింగ దేశం కాస్త వాడుకలో తెలంగాణ అయింది అందుకని అనమాట. ఎన్వెస్ మరి రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ క్వశ్చన్ అడిగే ముందు మరో పాట వినిపిస్తాను. ఇది కూడా ఆల్ టైమ్ హిట్ సాంగే, వింటుంటే అలా మైమర్చిపోతారు మీరు. వినిద్దాము.

0: ఆర్తి మనుషుల్నే కాదు రాళ్లను కరిగించే శక్తి ఉంటుంది ఈ భావోద్వేగానికి. ఎంత అద్భుతంగా పలికించారో చూసండి. చూడండి బాలసుబ్రహ్మణ్యం గారు, అలా వేటూరు గారు మాత్రమే రాయగలరు, ఇళయరాజు గారు మాత్రమే కంపోజ్ చేయగలరు. అందుకే పాట ఎవర్ గ్రీన్ హాట్ టచింగ్ సాంగ్ అంతే. మరి నెక్స్ట్ క్వశ్చన్ అడిగే ముందు,
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
0: మీరు వింటున్నారు షో టైం ఓన్లీ ఆన్ వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, పలరించే సంపూర్ణ వినోదం. మరి నెక్స్ట్ క్వశ్చన్ కి రెడీ నా? మీరు ఇందాక చెప్పాను కదా ఇవాళ తెలంగాణ ఫార్మేషన్ డే కాబట్టి ఈ రోజు షో టైం కూడా క్వశ్చన్స్ రిలేటెడ్ గానే ఉంటాయని. సో ఇది ఒక క్లూ లాంటిది అనమాట. ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ కి చూద్దాం ఎంతమంది ఆన్సర్ చేస్తారు. తెలుగులో తొలి రామాయణ కర్త బొమ్మెర పోతన స్వస్థలం ఏది? అంటే ఏ ప్రాంతానికి చెందినవాళ్ళు? తెలుగులో తొలి రామాయణ కర్త బొమ్మెర పోతన స్వస్థలం ఏది? ఆలోచించండి. ఆన్సర్ స్ట్రైక్ అయిన వెంటనే వాట్సాప్ 0402324 0852. అండ్ ఇప్పుడు మీకోసం మరో అద్భుతమైన మెలోడీ ఓ పాపలాలి ఈ సినిమా నుంచి. ఎంజాయ్ దిస్.

ఇళయరాజ గారి మ్యూజిక్ కంపోజిషన్ లో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాట అది బ్రీత్లెస్ సాంగ్ కదా, ఎంత అద్భుతంగా ఉంటుందో పాట. నిలసి మీరు వింటున్నారు షో టైం ఓన్లీ ఆన్ వివిధ భారతి. మరి ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, తెలుగులో తొలి రామాయణ కర్త బొమ్మరి పోతన స్వస్థలం ఏది, అంటే ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు అని. చాలా మంది రైట్ ఆన్సర్ పంపించారు, కొంతమంది మాత్రం నా క్వశ్చన్ మళ్ళీ ఆన్సర్ గా నాకు పంపించారనమాట. యాక్చువల్ గా నేనే అడిగాను కదా బొమ్మెరా పోతనా అని. సో అక్కడ అర్థమైపోతుంది బొమ్మెరా ఊరుకు చెందిన వాళ్ళు అని, కానీ ఆ బొమ్మెర ఎక్కడుందనేది క్వశ్చన్. సో ఆ క్వశ్చన్ కి రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళ పేరు చదివేస్తున్నాను. మేడంపల్లి నుంచి విష్ణువర్ధన్ రెడ్డి, అప్పలరాజు పెడమి నుంచి, వరంగల్ నుంచి గోనరవి, బుజ్జి హుడాకాళ్ళ నుంచి, దస్తగిరి సంధ్యా ప్రొద్దుటూరు కడప నుంచి, హైదరాబాద్ నుంచి గణేష్ వేదవతి, వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ ఆన్ ద రైట్ ఆన్సర్ ఇస్ తెలంగాణ. తెలంగాణలో వరంగల్ జిల్లాలోని బొమ్మర ప్రాంతానికి చెందిన వాళ్ళు బొమ్మర పోతన, తెలుగులో తొలి రామాయణ కర్త అనమాట. సో ఎంత గర్వించదగ్గ విషయం చూడండి. మరి రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అడిగే ముందు మరు సూపర్ సాంగ్ డ్యూయట్ మీకోసం ఆన్ ద వే, ఎంజాయ్ దిస్ ప్లీజ్.

ఎప్పుడు విన్నా ఈ పాట ఇలాగే ఉంటుంది. అదే ఫ్రెష్నెస్, అదే గ్రేస్, అదే ఉత్సాహం అనిపిస్తుంది ఈ పాట వింటుంటే కదా. అందుకే వీటిని అంటారు ఎవర్ గ్రీన్ సాంగ్స్ అని. ఎనీవేస్, వీటిలో ఉండండి. నెక్స్ట్ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతాను.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: మీరు వింటున్నారు షో టైం. మరి నెక్స్ట్ క్వశ్చన్ రెడీనా? మీరు యాక్చువల్ గా ఒక రంగంలో తర్వాత అంటే ఎవ్వరు ఎంతమంది సక్సెస్ అయినా, ఎంత సక్సెస్ అచీవ్ చేసినా కూడా ఫస్ట్ అనేది ఉంటుంది చూడండి, తొలి అనేది. ఆ తొలిగా సాధించిన ఎవరైతే విజయం సాధిస్తారో వాళ్లకుండే ప్రత్యేకత, స్పెషాలిటీనే వేరు. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, దక్షిణ భారతదేశంలో తొలి మహిళా పాలకురాలు ఎవరు? దక్షిణ భారతదేశంలో తొలి మహిళా పాలకురాలు ఎవరు? మీకు ఇందాక చెప్పాను, ఇవాళ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కాబట్టి మన క్వశ్చన్స్ అన్ని కూడా అందుకు రిలేటెడ్ గా ఉంటాయని. సో క్లోజ్ చేశాను, ఆలోచించండి. ఆన్సర్ స్ట్రైక్ వాట్సాప్ 0502340852. అండ్ ఇప్పుడు మీకోసం

పాట నీకు నచ్చిన వాళ్ళు అంటే ఎవరైనా ఉంటారా కదా? అస్సలు అందరే, మనస్కవి ఆత్రేయ గారి సాహిత్యం, ఇళయరాజు గారి సంగీతం, ఇక గాన గంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్య గారి గానం. హమ్మింగ్ మెయిన్ ఈ పాటకి ఏంటంటే కోరస్ వస్తుంది చూడండి, పాట అంతా కూడా వస్తుంది, ఎంత అద్భుతంగా ఉంటుందో కదా. అలా లేకపోతే పాట ఎలా ఉంటుందో ఊహించడం కూడా చాలా కష్టం. ఎనీవేస్, మీరు వింటున్నారు షో టైం ఓన్లీ ఆన్ వివిధ భారతి. మరి ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, దక్షిణ భారతదేశంలో తొలి మహిళా పాలకురాలు ఎవరు అని. చాలా మంది పంపించారు ఆన్సర్, మరి కొంతమంది పేర్లు చదివేస్తున్నాను, అందరిది చదవడం కుదరదు కాబట్టి. పీర్జాతిగూడ నుంచి శ్రీనివాస్, ఏఎస్ రావు నగర్ నుంచి సీతా, దేవిక, న్యావనింది నుంచి మీ పేరు ఏదో మిస్ అయినట్టుందండి, మీరు పేరు పంపలేదు. వరంగల్ కాశీబుక్ నుంచి దాసి రామచంద్రం, చింత శ్రీనివాస్ షాపలి నుంచి, కీర్తి రాజ్ కుమార్ ఆదర్శ నగర్ నిజామాబాద్ నుంచి, ప్రేమనాథ్ కళావతి ఆర్బూర్ నుంచి. వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ రాణి రుద్రమదేవి. ఓర్వలు రాజధానిగా కాకతీయుల పరిపాలించారు, ఆ విషయం మీ అందరికీ తెలుసు. రాణి రుద్రమదేవి ఆంగ్లేయులను ఎదిరించిన వీర వనిత అనమాట. సో ఇక్కడ తనకి ఎవరు సపోర్ట్ లేకపోయినా కూడా ఒక్కతే ఎదిరించింది ఆంగ్లేయుల్ని, కాకతీయ సామ్రాజ్యాన్ని పాలించింది. సో ఆ తర్వాత ఎంతమంది వచ్చినా కూడా

మనం ఇప్పుడు ఇలా మాట్లాడుకుంటున్నాం కదా, దక్షిణ భారతదేశంలో తొలి మహిళా పాలకురాలు ఎవరు అని. సో తెలంగాణలో ఉంది ఒరిగల్, ఆ విషయం అందరికీ తెలుసు. ఎనీవేస్, మరి రైట్ అసలు పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ ఇప్పుడు మీకోసం మరో లవ్లీ సాంగ్ ఆన్ ద వే.

సమయం 2 గంటలు కావస్తోంది. మీ అందరికీ తెలుసు కదా 2 to 2:15 న్యూస్ టైం అని. మనం మళ్లీ కలుద్దాం 2 గంటల 15 నిమిషాలకు శక్తిశీలితో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగతి ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వివిధ భారతి వీబ్లాక్లో టైం 2:15 దాటింది. వెల్కమ్ టు శక్తిశీలి విత్ మీ ఆర్జే లక్ష్మి. ఆకాశమే హద్దుగా అన్ని రంగాల్లోనూ దుష్కెళ్తున్నారు మహిళలు. కొన్నింటిలో విజయం సాధించడంలో ఎన్నో అవరోధాలు, ఆటంకాలు, వాటన్నిటినీ అధిగమించి మరీ తను ఎంపిక చేసుకున్న కెరీర్లో విజేతగా నిలిచింది గీతిక. ఈ శక్తిశీలి సక్సెస్ జర్నీ గురించిన విశేషాలు మీకోసం కాకపోతే ముందుగా ఈ పాట.

మీరు వింటున్నారు శక్తిశీలి ఓన్లీ ఆన్ వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. మరి గీతిక ఇవాళ మన శక్తిశీలి. ఎవరి గీతిక? స్పోర్ట్స్ ఫోటోగ్రాఫర్ అరుణ.

ఆంధ్రప్రదేశ్లో పుట్టి పెరిగి అస్సాంలో స్థిరపడింది. తండ్రి జాబ్ వల్ల ఊళ్లతో పాటు స్కూల్స్ కాలేజెస్ చేంజ్ అవుతూ స్టడీస్ కంటిన్యూ చేసిన గీతిక అస్సాంలోని యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్లో డిగ్రీ, ఆ తర్వాత గౌహతిలో మాస్ కమ్యూనికేషన్ మీడియా టెక్నాలజీలో పీజీ డిప్లొమా చదివింది. మరి తాతయ్య స్ఫూర్తితో గీతికకి ఫోటోగ్రఫీ మీద ఆసక్తి ఏర్పడింది. మరి ఆ తర్వాత ఏమైంది వింటూ ఉండండి వివిధ భారతి చెప్తాను మరిన్ని విశేషాలు.

మీరు వింటున్నారు శక్తిశీలి. స్పోర్ట్స్ ఫోటోగ్రాఫర్ గీతిక సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి తాతయ్య స్ఫూర్తితో గీతికకి ఫోటోగ్రఫీ మీద ఆసక్తి పెరిగింది. మరి ఆ తర్వాత ఫోటోగ్రఫీ కెరీర్గా తీసుకోవాలన్న ఉద్దేశంతోనే దక్షిణ కొరియా ప్రభుత్వ స్కాలర్షిప్తో సియోల్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ నుంచి గ్లోబల్ స్పోర్ట్స్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ చేసింది. మరి ఆ తర్వాత ఒక ఫోటో న్యూస్ ఏజెన్సీలో ఇంటర్న్గా కెరీర్ స్టార్ట్ చేసింది గీతిక. ఎన్నో మీడియా సంస్థల్లో ఫోటో జర్నలిస్ట్గా కాంట్రిబ్యూటర్గా పనిచేసింది. ఇంట్రెస్టింగ్గా అండ్ ఇన్స్పిరేషనల్గా అనిపించే గీతిక ఫోటోగ్రఫీ జర్నీ కంటిన్యూ అవుతుంది. స్టే ట్యూన్డ్.

మీరు వింటున్నారు శక్తిశీలి ఓన్లీ ఆన్ వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్పోర్ట్స్ ఫోటోగ్రాఫర్ జర్నలిస్ట్ గీతిక సక్సెషన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్గా ఫోటోగ్రఫీ కెరీర్గా తీసుకున్న గీతికకు స్పోర్ట్స్, అది కూడా తనకు ఇంట్రెస్ట్ ఉన్న స్పోర్ట్స్ ఫోటో జర్నలిస్ట్గా ఎదగాలన్నది గోల్. కానీ అది అంత ఈజీగా ఫుల్ఫిల్ అవ్వలేదు, ఎందుకంటే అమ్మాయిలకు అంత త్వరగా అవకాశం రాదు ఈ ఫీల్డ్లో అని అందరూ అనేవారు. కానీ అవన్నీ పట్టించుకోకుండా అమ్మ ప్రోత్సాహంతో ముందడుగు వేసింది గీతిక. మరి తన ఈ ప్రయాణం ఎలా సాగింది చెప్తాను ఈ పాట తర్వాత.

ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు శక్తిశీలి. స్పోర్ట్స్ ఫోటోగ్రాఫర్ జర్నలిస్ట్ గీతిక సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి ఫోటోగ్రఫీ కెరీర్గా తీసుకుంది గీతిక, ఆ తర్వాత స్పోర్ట్స్, అది కూడా తనకి ఇంట్రెస్ట్ ఉన్న స్పోర్ట్స్ ఫోటో జర్నలిస్ట్కి ఎదగాలనేది తన గోల్. చాలామంది చెప్పారు ఈ ఫీల్డ్లో అమ్మాయిలకు అంత త్వరగా అవకాశాలు రావు అని, ఆయన కూడా పట్టించుకోలేదు, అమ్మ ప్రోత్సాహంతో ముందడుగు వేసింది. మరి ప్రతిష్టాత్మక టోర్నీల్లో స్పోర్ట్స్ ఫోటో జర్నలిస్ట్గా మొదట్లో అవకాశం రాలేదు గీతికకు. క్రీడా ఫోటోగ్రఫీ మగవాళ్ళకే కానీ ఆడవాళ్ళకి ఇక్కడ చోటులేదు అన్న మాటలే వినాల్సి వచ్చింది. మామూలుగా ఏంటి, మనం కొంచెం ఫీల్ అయ్యామనుకోండి అక్కడితో ఆగిపోవాల్సి వస్తుంది. అలా ఆగిపోయింటే ఇప్పుడు మనం గీతిక గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉండేది కాదు కదా. సో నిరాశతో వెనుతిరగాల్సి వచ్చినా కూడా ఎక్కడా తను తగ్గలేదన్నమాట. పట్టుదలతో ప్రయత్నించి తన ప్రతిభతో ఒక్కో అవకాశాన్ని అందుకుంటూ వాటిని సద్వినియోగం చేసుకుంటూ ప్రపంచంలోనే ద బెస్ట్ స్పోర్ట్స్ ఫోటోగ్రాఫర్లో ఒకరిగా ఎదిగింది గీతిక. మరి చెప్పాల్సిన విశేషాలు మరిన్ని ఉన్నాయి, చెప్తాను, వింటూనే ఉండండి శక్తిశీలి.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: マヌジェネレンジェニ
1: మీరు వింటున్నారు శక్తిశీలి స్పోర్ట్స్ ఫోటోగ్రాఫర్ జర్నలిస్ట్ గీతిక సక్సెస్ చెండు గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి ఒక్కొక్క అవకాశాన్ని అందుకుంటూ వాటిని సద్వినియోగం చేసుకుంటూ ప్రపంచంలోనే ద బెస్ట్ స్పోర్ట్స్ ఫోటోగ్రాఫర్లలో ఒకరిగా ఎదిగింది గీతిక. మీకు తెలుసా, దాదాపు 2 దశాబ్దాల స్పోర్ట్స్ ఫోటో జర్నలిస్ట్ కెరీర్లో జాతీయ క్రీడలు, కామన్వెల్త్, ఐపీఎల్, ఇండియన్ సూపర్ లీగ్, సౌత్ ఏషియన్ గేమ్స్, టోక్యో ఒలింపిక్స్, ప్యారిస్ ఒలింపిక్స్ లాంటి ప్రతిష్టాత్మక టోర్నీలను తన కెమెరాలో బంధించి ఫోటోల రూపంలో అందించి అభిమానులకు కనువిందు చేసింది గీతిక. మరి సక్సెస్ జర్నీ ఇంకా ఉంది, వింటూనే ఉండండి శక్తిశీలి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శక్తిశీలి సమయం స్పోర్ట్స్ ఫోటోగ్రాఫర్ జర్నలిస్ట్ గీతిక సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. 2018-2022లో ఫిఫా ప్రపంచ కప్కి అఫీషియల్ ఫీమేల్ జర్నలిస్ట్గా వ్యవహరించిన గీతిక వచ్చే నెలలో జరగబోయే ఫిఫా పురుషుల ప్రపంచ కప్ 2026 మెగా టోర్నీని తన కెమెరాలో బంధించేందుకు సిద్ధమైంది. మరి ఈ విషయానికి సంబంధించి ఒక రికార్డ్ క్రియేట్ చేసింది గీతిక. అదేంటో చెప్తాను, చెప్పే ముందు ఒక పాట వినిపిస్తాను, వినిద్దామా?

మీరు వింటున్నారు శక్తిశీలి. స్పోర్ట్స్ ఫోటోగ్రాఫర్ జర్నలిస్ట్ గీతిక సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్గా వచ్చే నెలలో జరగబోయే ఫిఫా పురుషుల ప్రపంచకప్ 2020

అయ్యారు మెగాటోర్నీని తన కెమెరాలో బంధించేందుకు సిద్ధమైంది గీతిక. అంటే ఈ విషయానికి సంబంధించి ఒక రికార్డ్ క్రియేట్ చేసింది కూడా. అదేంటో చెప్తానన్నాను కదా ఇందాక. ఇలా 3 సార్లు ఈ అవకాశం అందుకున్న వన్ అండ్ ఓన్లీ ఇండియన్ ఫీమేల్ ఫోటోగ్రాఫర్గా రికార్డ్ క్రియేట్ చేసింది గీతిక. గ్రేట్ కదా. అసలు ఇంట్రెస్ట్ ఉన్నా కెరియర్లో వెళ్దామా వద్దా, ఛాన్సెస్ తక్కువ అంటున్నారు, గెలుస్తానో లేదో అని భయపడుతూ వచ్చిన ఒక అమ్మాయి ఇవాళ ఒక బెస్ట్ అంటే వరల్డ్లోనే బెస్ట్ స్పోర్ట్స్ ఫోటోగ్రాఫర్గా ఎదిగింది కదా. ఎంత పట్టుదల ఉంటే అలా సాధిస్తుంది చెప్పండి. అండ్ ఆ పట్టుదల అందరికీ అవసరం. మరి స్పోర్ట్స్ ఫోటో జర్నలిస్ట్గా కెరీర్లో సక్సెస్ అందుకున్నా కూడా ఇందులో కూడా కొన్ని కష్టాలు ఉన్నాయంటుంది గీతిక. ఫ్రీక్వెంట్గా దూర ప్రయాణాలు, గంటల తరబడి స్టేడియంలో ఉండాల్సి రావడం ఇబ్బందిగానే ఉంటుంది. కానీ క్రీడాకారుల గెలుపు క్షణాలు, అభిమానుల కేరింతలు, జట్టు భావోద్వేగాలు వంటి అపురూప దృశ్యాలను ఫోటోలు తీయడంలో ఉండే ఆనందం ముందు ఈ చిన్ని చిన్ని కష్టాలు కనిపించవు అనే గీతిక విజయ ప్రస్థానం ఈ రంగంలోకి రావాలనుకునే ఎందరో అమ్మాయిలకు స్ఫూర్తినిస్తాయి. నిజమే కదా. మరి అదనమాట, ఇలాంటి కబుర్లు చెప్పుకుంటూ ఉంటే మనకి టైం అస్సలు తెలియదు. కానీ ఏమైంది తెలుసా, 2 గంటల 53 నిమిషాలు దాటింది. లక్ష్మికి బాయ్ చెప్పే టైం కూడా వచ్చేసింది. మరోసారి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలను అందిస్తోంది ఆకాశవాణి వివిధ భారతి. హ్యావ్ ఎ గ్రేట్ డే ఫ్రెండ్స్, స్టే హెల్దీ, బీ హ్యాపీ ఆల్వేస్, అండ్ కీప్ లిజనింగ్ వివిధ భారతి టు. ఎందుకంటే ఇది తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం కాబట్టి.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

నమస్కారం, ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఆఫ్రికా దేశాలైన కాంగో, ఉగాండాలో ఎబోలా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్రం కీలక హెచ్చరికలు జారీ చేసింది. గత 21 రోజుల్లో ఆయా దేశాల నుంచి వచ్చిన వారికి జ్వరం, తలనొప్పి, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఐసోలేషన్లోకి వెళ్లాలని సూచించింది. ఆరోగ్య అధికారులకు సమాచారం అందించాలి. ప్రస్తుతం మన దేశంలో ఎలాంటి కేసులు నమోదు కాలేదు. తెలంగాణలో న్యాయవాదులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న తెలంగాణ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రోజు నుంచే ఈ న్యాయవాదుల రక్షణ చట్టం రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి వచ్చినట్లు న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మహిళా శక్తి పథకం కింద 2025-26 సంవత్సరంలో స్వయం సహాయక సంఘాలకు 172 కోట్ల రూపాయలకు పైగా రుణాలు మంజూరు చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఆర్థిక, సామాజిక, పరిపాలనా రంగాల్లో విజన్ 2047 రూపకల్పనతో తెలంగాణ ముందుకెడుతోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనసింహ అన్నారు. పేద ప్రజల అభ్యున్నతి కోసం రాష్ట ప్రభుత్వం అనేక అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని, వాటిని క్షేత్రస్థాయిలో పేద ప్రజలకు అందించాల్సిన బాధ్యత అధికారులదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో చెప్పారు. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట కార్యాలయంలో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని సాధించుకున్నామే తప్ప తెలంగాణ ఆశయాలు, లక్ష్యాలను చేరుకోలేకపోయామన్నారు. నాగర్ కర్నూలు జిల్లాలో బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ శిక్షణ మహాభియాన్ జిల్లా శిక్షణ శిబిరాన్ని రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ ప్రారంభించారు. కర్ణాటక, కేరళ, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కోస్తాంధ్రప్రదేశ్, గుజరాత్, ఒడిషా, రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన తుఫాను వచ్చే అవకాశం ఉందని కూడా తెలియజేసింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు 6:10 ప్రాంతీయ వార్తల్లో.

హలో, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు చాయ్తో హాయ్ కబుర్లు విత్ యువరాజ్ జయనాగ్. మంచి మంచి కబుర్లు చెప్పడానికి నేను రెడీ అయిపోయాను. వినడానికి మీరు కూడా రెడీగా ఉన్నారు కదా. ఇంకేంటి, హ్యాపీగా చేతిలో హాట్ హాట్ చాయ్ కప్ తీసుకోండి. ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ కబుర్లతో పాటు బ్యూటిఫుల్ సాంగ్స్ కూడా వింటూ ఈ వండర్ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. ఫస్ట్ ఇవాల్టీ అంటే జూన్ 2 స్పెషాలిటీ గురించి మాట్లాడుకోవాలి. నిజంగా ఈరోజు చాలా చాలా స్పెషల్ డే. అదేంటో మనందరికీ తెలుసు. అందుకనే మనం ఇవాళ సక్సెస్ స్టోరీ ఆఫ్ ద యంగెస్ట్ స్టేట్ ఆఫ్ ఇండియా తెలంగాణ గురించి మాట్లాడుకుందాం. తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ డే ఈరోజు, తెలంగాణ రాష్ట్రావతరణ దినోత్సవం కాబట్టి డెఫినెట్గా ఆ విషయాలు మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి, మంచి ఫీల్ అయితే ఇస్తాయి. మీరు జస్ట్ అలా హాట్ హాట్ ఛాయ్ తాగుతూ నేను చెప్పే హాయ్ హాయ్ కబుర్లని వినండి. స్టేట్ వింటూ ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: జుమ్మందే నాదం ఈ సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గీతా మాధురి దీపు పాడిన పాట అది. సాహిత్యం సుద్దాల శుక్తిజ, సంగీతం ఎంఎం కీరవాణి.
1: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవం, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
3: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
4: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
5: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
6: అట్టా చెప్పు మరి.
5: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
7: అలాగా ఏ చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
5: మమ్మీ నేను
7: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
0: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ డే సందర్భంగా విజయపథంలో దూసుకెళ్తున్న భారతదేశపు అతిపిన్న వయసున్న రాష్ట్రం మన తెలంగాణ గురించి మాట్లాడుతున్నాం. ఒక రాష్ట్రం పుట్టడానికి చరిత్ర కావాలి, ఒక రాష్ట్రం ఎదగడానికి సంకల్పం కావాలి. కానీ కేవలం జస్ట్ 10 ఏళ్లలోనే దేశం మొత్తం తన వైపు చూసేలా చేయడానికి మాత్రం ఒక విజన్ కావాలి. అలాంటి విజన్తో, అద్భుతమైన విజయాలతో భారతదేశంలో చిన్న వయసున్న రాష్ట్రంగా అవతరించి అభివృద్ధిలో మాత్రం అగ్రగామిగా దూసుకెళ్తున్న తెలంగాణ విజయగాథను ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన టైం ఇది. సాధారణంగా ఒక కొత్త రాష్ట్రం ఏర్పడితే మొదట కొన్ని సంవత్సరాలు వ్యవస్థల్ని ఏర్పాటు చేసుకోవడానికి సరిపోతాయి. కానీ తెలంగాణ మాత్రం ఏర్పడిన ఫస్ట్ డే నుంచే నడకకు బదులుగా పరుగులు పెడుతూ ఇప్పుడు దేశ అభివృద్ధి పథంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత అతి వేగంగా అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఒకటి. అసలు 10 ఏళ్ల క్రితం పుట్టిన ఈ రాష్ట్రం నేడు దేశవ్యాప్తంగా ఆదర్శంగా ఎలా నిలిచింది, ఈ ప్రయాణంలో ఎలాంటి మైలురాళ్లు దాటింది తెలుసుకుందాం ఈ పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

రాజన్న సినిమా కోసం ఎంఎం కీరవాణేశ్వర పరిచిన పాట మధుమిత రేవంత్ శ్రావణ భార్గవి గానం అనంత్ శ్రీరామ్ సాహిత్యం.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
3: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. తెలంగాణ చరిత్ర వేల సంవత్సరాల నాటిది. కాకతీయుల రాజవంశం కాలంలో నిర్మించిన రామప్ప ఆలయం ఇప్పుడు ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిందంటే తెలంగాణ కేవలం భవిష్యత్తు నిర్మించడం మాత్రమే కాదు, గొప్ప చరిత్రను కూడా తనలో దాచుకుంది. తెలంగాణను ఒకప్పుడు చెరువుల రాష్ట్రం అని పిలిచేవారు. దానికి కారణం ఏంటంటే కాకతీయుల కాలంలో వేలాది చెరువులు నిర్మించారు కాబట్టి ఆ చెరువుల వల్లే పల్లెలు అభివృద్ధి చెందాయి. అంటే నీటిని నిల్వ చేయడంలో తెలంగాణ ప్రజల తెలివితేటలు శతాబ్దాల క్రితమే ప్రపంచానికి తెలిసేలా చేశాయి. ఇక బతుకమ్మ పండుగని ప్రపంచానికి పరిచయం చేసింది తెలంగాణ రాష్ట్రమే. తెలంగాణ పేరు వినగానే గుర్తొచ్చేది బతుకమ్మ పండుగ. ఇది కేవలం పండుగ మాత్రమే కాదు, ప్రకృతిని పూజించే సంస్కృతి, మహిళల ఐక్యతకు ప్రతీక, తెలంగాణ ఆత్మను ప్రతిబింబించే వేడుక. తీరొక్క పువ్వులను భక్తి శ్రద్ధలతో భారీగా పేర్చి చెరువుల్లో కలపడం వల్ల వాటర్ పొల్యూషన్ తగ్గి చెరువుల్లో నీరు కాలుష్యరహితంగా మారుతుంది. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి పండుగకు, అంటే బతుకమ్మ పండుగకే కాకుండా ఏ పండుగకైనా సాంప్రదాయానికైనా ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుంది. అంతేకాదు లోకా సమస్త సుఖినో భవంతు అనే స్ఫూర్తికి తెలంగాణ రాష్ట్రం చక్కని నిదర్శనంగా నిలుస్తుంది. మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

0: బతుకమ్మ సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గూరేటి వెంకన్న రచన, టి ప్రభాకర్ సంగీతం.
1: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది. 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
0: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు విత్ యువర్ ఆర్జే నాగ్. నేటి తెలంగాణ విజయగాథలో యూత్ రోల్ చాలా చాలా ఇంపార్టెంట్. స్టార్టప్ల నుంచి సాఫ్ట్వేర్ దిగ్గజాల వరకు తెలంగాణ యువశక్తి ప్రపంచానికి తన సత్తా ఏంటో చూపిస్తుంది. ఒకప్పుడు ఉద్యోగాల కోసం ఇతర నగరాలకు వెళ్లిన యూత్ ఇప్పుడు ఇతర రాష్ట్రాల యువతను హైదరాబాద్కు రప్పించే స్థాయికి చేరుకుంది. అలాగే ఒక రాష్ట్ర అభివృద్ధిని కొలవాలంటే పల్లెని చూడాలి అంటారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత చెరువులన్నీ మళ్లీ కలకలలాడుతున్నాయి, పొలాలు పచ్చగా మారాయి, రైతుల ముఖాల్లో చిరునవ్వులు విరిశాయి. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు, నీటి వనరుల్ని విస్తరించేందుకు తెలంగాణ తీసుకున్న చర్యలు దేశ దృష్టిని కూడా ఆకర్షించాయి. ఒకప్పుడు మంచినీళ్ల కోసం కిలోమీటర్ల దూరం నడిచిన గ్రామాలు నేడు ఇంటింటికి శుద్ధమైన తాగునీరు అందుకుంటున్నాయి. ఇది కేవలం పైప్ లైన్ల కథ కాదు, ప్రజల జీవన ప్రమాణాలను మార్చిన కథ. వ్యవసాయం మాత్రమే ప్రధానంగా ఉన్న తెలంగాణ నేడు ప్రపంచ సాఫ్ట్వేర్ మ్యాప్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. హైదరాబాద్లోని సైబర్ టవర్లు, హైటెక్ సిటీ, స్టార్టప్ హబ్లు, ఇవన్నీ తెలంగాణ యువత కలలకు రెక్కలిస్తున్నాయి. తెలంగాణ రాజధాని హైదరాబాద్ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు, దాని గురించి మరిన్ని కబుర్లు చెప్పుకుందాం ఈ పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

0: విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలినా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాల గని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
3: 2324 0856.
2: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

ఒకప్పుడు అలా ఉన్న తెలంగాణ ఇప్పుడు మంచి నీళ్లతో చెరువులతో కలకలలాడుతూ వ్యవసాయంలో నెంబర్ వన్ అయిపోయింది. మరిన్ని విషయాలు తెలంగాణ గురించి మాట్లాడుకుందాం. మీరు విన్న ఈ పాట పోరు తెలంగాణ సినిమా నుంచి ఆర్ నారాయణమూర్తి కంపోజ్ చేశారు.

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంతా గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: के पास कोई गारंटी नहीं है, सरकार खुद उनकी गारंटर बन रही है.
2: గత ఆరేళ్లలో పీఎం స్వనిధి పథకం కింద 75 లక్షల మందికి పైగా వీధి వ్యాపారులకు 17,800 కోట్ల రూపాయలకు పైగా రుణాలు అందజేశారు. అదనంగా వడ్డీ రాయితీ, డిజిటల్ లావాదేవీలపై క్యాష్ బ్యాక్ రూపంలో సుమారు 800 కోట్ల రూపాయల సహాయం కూడా అందించబడింది. నేడు దేశ వ్యాప్తంగా వీధి వ్యాపారులు, వీరిలో సుమారు 46% మంది మహిళలు, తమ వ్యాపారాలను నూతన శిఖరాలకు తీసుకువెళ్తున్నారు. పీఎం స్వనిధి ఆరేళ్లు. ఉత్సాహం, గౌరవం, ఆత్మగౌరవం.
3: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. 12 ఏళ్ల క్రితం అంటే 2014 ఇదే రోజు తెలంగాణ ప్రజల కళ సాకారమైన రోజు. దశాబ్దాల పోరాటం, లక్షలాది మంది ఆకాంక్షలు, ఎన్నో ఉద్యమాలు, మరెన్నో త్యాగాలు, వీటన్నిటి ఫలితంగా భారతదేశ పటంలో తెలంగాణ అనే కొత్త రాష్ట్రం ఇదే రోజు 12 ఏళ్ల క్రితం ఆవిర్భవించింది. ఒకప్పుడు సిటీ ఆఫ్ చార్మినార్, చార్మినార్ నగరంగా ప్రసిద్ధి చెందిన హైదరాబాద్ నేడు ప్రపంచ ఐటీ మ్యాప్లో వెలుగొందుతోంది. పగలు బిజినెస్, రాత్రి ఇన్నోవేషన్, ప్రపంచ దిగ్గజ సంస్థలు, వేలాది స్టార్టప్లు, లక్షలాది ఉద్యోగావకాశాలు. హైదరాబాద్ ఇప్పుడు కేవలం తెలంగాణ గుండెకాయ మాత్రమే కాదు, భారత ఆర్థిక వ్యవస్థకు కూడా ఒక ఇంపార్టెంట్ సెంటర్గా చేంజ్ అయింది. హైదరాబాద్ గురించి ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా? ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్ స్టూడియో కాంప్లెక్స్లో ఒకటైన రామోజీ ఫిల్మ్ సిటీ మన తెలంగాణలోనే ఉంది. ఇక్కడ ఒకేసారి అనేక సినిమాల షూటింగ్లు జరిగే సదుపాయం ఉంది. అందుకే దీన్ని సినిమాల నగరం అని కూడా పిలుస్తారు. తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్ట, రాష్ట్ర జంతువు జింక, రాష్ట్ర వృక్షం జమ్మిచెట్టు, రాష్ట్ర పుష్పం తంగేడు పువ్వు, ఈ నాలుగు తెలంగాణ సంస్కృతికి, ప్రకృతికి ప్రతీకలుగా నిలిచాయి. అలాగే తెలంగాణలోని హైదరాబాద్లో దొరికే మంచి ఫుడ్ ఏంటంటే దేశం మొత్తం, దేశమే కాదు ప్రపంచం కూడా బిర్యానీ అని చెప్తుంది. సో బిర్యానీ కూడా మన తెలంగాణ, మన హైదరాబాద్ ఎంతో ఫేమస్. ఇప్పుడు బిర్యానీ గురించి ఒక పాట వినేద్దాం. స్టే ట్యూన్. ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ఉమా నేహా బృందం పాడిన పాట అనగనగా ఒక దుర్గా ఈ సినిమా కోసం శ్రీరామ్ తపస్వి రచన, విజయ్ బాలాజీ సంగీతం.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: వివిధ సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చిన్న వయసున్న మన తెలంగాణ రాష్ట్రం సాధించిన విజయాల గురించి మాట్లాడుతున్నాం కదా. చాయ్తో హాయ్ కబులు వింటున్నారు విద్యురాజ్. నాకు 10 సంవత్సరాలు, కేవలం 10 సంవత్సరాలు, కానీ సాధించిన విజయాలు మాత్రం దశాబ్దాల అనుభవం ఉన్న రాష్ట్రాలకు సైతం సవాల్ విసిరే స్థాయిలో ఉన్నాయి. ఐటీ పరిశ్రమలు, వ్యవసాయం, మౌలిక సదుపాయాలు, సంక్షేమం, ప్రతి రంగంలోనూ తెలంగాణ తనదైన ముద్ర వేసింది. ఒక కలగా మొదలైన ప్రయాణం నేడు విజయగాథగా మారింది. ఒక ఉద్యమంగా మొదలైన ఆశయం నేడు అభివృద్ధి చిహ్నంగా నిలిచింది. భారతదేశపు పిన్న వయసున్న రాష్ట్రం, కానీ అభివృద్ధిలో మాత్రం పరిణతి చెందిన రాష్ట్రం. భారతదేశపు 29వ రాష్ట్రం తెలంగాణ. ఈ రాష్ట్రం అధికారికంగా ఏర్పడిన తేదీ ఈరోజు జూన్ 2, 2014. రాష్ట్ర రాజధాని హైదరాబాద్, ప్రపంచ ప్రఖ్యాత బిర్యానీకి నిలయం. ఇంతకుముందు దాని గురించి మాట్లాడుకున్నాం. తెలంగాణ బతుకమ్మ పండుగకు పుట్టినిల్లు. ఐటీ ఫార్మా రంగాల్లో అగ్రగామి రాష్ట్రాల్లో ఒకటి మన తెలంగాణ.

చారిత్రక కోటలు, దేవాలయాలు, చెరువులతో నిండిన నేల 10 ఏళ్లలో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన అభివృద్ధి నమూనా. వయసులో చిన్నది, విజయాల్లో పెద్దది, చరిత్రలో గొప్పది, భవిష్యత్తులో మరింత అద్భుతంగా మారబోతుంది మన తెలంగాణ. కళలను రాష్ట్రంగా మార్చుకున్న నేల, అవకాశాలను విజయాలుగా మలుచుకున్న నేల, అందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. జై తెలంగాణ, జై జై తెలంగాణ. స్టే ట్యూన్డ్.

మస్తీ. ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంతా గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగుడు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్. మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంతా గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి, రేడియో ఐకాన్ క్లిక్ చేయండి, వివి తెలుగు సెలెక్ట్ చేయండి, వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో. తప్పక ట్యూన్ చేసుకోండి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.
3: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తురుగా ఉషారమణి. సమగ్ర సమ్మిళిత అభివృద్దికి తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. న్యాయవాదుల భద్రతకు సంబంధించి రాష్ట ప్రభుత్వం తెలంగాణ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలుకు ఈరోజు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఓటర్ జాబితా ప్రక్రియలో ప్రజలను భాగస్వాములు చేయాలని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు కలెక్టర్లను ఆదేశించారు. సర్ ప్రక్రియపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. రాగల 3 రోజుల పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. సమగ్ర సమ్మిళిత అభివృద్దికి తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. హైదరాబాద్లోని లోక్ భవన్ సంస్కృతి కమ్యూనిటీ హాల్లో ఈరోజు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఈ వేడుకలకు గవర్నర్ దంపతులు హాజరయ్యారు. జై తెలంగాణ అనేది కేవలం నినాదం కాదని, అది ఆత్మగౌరవం, ఐక్యత, స్వీయ గుర్తింపు కోసం సాగిన ఉద్యమానికి ప్రతీక అని గవర్నర్ పేర్కొన్నారు. అమరుల త్యాగాల ఫలితంగానే తెలంగాణ స్వరాష్ట్రం కల సాకారమైందని ఆయన గుర్తు చేశారు. వేడుకల సందర్భంగా ఒగ్గుడోలు, బోనాలు, గుసాడి, కోలాటం, డప్పు, బంజారా కళాకారులు నిర్వహించిన పెరేడ్ తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని చాటింది. తెలంగాణ రాష్ట్రవతరణ దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని తన అధికారిక నివాసంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ చారిత్రాత్మక తరుణంలో తెలంగాణ ఆత్మగౌరవాన్ని చాటి చెప్తూ ప్రత్యేక రాష్ట్ర సాకారం కోసం అలుపెరగని పోరాటం చేసిన అమరవీరుల త్యాగాలను కొనియాడారు. తెలంగాణలో న్యాయవాదుల భద్రతకు సంబంధించి రాష్ట ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. ఎంతో కాలంగా లాయర్లు ఎదురుచూస్తున్న తెలంగాణ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రోజు నుంచే ఈ న్యాయవాదుల రక్షణ చట్టం రాష్ట వ్యాప్తంగా అమల్లోకి వచ్చినట్లు న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల లాయర్లపై పెరుగుతున్న దాడులు, బెదిరింపులను అరికట్టడమే లక్ష్యంగా ఈ చట్టాన్ని తెచ్చారు. ఇకపై న్యాయవాదులపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలుంటాయని ప్రభుత్వం హెచ్చరించింది. ఈ నిర్ణయం పట్ల న్యాయవాద సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఓటర్ జాబితా ప్రక్రియలో ప్రజలను భాగస్వాములు చేయాలని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు కలెక్టర్లను ఆదేశించారు. సర్ ప్రక్రియపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. ఈ నెల 4, 6, 9, 10 తేదీల్లో గ్రామ వార్డు సభలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆయన వివరించారు. 99 రోజుల కార్యాచరణ ప్రణాళికపై కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి రాష్ట్రంలో పంటల వైవిధ్యతపై రైతుల్లో అవగాహన కల్పించాలన్నారు. పారిశుద్ధ్యం, వ్యర్థాల నిర్వహణ, పర్యావరణంపై కూడా అవగాహన కల్పించాలని సూచించారు. తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి గౌరవించేందుకు

0: ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఈ నెల 4వ తేదీన అన్ని రాజకీయ పార్టీలతో సమాపేశం నిర్వహించనుంది. హైదరాబాద్ లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట సచివాలయంలో ఈ సమాపేశం జరుగుతుంది. సమాపేశానికి హాజరై సలహాలు అభిప్రాయాలు పంచుకునేందుకు ఒక్కో పార్టీ నుంచి ఇద్దరు ప్రతినిధులను పంపాలని సూచించారు. పేద ప్రజల సొంతంటి కలను సాకారం చేయడమే రాష్ట ప్రభుత్వ లక్ష్యమని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో ఈవేళ నిర్వహించిన కార్యక్రమంలో లబ్దిదారులకు ఇందిరమ్మ ఇళ్లు, డబుల్ బెడ్రూమ్ గృహాల మంజూరు పత్రాలను ఆయన పంపిణీ చేశారు. అంతకుముందు కాజీపేట మండలం న్యూ సాయంపేటలో నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్రూమ్ గృహ సముదాయాన్ని మంత్రి ప్రారంభించి లబ్దిదారులకు గృహప్రవేశ కానుకలు అందజేశారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట అవతరణ దినోత్సవం ఘనంగా జరిగింది. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అమరవీరుల స్మారక స్థూపం వద్ద నివాళులర్పించి అమరవీరుల కుటుంబాలను సన్మానించారు. ఈ సందర్బంగా 677 మహిళా స్వయం సహాయక సంఘాలకు 57.38 కోట్ల రూపాయల చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. పేద ప్రజల అభ్యున్నతి కోసం రాష్ట ప్రభుత్వం అనేక అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని, వాటిని క్షేత్రస్థాయిలో పేద ప్రజలకు అందించాల్సిన బాధ్యత అధికారులదేని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట కలెక్టరేట్ కార్యాలయంలో ఈరోజు అధికారులతో సమీక్ష నిర్వహిస్తూ వర్షాకాలం ప్రారంభం కానున్నందువల్ల వనమహోత్సవం కార్యక్రమం ద్వారా మొక్కలు పెంచి పచ్చదనం రూపొందించేలాగా ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు. నాగర్ కర్నూలు జిల్లాలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ శిక్షణ్ మహాభియాన్ 2026 జిల్లా శిక్షణ శిబిరాన్ని రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ ఈరోజు ప్రారంభించారు. కార్యకర్తల్లో పార్టీ సిద్ధాంతాలు, సేవాభావం, ప్రజాసేవ పట్ల అవగాహన కల్పించడం లక్ష్యంగా శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రతిభను ప్రోత్సహించడం ద్వారానే సమాజం అభివృద్ది సాధ్యమవుతుందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావు అన్నారు. సిరిసిల్లలో 10వ తరగతి వార్షిక పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ఆయన ఉచితంగా ట్యాబ్లు పంపిణీ చేశారు. నేటి డిజిటల్ యుగంలో విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానం ఎంతో అవసరమని కేటీఆర్ చెప్పారు. రైతులు పండించిన పంట చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని ప్రభుత్వ విప్ ఆదేశ్ శ్రీనివాస్ పేర్కొన్నారు. సిరిసిల్ల అపారల్ పార్క్ మార్కెట్ యార్డులను జిల్లా అదనపు కలెక్టర్తో కలిసి పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ ఆది శ్రీనివాస్,
1: రైతులు పండించినటువంటి వరి ధాన్యాన్ని ప్రభుత్వం మద్దతు ధరకే కొనుగోలు చేసేటువంటి క్రమంలో నిన్నటి రోజు వరకు 2,75,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని జిల్లా యంత్రాంగం కొనుగోలు చేయడం జరిగింది. రైతు యొక్క ధాన్యాన్ని దిగుబడి పెరిగిన సందర్భంలో కూడా చివరి గింజ వరకు కూడా కొనుగోలు చేయని చెప్పిన ఒక లక్ష్యంలో మరో ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాలతో ఈ కొనుగోలు అన్ని కూడా పూర్తి చేస్తుంది.
0: తెలంగాణ ఆర్టీసీ బస్ భవన్లో రాష్ట అవతరణ దినోత్సవం ఘనంగా జరిగింది. సంస్థ ఎండీ వై నాగిరెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి అమరవీరులకు నివాళులర్పించిన అనంతరం మాట్లాడుతూ తెలంగాణ జెండా కోట్లాది మంది ఆత్మ గౌరవ నినాదమని అన్నారు. ఆర్టీసీ రాష్ట ప్రగతిలో కీలక భాగస్వామిగా నిలిచిందని, సిబ్బంది క్రమశిక్షణ వల్లే సంస్థ దేశంలోనే రోల్ మోడల్ గా ఎదిగిందని ఆయన ఈ సందర్భంగా అభినందించారు. రాగల 3 రోజుల పాటు రాష్టంలోని వివిధ జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రానున్న 4 రోజుల్లో రాష్ట వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉందని తెలియజేసింది. 3 రోజుల పాటు రాష్టంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో పాటు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను సింగరేణి గనుల వద్ద ఘనంగా నిర్వహించారు. మంచిర్యాల జిల్లా మందమర్రి, శ్రీరాంపూర్ ఏరియాల్లో కార్మికులు గనుల వద్ద జాతీయ జెండాలు ఎగరవేశారు. మందమర్రి సింగరేణి పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఏరియా జనరల్ మేనేజర్ రాధాకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ,
2: తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ కావడంలో అమరవీరులతో పాటు సింగరేణి యొక్క ఎంప్లాయీస్ యొక్క పోరాట చాలా ఉన్నదనేది గర్వంగా చెప్పగలుగుతాం. ఈ రోజు మనము మన తెలంగాణని అభివృద్ధి చెందడంలో మన సింగరేణి పాత్ర ఎంతైనా ఉంది. సింగరేణి ద్వారా అప్పుడున్న టర్న్ ఓవర్ సుమారుగా 10,000 కోట్ల ఉపలోనే ఉండేది. ఇప్పుడు 35,000 కోట్ల అబో టర్న్ ఓవర్ తోని సింగరేణి మన రాష్ట్రంలోనే నెంబర్ 1 పబ్లిక్ సెక్టర్ గా ఎదుగుతుంది.
0: హైదరాబాద్ సింగరేణి భవన్లో తెలంగాణ రాష్ట ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. సంస్థ చైర్మన్ ఎండీ డాక్టర్ బుద్ధప్రకాశ్ జ్యోతి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సింగరేణిని అంతర్జాతీయ స్థాయికి చేర్చడమే రాష్ట్రానికి మనమిచ్చే గౌరవమని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్బంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల నుంచి గౌరవ సందనం స్వీకరించారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రభుత్వ విప్ బిర్లా ఇలయ్య అన్నారు. జనగామ జిల్లాలో మహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 62 ఎరువుల దుకాణాలను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఛా, ఎమ్మెల్యే కడియం శ్రీహర్తో కలిసి వర్చువల్గా ప్రారంభించారు.

0: ప్రారంభించారు. అభివృద్ది సంక్షేమ పథకాల్లో మంచిర్యాల జిల్లా ముందుకెడుతోందని, ప్రభుత్వం ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చేందుకు పెద్దపీట వేస్తోందని ప్రభుత్వ సలహాదారు హర్కారా వేణుగోపాలరావు అన్నారు. మంచిర్యాల జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. హైదరాబాద్ నగరాన్ని మాదక ద్రవ్యరహితంగా నగరంగా తీర్చిదిద్దేందుకు హైదరాబాద్ సిటీ పోలీసులు చురుగ్గా చర్యలు తీసుకుంటున్నారు. శంషాబాద్ రాజేంద్ర నగర్ జోన్ల టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో డ్రగ్స్ వినియోగదారులు పెడ్లర్లు 100 మందికి ప్రత్యేక కౌన్సిలింగ్ పునరావాస సదస్సు నిర్వహించారు. అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి పొందిన పోచంపల్లి ఇక్కత్ వస్త్ర ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు ఈ నెల 5, 6, 7 తేదీల్లో ప్రత్యేక వస్త్ర ప్రదర్శన నిర్వహిస్తారు. హైదరాబాద్ హైటెక్స్ లో థ్రెడ్ పోచంపల్లి పేరిట ఈ వస్త్ర ప్రదర్శన ఏర్పాటవుతుంది. విశేషాలు మరొకసారి. సమగ్ర సమ్మిళిత అభివృద్దికి తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. న్యాయవాదుల భద్రతకు సంబంధించి తెలంగాణ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలుకు ప్రభుత్వం ఈరోజు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఓటర్ల జాబితా ప్రక్రియలో ప్రజలను భాగస్వాములు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు కలెక్టర్లను ఆదేశించారు. రాగల 3 రోజుల పాటు రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్ షప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. లేటెస్ట్ డ్రైవ్ టైమ్ హిట్స్ వింటున్నారు. ముందుగా వినండి కేఎస్ చిత్ర పాడిన ఈ పాట, 8 వసంతాలు సినిమా కోసం. వనమాలి రచన హేషం అబ్దుల్ వహాబ్, సంగీతం

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: చాంపియన్ సినిమా కోసం కాసర్ల శ్యామ్ రాసిన పాట వినండి, రామ్ మిరియాల. గానం నిక్కీ జేమియర్ సంగీతం. లేటెస్ట్ డ్రైవ్ టైమ్ హిట్స్ వింటున్నారు విత్ యువర్ ఆర్జే నాగ్.

0: బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
2: ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల ముగింపు వేడుకలను డిసెంబర్ 7వ తేదీ నుండి 9వ తేదీ వరకు ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వేడుకలలో ప్రజలు కూడా పాలు పంచుకుని సంబరాలు జరుపుకునే విధంగా కార్యక్రమాలు రూపకల్పన చేశారు. సందర్శకుల కోసం భారత వాయుదళంచే ఎయిర్ షో మరియు ప్రముఖ సంగీత కళాకారులు శ్రీ రాహుల్ సిప్లిగంజ్ గారిచే ఈ డిసెంబర్ 8న సంగీత కచేరీ మొదలగు వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.

0: ప్రజా విజయోత్సవాల ముగింపు వేడుకలను డిసెంబర్ 7వ తేదీ నుండి 9వ తేదీ వరకు ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వేడుకలలో ప్రజలు కూడా పాలు పంచుకుని సంబరాలు జరుపుకునే విధంగా కార్యక్రమాలు రూపకల్పన చేశారు. సందర్శకుల కోసం భారత వాయుదళంచే ఎయిర్ షో మరియు ప్రముఖ సంగీత కళాకారులు శ్రీ రాహుల్ సిప్లిగంజ్ గారిచే ఈ డిసెంబర్ 8న సంగీత కచేరీ మొదలగు వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.
1: నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ అజరామరమనిపించే గీతాలు

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

Hi dear friends, welcome to Vanilla program with me, your RJ Chetan. Today I am talking about sociability and how to moderate it. Internet తో యువత బతుకుల్లో గందరగోళం. నేటి ఆధునిక కమ్యూనికేషన్ ప్రపంచంలో అంతర్జాలం అంటే ఇంటర్నెట్ క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా యువత ఇంటర్నెట్ పై పూర్తిగా ఆధారపడి బతుకుతుంది. భవిష్యత్తు తరాలలోనూ ఇంటర్నెట్ వినియోగం మరింత కీలకంగా మారనుందన్న నగ్న సత్యం మనందరికీ తెలుసు. ప్రతి చోట మంచి చెడు ఉన్నట్లుగానే ఇంటర్నెట్ లోనూ మంచి చెడులకు చోటుంది. అందుకే పర్యవేక్షణ అవసరం. సర్వైలెన్స్ మానిటరింగ్ తప్పకుండా ఉండాలి. వాస్తవానికి పూర్తి స్థాయి పర్యవేక్షణతో కంప్యూటర్ ఇంటర్నెట్ వంటి సాధనాలను తల్లిదండ్రులు వారి వారి పిల్లలకు చేరవేస్తున్నట్లయితే వారిపై అవి అద్భుతంగా ప్రభావం చూపుతాయని నిపుణులు అంటున్నారు. యువతలో చేర్చేసుకున్న పలు దుష్ప్రభావాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా నేటి యువతకు ఇంటర్నెట్ నిత్యావసర వస్తువులా మారిపోయింది. పలువురు యువత ఇంటర్నెట్ను మంచికి ఉపయోగించుకున్నట్లయితే మరికొందరు మాత్రం తమ విలువైన సమయాన్ని లైఫ్ని నిరుపయోగంగా ఖర్చు చేసేందుకు ఇంటర్నెట్ను ఆశ్రయిస్తున్నారు. ఇంటర్నెట్ కారణంగా యువతలో చోటు చేసుకుంటున్న పలు దుష్ప్రభావాలను ఇప్పుడు చేతన్ ఈ వెన్నెలా ప్రోగ్రాంలో మీతో చెప్తాడు. ఇంటర్నెట్ యువతను చురుకుదనం లేనివారిగా మార్చేస్తుంది. ఇంటర్నెట్కే అంకితమవుతున్న యువత విలువైన సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. అంతేకాకుండా సైబర్ వేధింపులకు కూడా గురవుతున్నారు. సోషల్ మీడియాకు అట్రాక్ట్ అవుతున్న యువత సైబర్ వేధింపులకు గురవుతున్నారు. ఇంటర్నెట్ నైతిక అవినీతిని పెంపొందిస్తుంది. ఇది యువతను చెడు మార్గాల వైపు నడిపిస్తుంది. అంతేకాకుండా మన ఫిజికల్ హెల్త్ పైన కూడా దీని ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఈ మధ్య చాలా మటుకు లేట్ నైట్స్ స్టూడెంట్స్ గానీ స్పెషలీ యూత్ ఈ ఫోన్స్ తీసుకుని ఉంటున్నారు. దే ఆర్ నాట్ స్లీపింగ్ వెల్ ఇన్ ద నైట్. ఇంటర్నెట్ కారణంగా యువతలో నిద్రలేమి సమస్యలు పెరిగిపోతున్నాయి. ఒక మాటలో చెప్పాలంటే ఇంటర్నెట్ యువతను బానిసలుగా మార్చేస్తుంది. ఇంటర్నెట్ లో ఒకసారి చిక్కుకుపోతే బయటకు రావడం కష్టం, రానివ్వదు కూడా. కాలేజ్లో ఉన్నప్పుడు తప్ప మిగతా సమయమంతా అంటే ఇంట్లో, కాలేజ్ బస్లో, చేతిలో ఉన్న మొబైల్ ఫోన్లో సోషల్ నెట్వర్క్లకు అడిక్ట్ అవుతున్నారు. ముఖ్యంగా యువత ఇంటర్నెట్ పై పూర్తిగా ఆధారపడి బ్రతుకుతుంది. భవిష్యత్తు తరాలలోనూ ఇంటర్నెట్ వినియోగం మరింత కీలకంగా మారుతుంది అని ఇంతకుముందే చెప్పాను. మన దేశంలో సెల్ ఫోన్ వినియోగం రోజు రోజుకి పెరిగిపోతుంది. రింగ్ టోన్, కాలర్ టోన్, ఎస్ఎంఎస్లు అంటూ ఎన్నో రకాల సెల్ ఫోన్ వాడకం పెరిగిపోయింది. సెల్ ఫోన్ వాడకంలో ఈ రోజుల్లో 2G దగ్గర నుండి మొబైల్ ఇంటర్నెట్ 4G వరకు అప్డేట్ అవుతూనే వచ్చింది. ఇంటర్నెట్ వాడకం వల్ల ఎన్నో లాభాలున్నాయి, కానీ నష్టాలు కూడా.

మీ సలహాలు సూచనల కొరకై సంప్రదించవలసిన మా నంబర్ 9515227039 నంబర్ మరోసారి 9515227039. మా ఇమెయిల్ ఐడి feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

తల్లిదండ్రులు పూర్తిస్థాయి తమ ఆధీనంలో పిల్లలకు కంప్యూటర్, సెల్ఫోన్ వంటి సాధనాలు వారి పిల్లలకు చేరవేస్తే ఎన్నో ఫలితాలున్నాయి. ఇంటర్నెట్ ద్వారా ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు. అంతేకాదు, ఇంట్లో ఉండి మొబైల్ రీఛార్జ్ చేసుకోవచ్చు, సినిమా టికెట్లు, కరెంట్ బిల్లు, ఫుడ్ ఆర్డర్, ఆన్లైన్ షాపింగ్, ఇలా ఎన్నో చేసుకోవచ్చు. ఈ రోజుల్లో ఎవరు బయటకు వెళ్లకుండా అన్ని సెల్ ఫోన్లో చూసి నేర్చుకుంటున్నారు. మిషన్ కుట్టడం దగ్గర నుంచి, మెకానికల్ వర్క్ దగ్గర నుంచి, ఎంబ్రాయిడరీ, ఆర్ట్, క్రాఫ్ట్స్, అంతేకాకుండా కొత్త కొత్తవి ఏమన్నా నేర్చుకోవాలి హాబీ అంటే కూడా ఇంటర్నెట్ నే ఉపయోగిస్తున్నారు. ఇంటర్నెట్ వచ్చినప్పటి నుంచి ఒక్కసారి దాన్ని ఏంటంటే, ఒకవేళ సోషల్ మీడియా ఆన్ చేసినా గానీ, ఏదైనా సైట్స్

చూస్తున్నా కానివ్వండి, వీడియోస్ చూస్తున్నా ఒక్కసారి దాంట్లో లీనమైపోతున్నారు. పక్కన ఏమవుతుందో అన్నది కూడా పట్టించుకోనంతగా దాంట్లో నిమగ్నమైపోతూ ఉంటారు. సో పీపుల్ ఆర్ టోటలీ ఎంగ్రాస్డ్ విత్ ఇట్. సోషల్ మీడియాకు అట్రాక్ట్ అవుతున్న యువత సైబర్ వేధింపులకు కూడా గురవుతున్నారు. ముఖ్యంగా నేటి యువతకు ఇంటర్నెట్ నిత్యావసర వస్తువులా మారిపోయింది. ఇంటర్నెట్ కారణంగా యువత ఎన్నో దుష్ప్రభావాలకు కూడా లోనవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, వీడియోస్ చూడటం వల్ల యువత చాలా పక్కదారులు తొక్కుతున్నారు. చాటింగ్ చేస్తూ పక్కన ఏం జరుగుతుందా పట్టించుకోవడం లేదు. ఇంటర్నెట్ నుండి బయటపడడానికి ఇప్పుడు చేతన్ కొన్ని మీకు మంచి చిట్కాలు చెప్తాడండి. ఇంటర్నెట్ ను ఎక్కువగా ఏ సమయంలో ఉపయోగిస్తున్నారో గమనించాలి. ఉదయం లేవగానే సెల్ ఫోన్ చేతిలో ఉంటుంది. అలా ఉన్న సెల్ ఫోన్ లో ఎంత టైం గడిపేస్తున్నారు? అందుకోసం మీ ఫోన్ ని పడక గదిలోకి తీసుకుపోకుండా చూసుకోవాలి. ఇలా ప్రతి చిన్న చిన్న దానికి ఏ నోటిఫికేషన్ వచ్చినా గానీ ప్రతి నిమిషం సెల్ ఫోన్ చూసుకోవడం, నోటిఫికేషన్స్ చూసుకోవడం అలవాటు కాకుండా చూసుకోవాలి. కాలేజ్ వెళ్లేందుకు చాలా దూరం బస్సులో వెళ్తూ ఉన్నారు ఈ మధ్య పిల్లలు. ప్రయాణించాల్సి వచ్చినప్పుడు కాలేజ్కి వెళ్లే వరకు సెల్ ఫోన్ చూస్తూ గడిపేస్తారు. ఈ అలవాటు మానేందుకు ఆ సెల్ ఫోన్ లో డేటా కనెక్షన్ ని ఆపేయాలి. ఈ సమయంలో సంగీతం వినటమో పుస్తకాలు చదువుకోవటమో చాలా మంచిది. లేకపోతే బస్సులో ఉన్న ఫ్రెండ్స్ తో మాట్లాడుకుంటే మన ఇంటర్పర్సనల్ స్కిల్స్ కూడా పెరుగుతాయి, కమ్యూనికేషన్ పెరుగుతుంది. అలాగే ఫిజికల్ గా మన ఫ్రెండ్స్ ఏంటో, సోషల్ గా ఎలా ఇంటరాక్ట్ కావాలనే మంచి లైఫ్ స్కిల్స్ కూడా నేర్చుకుంటాము. పరిచయం లేని వ్యక్తితో చాటింగ్ చేయొద్దు. అలాంటి వాళ్లకి మీ ఫోటోలు పంపొద్దు. అలా చేస్తే మీ భవిష్యత్తు ఇబ్బందుల్లో పడే అవకాశం ఎక్కువ. సోషల్ నెట్వర్క్ లో ఎప్పటికప్పుడు వచ్చే నోటిఫికేషన్స్ మీ ఫోన్ కి రాకుండా ఆ ఆప్షన్ ఆఫ్ చేసేయాలి. బోర్గా ఉందనో ఒంటరిగా ఉన్నామనో ఇంటర్నెట్ చూడడం అలవాటు చేసుకోవద్దు. దానికి బదులుగా జిమ్ కి వెళ్లడమో లేదా స్విమ్మింగ్ పూల్ కి వెళ్లడమో, సింగింగ్ క్లాసెస్, ఆర్ట్ క్లాసెస్ జాయిన్ అయితే ఇంకా మంచిది. ఈ రోజుల్లో యువత 10th కంప్లీట్ కాకుండానే పేరెంట్సే వాళ్ల చేతుల్లో ఒక సెల్ ఫోన్ గిఫ్ట్ ఇచ్చేస్తున్నారు. ఇంకా ఆ సెల్ ఫోన్ ని వాళ్ళ ఫ్రెండ్స్ కి చూపిస్తూ ఉంటారు. అబ్బో నా సెల్ ఫోన్ చాలా కాస్ట్లీ స్మార్ట్ ఫోన్ అని చూపిస్తారు. దాంతో వేరే వాళ్లకు, వేరే స్టూడెంట్స్ కి కూడా కొంచెం ఏంటంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వచ్చి వారు వెళ్లి వాళ్ళ పేరెంట్స్ ని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు. ఇలా ఇట్ ఈస్ అ చైన్ రియాక్షన్. సో వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్ కట్ దిస్ హ్యాబిట్ అండ్ యూ విల్ లీడ్ యువర్ చిల్డ్రన్ ఇన్ టు అ బ్రైట్ ఫ్యూచర్. విత్ దిస్ బ్రైట్ మెసేజ్ దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్ విత్ మోర్ సచ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. టిల్ దెన్ బై.

మీ సలహాలు సూచనల కొరకై సంప్రదించవలసిన మా నంబర్ 9515227039 నంబర్ మరోసారి 9515227039. మా ఇమెయిల్ ఐడి feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

0: మీరు ఇంతవరకు వెన్నెల ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాల గని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8.

0: మిరాయ్ సినిమా కోసం అర్మాన్ మాలిక్ పాడిన పాట కృష్ణకాంత్ రచన, గౌరహరి సంగీతం.
1: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
0: రేపటి బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో ఇన్సూరెన్స్ ప్రాధాన్యత, బీమా రకాలు అవగాహన, ఈ అంశం గురించి చార్టర్డ్ అకౌంటెంట్ శ్రీ గరికపాటి అరవింద్ గారితో పరిచయం వినవచ్చు రేపు ఉదయం 9:15 నుంచి 10 వరకు.
2: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: లేటెస్ట్ డ్రైవ్ టైమ్ హిట్స్ వింటున్నారు. నేను మీ ఆర్జన్ నాగ్. స్టూడియో ట్రాక్ లో టైం 6:54 ప్రాసెస్ 20 సెకండ్స్ అవుతుంది. కుబేరా సినిమా కోసం నందకిషోర్ రాసిన ఈ వండర్ఫుల్ ట్రాక్ వచ్చేస్తుంది. గానం సింధూరి విశాల్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు

0: 0232408052, మరొక నంబర్ 2324-0856.
1: వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా.
0: జనిరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రభుత్వ స్కాలర్షిప్లు గిరిజన విద్యార్థులకు ఉన్నత విద్యకు అవకాశాలు కల్పించి వారి జీవితాన్ని మార్చివేశాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. భారత నేపాల్ దేశాల మధ్య సంబంధాల్లో మూడో పక్షానికి ఎటువంటి స్థానం లేదని మన దేశం స్పష్టం చేసింది. దేశంలో 182,000 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ప్రాథమిక ఆరోగ్య సేవలకు మొదటి వ్యవస్థగా పనిచేస్తున్నాయని ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా చెప్పారు. ఎల్ నినో వాతావరణ వ్యవస్థ ఏర్పడుతోందని, దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో విపరీతమైన మార్పులు చోటు చేసుకుంటాయని ప్రపంచ వాతావరణ సంస్థ డబ్ల్యూఎంఓ హెచ్చరించింది. విద్యాభ్యాసం వ్యక్తులను స్వావలంబన కలవారిగా, చైతన్యవంతులుగా, సమర్థులుగా తీర్చిదిద్దుతుందని, అందుకే సాధికారతకు విద్య ఒక శక్తివంతమైన సాధనమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో స్కాలర్షిప్ పథకం ద్వారా లబ్ది పొందిన గిరిజన విద్యార్థులను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ప్రగతి సాధించినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్రపతి పేర్కొన్నారు. ప్రభుత్వ స్కాలర్షిప్ పథకాలు గిరిజన యువతకు ఉన్నత విద్యను, సరికొత్త అవకాశాలను అందుబాటులోకి తెచ్చి వారి జీవితాలను మార్చివేస్తున్నాయని ద్రౌపది ముర్ము అన్నారు.
1: जुबा हमारी राष्ट्र की शक्ति, आशा और उज्जवल भविष्य की प्रतीक है. मेरी सभी युवाओं, विशेषकर जनजातीय समुदाय के युवाओं से अनुरोध है कि उन्हें अपनी जड़ों और अपने लोगों को नहीं भूलना चाहिए. युवा शक्ति विरासत पर गर्व करते हुए आधुनिक शिक्षा और तकनीकों के बल पर आगे बढ़े, तब सशक्त, समृद्ध और आत्मनिर्भर भारत का निर्माण हो.
0: యువత దేశం బలానికి, ఆశకు, ఉజ్వల భవిష్యత్తుకు ప్రతీకలని అభివర్ణించిన రాష్ట్రపతి, ముఖ్యంగా ఆదివాసీ సమాజానికి చెందిన యువతి యువకులు తమ మూలాలను, తమ ప్రజలను ఎప్పటికీ మర్చిపోకూడదని పిలుపునిచ్చారు. దేశంలో ప్రతిభకు కొరత లేదని, ఆ ప్రతిభను గుర్తించి ప్రోత్సహించి అది రాణించడానికి సరైన వేదికను అందించాల్సిన అవసరం ఉందని చెప్పారు. గిరిజన వర్గాలకు చెందిన యువతను బలోపేతం చేయడానికి వారి అభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వం విభిన్న పథకాల ద్వారా నిరంతరం కృషి చేస్తోందని ద్రౌపది ముర్ము చెప్పారు. స్కాలర్షిప్ పథకాలు కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదని, అవి యువత కలలకు రెక్కలు తొడిగే వాహనాలుగా పనిచేస్తాయని రాష్ట్రపతి చెప్పారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు న్యూఢిల్లీలో నేపాల్కు చెందిన రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ అధినేత రబీల్ అమిత్ షానే ఆయన ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు. భారత నేపాల్ అభివృద్ది భాగస్వామ్యం, ఇరు దేశాల ప్రజల మధ్య ఉన్న పరస్పర సంబంధాలపై ఈ చర్చలు ప్రధానంగా సాగాయని డాక్టర్ జయశంకర్ సోషల్ మీడియాలో తెలియజేశారు. ఇరు దేశాల వృద్ధి, శ్రేయస్సును పెంపొందించడంలో ఈ సంబంధాలు అత్యంత కీలక పాత్ర పోషిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉండగా, భారత నేపాల్ ద్వైపాక్షిక సంబంధాల్లో ఏ మూడో పక్షానికి ఎలాంటి పాత్ర లేదని భారతదేశం స్పష్టం చేసింది. భారత నేపాల్ సరిహద్దుకు సంబంధించి నేపాల్ ప్రధానమంత్రి చేసిన వ్యాఖ్యలు, అలాగే ఆ తర్వాత నేపాల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ జారీ చేసిన ప్రకటనపై వచ్చిన ప్రశ్నకు సమాధానంగా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈ విషయం తెలియజేశారు. సరిహద్దు అంశాలను సంబంధించి అన్ని అంశాలు పరిష్కరించేందుకు ఇప్పటికే ఏర్పాటైన ద్వైపాక్షిక యంత్రాంగాలున్నాయని, భారత నేపాల్ సరిహద్దులో దాదాపు 98% మేర సరిహద్దు గుర్తింపు ప్రక్రియ పూర్తయిందని, అయితే కొన్ని భాగాలు ఇంకా పరిష్కారం కావాల్సి ఉందని జైస్వాల్ చెప్పారు.
2: While close to 98% of India-Nepal boundary has been demarcated, there are some unresolved segments. The shifting of the course of Gandak River has resulted in this situation. In addition, there are cases of cross-border occupation and encroachment of no man's land in demarcated segments of the boundary, which are currently being mapped jointly. We have established bilateral mechanisms to deal with all aspects.
0: జమ్మూ కశ్మీర్ కు సంబంధించి పాకిస్తాన్ యూరోపియన్ యూనియన్ సంయుక్త ప్రకటనలో చేసిన అనవసర ప్రస్తావన పనులను కూడా ఆయన తోసిపుచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఇమిగ్రేషన్ ఫారెన్

నర్స్ నిబంధనలకు చేసిన సవరణలను నోటిఫై చేసింది. దీని ప్రకారం మన దేశానికి 180 రోజుల వ్యవధి కోసం వచ్చే విదేశీయులు తమ బసను మరింతగా పొడించుకోవాలని భావిస్తే వారి వీసా గడువు ముగియడానికి ముందే తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో 180 రోజుల వ్యవధి ముగిసిన తర్వాత 14 రోజుల్లోపు ఈ రిజిస్టేషన్ ప్రక్రియను పూర్తి చేసేందుకు వీలుండేది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ అమెండ్మెంట్ రూల్స్ 2026 నోటిఫై చేస్తూ ఇమిగ్రేషన్ ఫారినర్స్ రూల్స్ 2025 పరిధిలోని రిజిస్ట్రేషన్ కాలపరిమితి అప్పీళ్ల యంత్రాంగంలో కీలక మార్పులను ప్రవేశపెట్టింది. నిర్ణీత గడువు దాటిన తర్వాత ఆలస్యంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కేవలం అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే అనుమతిస్తారు. ఈ నిబంధనలు మొదటిసారిగా ఆన్లైన్ అప్పీల్ విధానాన్ని కూడా చేర్చారు. జారీ అయిన ఏదైనా ఉత్తర్వుల వల్ల నష్టపోయినా లేదా ప్రభావితమైన వ్యక్తి ఇప్పుడు బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ కమిషనర్ కు ఆన్లైన్ ద్వారా అప్పీల్ చేసుకోవచ్చు. దేశంలో వైద్య సేవలకు సంబంధించిన విధానంలో కీలక మార్పులు వచ్చాయని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా చెప్పారు. గతంలో కేవలం వ్యాధి నయం చేయడంపైన ఉన్న శ్రద్ధ ఇప్పుడు నివారణ, పునరావాసం, ప్యాలియేటివ్, వృద్ధాప్య సంరక్షణ వంటి అంశాలతో కూడిన ఒక సమగ్ర వ్యవస్థగా రూపాంతరం చెందిందని ఆయన వివరించారు. ఈరోజు పంజాబ్లోని భటిండా ఎయిమ్స్ 2వ స్నాతకోత్సవ వేడుకలో ఆయన ప్రసంగించారు. దేశవ్యాప్తంగా 182,000 పైగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ప్రాథమిక వైద్య సేవలు అందించడంలో తొలి వ్యవస్థలుగా సేవలందిస్తున్నాయని ఆయన చెప్పారు. వ్యాధుల నివారణపైన ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారిస్తోందని, 30 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరూ పంచాయతీలు, ఆశా కార్యకర్తలు, ఫ్రంట్లైన్ ఆరోగ్య సిబ్బంది ద్వారా క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకునేలాగా ప్రోత్సహిస్తున్నామని మంత్రి చెప్పారు. ఇప్పటి వరకు 36 కోట్ల మందికి పైగా ప్రజలకు నోటి క్యాన్సర్ పరీక్షలు, 17 కోట్లకు పైగా మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్ పరీక్షలు, 9 కోట్లకు పైగా మహిళలకు గర్భాశయ ముఖద్వారం సర్వికల్ క్యాన్సర్ పరీక్షలు నిర్వహించినట్లు ఆయన వెల్లడించారు. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోని అగస్త్యమలై పర్యావరణ పరిరక్షణ ప్రాంతాల్లో జరిగిన అక్రమ ఆక్రమణలను సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఈ దురాక్రమణల తొలగింపునకు సంబంధించి కాలపరిమితితో కూడిన ఒక నిర్దిష్ట ప్రణాళికను సిద్దం చేసి ప్రాధాన్యత ప్రాతిపదికన అమలు చేయాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. దీంతో పాటు ఆక్రమణదారుల జాబితాలో గుర్తించిన 118 మంది ప్రస్తుత రిటైర్డ్ ప్రభుత్వోద్యోగులపై క్రమశిక్షణ, చట్టపరమైన చర్యలు ప్రారంభించాలని కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మద్రాస్ హైకోర్టు ఇచ్చిన నిర్దిష్టమైన ఆదేశాలు, అలాగే గతంలో సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వులు ఉన్నప్పటికీ అగస్త్యమలై పరిరక్షణ ప్రాంతంలో ఆక్రమణలు గత కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉన్నాయని జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ 2026 అవార్డుల కోసం కేంద్ర ప్రభుత్వం నామినేషన్లను ఆహ్వానిస్తోంది. వివిధ రంగాల్లో అసాధారణ ప్రతిభ కనబర్చిన పిల్లలకు రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మక పురస్కారాలను అందజేస్తారు. ఈ అవార్డుల కోసం దరఖాస్తులు సమర్పించేందుకు జూలై 31వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు. సాహస కృత్యాలు, సామాజిక సేవ, పర్యావరణం, క్రీడలు, కళలు, సంస్కృతి, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ నైపుణ్యాన్ని ప్రదర్శించిన బాలలకు ఈ పురస్కారం అందజేస్తారు. దేశంలోని ఏ పౌరుడైనా సరే తమ నామినేషన్లను కేవలం జాతీయ అవార్డుల పోర్టల్ awards.gov.in ద్వారా మాత్రమే సమర్పించవలసి ఉంటుందని కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఎల్ నినో వాతావరణ పరిస్థితులు ఏర్పడుతున్నాయని, దీని ప్రభావం ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా తీవ్రంగా ఉండే అవకాశం ఉందని ప్రపంచ వాతావరణ సంస్థ WMO హెచ్చరించింది. ఈ ఏడాది జూన్ నుంచి ఆగస్టు మధ్యకాలంలో ఎల్ నినో ఏర్పడడానికి 80% అవకాశాలున్నాయని, ఇది నవంబర్ వరకు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ సంస్థ తెలియజేసింది. వాతావరణంలో మార్పుల కారణంగా దీని ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. పసిఫిక్ మహాసముద్రం తూర్పు ప్రాంతంలో తీవ్రమైన పవనాలు బలహీనపడడం వల్ల అక్కడి నీరు వేడికి ఎల్ నినో వాతావరణ పరిస్థితి ఏర్పడుతుంది. ఈ ప్రక్రియ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరగడంతో పాటు వర్షపాతం విధానాల్లో కూడా మార్పులు వస్తాయి. దీనివల్ల కొన్ని ప్రాంతాల్లో కరువు పరిస్థితులు ఏర్పడగా మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు సంభవిస్తాయి. అలాగే ఇది తుఫానులపై కూడా ప్రభావాన్ని చూపుతుంది. గురువారం నాటికి కేరళలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. జూన్ 4వ తేదీ నుంచి నైరుతి రుతుపవనాలు లక్షద్వీప్ సముదాయంలోని మరికొన్ని ప్రాంతాలు, కేరళ, తమిళనాడు, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మిగిలిన ప్రాంతాల్లోకి ముందుకు సాగేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని IMD తెలియజేసింది.
మిస్టర్

అంశాలు మరొకసారి. ప్రభుత్వ స్కాలర్షిప్లు గిరిజన విద్యార్థుల జీవితాలను మార్చివేశాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. భారత నేపాల్ దేశాల మధ్య సంబంధాల్లో మూడో పక్షానికి స్థానం లేదని మన దేశం స్పష్టం చేసింది. దేశంలో 182,000 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ప్రాథమిక ఆరోగ్య సేవలకు మొదటి వ్యవస్థగా పనిచేస్తున్నాయని ప్రభుత్వం చెప్పింది. ఎల్నినో వాతావరణ వ్యవస్థ ఏర్పడుతోందని, దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో విపరీతమైన మార్పులు చోటు చేసుకుంటాయని ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఆరోగ్య జీవనం, టోటల్ నీ రీప్లేస్మెంట్. డాక్టర్ ఆనంద్ నారగోని గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఆరోగ్య జీవనం శీర్షికన టోటల్ నీ రీప్లేస్మెంట్, మోకాలు మార్పిడి గురించి తెలియజేయడానికి ప్రముఖ ఆర్థోపెడిషియన్ డాక్టర్ ఆనంద్ నారగోని గారు మన స్టూడియోస్కి వచ్చేసారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ ఆనంద్ గారు.
1: నమస్కారం అండి.
0: ఇవాళ రేపట్లో ఈ టోటల్ నీ రీప్లేస్మెంట్ అనేది తరచుగా వింటున్నామండి. మామూలుగా మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు అనేది సర్వసాధారణంగా కొంత ఏజ్ వచ్చిన తర్వాత చూస్తుంటాం, కానీ టోటల్ నీ రీప్లేస్మెంట్ చేయాల్సిన పరిస్థితి ఏ సమయంలో నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది?
1: కాళ్ళు దేవుడిచ్చాడు నడవటానికి. ఏ మనిషి అయినా కూడా నడవాలి, నడుస్తూ ఉండాలి. లైఫ్ ఇస్ అబౌట్ మూమెంట్, మూమెంట్ ఇస్ లైఫ్ అంటాం. సో కాళ్ళు నొప్పులు అందరికీ వస్తూ ఉంటాయి ఇక్కడ అక్కడ. ఆ నొప్పుల వల్ల ఒక మనిషి, ఒక వ్యక్తి ఇంట్లో కూడా నడవటానికి ఇబ్బంది అవుతుందంటే
0: మెయిన్ మినిమం వర్క్స్ కూడా చేసుకోలేని పరిస్థితి.
1: కరెక్ట్. సో మోకాళ్ళు ఇప్పుడు టెక్నాలజీ నీ రీప్లేస్మెంట్ చేయడానికి వీఆర్ గుడ్ అట్ ఇట్, అంటే ఇట్ ఇస్ అ గుడ్ సర్జరీ. కానీ టైమింగ్ ఎప్పుడు, ఏ వ్యక్తి అయినా కూడా వాళ్ళ సొంత ఇంట్లో నడవలేని పరిస్థితి వచ్చినప్పుడు అది 100% టైమింగ్. అది డాక్టర్కి తెలియదుగా, ఎందుకంటే డాక్టర్ దగ్గరకు వచ్చినప్పుడు 10 నిమిషాలు కలుస్తాం, ఎక్స్రే చూస్తాం అనుకోండి. కానీ పేషెంట్ పొద్దునుంచి సాయంత్రం దాకా వాళ్ళ సొంత పనులు ఇంట్లో చేసుకోగలుగుతున్నారంటే వాళ్ళకి మార్పులు అక్కర్లేదుగా. పేషెంట్ పొద్దునుంచి సాయంత్రం దాకా 24 గంటలు వాళ్ళు ఏం చేయలేకపోతున్నారో, ఏం చేయగలుగుతున్నారో వాళ్ళకి తెలుసు. ఫస్ట్ ఇస్ మినిమం వాకింగ్, ది సింపుల్ యాక్టివిటీ ఆఫ్ డైలీ లైఫ్ చేయలేకపోతున్నారు. మందులు వేసుకున్నా కూడా, ఎక్సర్సైజ్ ఫిజియోథెరపీ చేసినా కూడా వాళ్ళు యాక్చువల్లీ కరెక్ట్ క్యాండిడేట్స్ ఫర్ నీ రీప్లేస్మెంట్స్.
0: అంటే కేవలము ఎక్స్రేలో చూసి ఈ గ్రేడ్లో ఇంత ఉంది ఇప్పుడు చేయాలన్న విషయం కాకుండా తనకు తానే పేషెంట్ నిత్యకృత్యం చేసుకోలేని పరిస్థితి వచ్చినప్పుడు దట్ ఈస్ ద రైట్ టైం టు గో ఫర్ ఎ నీ రీప్లేస్మెంట్. ఈ నీ రీప్లేస్మెంట్ పరిస్థితికి రాకుండా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని అంటారు కదా. సో వాట్ స్టెప్స్ వన్ హ్యాస్ టు టేక్, అంటే ఏ రకమైన జీవన శైలిని అవలంబిస్తే నీ రీప్లేస్మెంట్ వరకు రాకుండా ఉండొచ్చు మనిషి?
1: జెనెటిక్ ఫ్యాక్టర్ అంటాం, తర్వాత ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్. జెనెటిక్స్ లో ఉంటే అది కార్టిలేజ్ డ్యామేజ్ అయ్యేది, అంటే ఈచ్ పేషెంట్ కి డీజనరేషన్ కెపాసిటీ ఆర్ రీజనరేషన్ కెపాసిటీ అది జీన్స్ లో ఉంటుంది. ఇంకోటేమో కొంతమంది అనుకుంటారు వెయిట్ వల్ల, అంటారు సన్నగున్నోళ్ళకు కూడా
0: నీ రీప్లేస్మెంట్ అవుతుంది.

0: అట్లా ఉన్నోళ్ళు కొంతమందికి అవ్వట్లేదు. సో అది ఒక జెనెటిక్స్లో ఉంటుంది. సెకండ్, యాక్టివిటీస్. మనం చిన్నప్పటి నుంచి బాగా ఇప్పుడు మాకు ఆర్మీ నుంచి వస్తూ ఉంటారు కొంతమంది, బాగా నడిచి కొండలెక్కి, వాళ్ళకి కూడా అయిపోతాయి, వాళ్ళకి కాస్త తొందరగా అడగచ్చు. కానీ అల్టిమేట్లీ నడవాలి. ఏ పేషెంట్ అయినా కూడా నడుస్తున్నారంటే వాళ్ళని మేము ముట్టుకోం. ముఖ్యంగా ఒక వర్డ్ ఉంటుంది ఎక్సర్సైజ్లో, స్టెబిలిటీ. ఏ జాయింట్ అన్నా కూడా స్టేబుల్గా ఉంటే దాంట్లో వేర్ అండ్ టేర్ అంటే అరుగుదల ఉండదు. ఇప్పుడు మీ కోరిక, నా కోరిక, అందరి కోరిక ఫ్లెక్సిబిలిటీ, కానీ జాయింట్కి ఒక కోరిక ఉంటుంది స్టెబిలిటీ. ఫిజియోథెరపీలో ఆ స్టెబిలిటీ పెంచుతాం. ఆ స్టెబిలిటీ పెంచగానే వేర్ అండ్ టేర్ చాలా వరకు తగ్గిపోద్ది. ఆ అరుగుదల తగ్గిపోగానే కాస్త బాగుంటుంది అంటే పేషెంట్కి. ఇంకా వేరే మోకాళ్ళకి పట్టీలు వేస్తాం, నీ సపోర్ట్స్, నీ ఇమ్మొబిలైజర్లు, నీ క్యాప్స్ అన్నట్టు, అదే ఎక్స్ట్రా స్టెబిలిటీ బయట నుంచి వస్తుంది. లోపల ఒక నేచురల్ స్టెబిలైజర్ని, దాన్ని పెంచుకోవాలి. అది ఫిజియోథెరపిస్ట్లో నేర్పిస్తారు.
1: నిత్య జీవితంలో వ్యాయామాన్ని ఒక భాగం చేసుకుంటే, మీరు అన్నట్టుగా ఫిజియోథెరపీ చూపించిన ఎక్సర్సైజ్ కావచ్చు, యోగా కావచ్చు, రెగ్యులర్ వాకింగ్ కావచ్చు, ఈ మోకాళ్ళకి ఇల్లు కూడా హెల్తీగా ఉండే అవకాశం ఉంది.
0: కరెక్ట్, అబ్సల్యూట్లీ కరెక్ట్. ఆ వ్యాయామంలో ఐసోమెట్రిక్, ఐసోటానిక్ ఎక్సర్సైజ్, ఈ స్టెబిలిటీ పెంచే ఎక్సర్సైజెస్ని ఐసోమెట్రిక్ అంటాం, అంటే జాయింట్ స్టెబిలిటీ. సో ఆ వ్యాయామంలో ఎక్సర్సైజ్లో ఐసోమెట్రిక్ ఎక్సర్సైజెస్ మీద ఎక్కువ ధ్యానం ఇస్తే అట్లీస్ట్ 60-70% ఆఫ్ ఎక్సర్సైజెస్ ఐసోమెట్రిక్, దెన్ ఆ వేర్ అండ్ టేర్ తగ్గిపోద్ది ఏ జాయింట్కైనా కూడా.
1: డాక్టర్ గారు, ఈ సర్జరీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డప్పుడు ఏ రకమైన టెస్టులు చేయించుకోవాల్సి వస్తుంది?
0: ఒకటే మెయిన్ ఎక్స్రే అంటాం, స్టాండింగ్ ఎక్స్రే, అదే చెప్పేస్తుంది చాలు. అది మాకు లైసెన్స్ ఇస్తుంది ఆపరేషన్ చేయడానికి. పేషెంట్ చెప్పాలి, పేషెంట్కి వైద్యం చేస్తాం, ఎక్స్రే కాదుగా. ఎక్స్రే మాకు ఇస్తుంది యాక్సెస్ ఆర్ ఒక పర్మిషన్ లాంటి, ఓహో ఈ ఎక్స్రేకి ఆపరేషన్ చేయొచ్చు. కానీ గ్రేడ్ 3, గ్రేడ్ 4 అన్నా కూడా ఎక్స్రేలో పేషెంట్ మాత్రం అన్ని పనులు చేసుకుంటున్నారు. ఏదో వారు హ్యాపీగా ఉంటప్పుడు వారిని ముట్టుకోకూడదు. ఇప్పుడు అందరూ వచ్చేది 50 ఏళ్ళ తర్వాత కదా. ఇప్పుడు ముందు నుంచే కాస్త ఎక్సర్సైజెస్, ఐసోమెట్రిక్ ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటే అది కాపాడుకుంటారు. ఎందుకంటే మేము ఇప్పుడు లైఫ్ స్పాన్ 80 అంటాం, ఒక జోక్ లాగా వేసుకుంటాం. ఎల్ఐసి కూడా బోనస్ ఇవ్వదండి 80 తర్వాత అంటాం. సో 80 ఇస్ అ గుడ్ లైఫ్, 80+ ఇస్ అ బోనస్ లైఫ్. ఇప్పుడు మా కోరిక ఏంటంటే అందరు 80 దాకా ఏమీ లేకుండా నడవగలాలి
1: ఆరోగ్యంగా.
0: దట్స్ అ గుడ్ టైం. నౌ వీ డూ అ నీ రిప్లేస్మెంట్ సర్జరీ అట్ 65, దట్స్ అ గుడ్ ఏజ్. ఇంకా తొందర చేయటం అంటే అక్కడ వస్తుంది కాంట్రవర్సీ. ఇది ఎందుకంటే నీ రిప్లేస్మెంట్ సర్జరీ ఒక రిటైర్మెంట్ సర్జరీ. ఒక వ్యక్తి రిటైర్ ఎప్పుడు అయిపోతారు? 60-65 కి. ఇట్స్ అ ప్యూర్లీ రిటైర్మెంట్ సర్జరీ.
1: రిటైర్మెంట్ లైఫ్ లో చేయించుకోవాల్సింది
0: అంతే. ఎందుకంటే ఈ నీ రిప్లేస్మెంట్ సర్జరీకి దానికి లైఫ్ ఉంటుంది 25+ or -5 years అనొచ్చు ఇటు అటు. సో 60-65 కి ఇచ్చినప్పుడు 80 దాకా. కానీ వాళ్ళ నడక కూడా తక్కువ ఉంటుంది, ఎందుకంటే ఇది అంతా వేసేది 60 ఇయర్స్కి. యంగ్ పీపుల్ ఎక్కువ నడుస్తారు. ఆ వేర్ అండ్ టేర్ వేసిన ఇంప్లాంట్స్ కూడా వేర్ అండ్ టేర్ ఉంటుంది. అది ఫిజిక్స్, ఎవ్రీథింగ్ వేర్స్ అండ్ టేర్స్ ఇన్ దిస్ యూనివర్స్.
1: డాక్టర్ గారు, టోటల్ నీ రీప్లేస్మెంట్ పరిస్థితి వస్తే దాదాపు ఎంత ఖర్చు అవుతుంది అంటారండి? ప్రస్తుతం ఉండే ఆధునిక వైద్య విధానాలలో డిఫరెంట్ మెటీరియల్స్ యూస్ చేస్తున్నారు కదా, ఎంత మినిమంతో మొదలవుతుంది ఈ ఖర్చు?
0: కాస్టింగ్ డిపెండ్స్ ఆన్ ఇంప్లాంట్. ఇంప్లాంట్లు ఇప్పుడు రెండు రకాలు ఉన్నాయి, ఫారిన్ అండ్ ఇండియన్ అంటాం. ఇప్పుడు మోదీ గారు వచ్చిన తర్వాత అప్పుడు ఇంప్లాంట్ ప్రైసింగ్ రిస్ట్రిక్ట్ చేసేసారు. సో యూ కెనాట్ చార్జ్ మోర్ దెన్ 70-80,000 రూపీస్ పర్ అన్ ఇంప్లాంట్. ఇంప్లాంట్ కాస్ట్ హెస్ బీన్ కర్టైల్డ్. సో బెస్ట్ ఇంప్లాంట్లు ఇప్పుడు ఫారిన్ నుంచి రావట్లేదు. మనకున్న ఇంప్లాంట్స్ పాత ఓల్డ్ ఫారిన్ ఇంప్లాంట్స్, అలాంగ్ విత్ ఇప్పుడు ఇండియాలో మనకి ఇప్పుడు గుజరాత్ నుంచి చాలా మేక్ ఇన్ ఇండియా ఇంప్లాంట్స్ వచ్చినాయి. దే ఆర్ గుడ్, ద కాస్ట్ ఈస్ ఫార్ లెస్. సో బట్ అంటే సైకలాజికల్గా అందరూ అనుకుంటారు ఫారిన్ బెటర్ అనుకుంటారు, అది తప్పు. ఇండియా ఈజ్ యాజ్ అ గుడ్ ఇంప్లాంట్. సో ఈ ఇంప్లాంట్ కాస్టు ప్లస్ హాస్పిటల్ ఛార్జ్ అంతా పెట్టుకుంటే మినిమం 1.5 lakhs దాకా అవుద్ది. ఇది మళ్ళీ అన్నీ కలుపుకొని ఏదో ఎక్కువ అంటే ఒక 3 దాకా వెళ్ళిపోవచ్చు. సింగిల్ రూమ్లు ఇవన్నీ అడుగుతారు పేషెంట్ లివాజ్, మాకు సింగిల్ రూమ్ అడుగుతారు. ఆ సింగిల్ రూమ్ రాగానే పడి పెరిగిపోతాయి. సో ఇవన్నీ కాస్ట్ ఫ్యాక్టర్లు వేసుకుంటే ఎస్, నీ రిప్లేస్మెంట్ క్యాన్ బి డన్ విత్ 1.5 lakhs ఫర్ అన్ ఇండియన్ ఇంప్లాంట్ అనుకోవచ్చు. యూ కెన్ పుట్ ఎనీథింగ్ యూ వాంట్. బట్ ఇప్పుడు గవర్నమెంట్ కూడా సబ్సిడీ వేరే స్టేట్స్లో ఇచ్చింది, మన కర్ణాటకలో, తమిళనాడులో. పేషెంట్ని ఇంప్లాంట్ తెచ్చుకోమంటున్నారు, హాస్పిటల్ ఛార్జెస్ గవర్నమెంట్ ఇస్తుంది. మేజర్ ప్రాబ్లం ఎక్కడ ఉందంటే 80-90% మన పాపులేషన్ ఇండియన్ టాయిలెట్ వాడతారు. అది ఫస్ట్ మార్చాలి సైకలాజికల్గా. ఇండియన్ టాయిలెట్ నుంచి

0: కమోడ్కి రాగానే చాలామందికి కొంచెం మెంటల్ బ్లాక్లో ఆ వెస్టర్న్ కమోడ్కి రాలేరు. ఈ నీ రిప్లేస్మెంట్ చేయాలంటే యూ మస్ట్ యూజ్ అ కమోడ్. దట్ ఈస్ ఫండమెంటల్.
1: నీ రీప్లేస్మెంట్ చేసిన తర్వాత అంతవరకు యూజ్ చేసే ఇండియన్ కమోడ్ వాడడానికి వీలు పడదు.
0: ఒకప్పుడు వీలు పడేది, కానీ అది అప్పుడు ఇది ఒక 20 ఏళ్ళ క్రితం ఫ్లెక్స్నీ అని చెప్పేవాళ్ళు. ఆ ఫ్లెక్స్నీ తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఆ ఫ్లెక్షన్ అంటే ఫ్లెక్షన్ ఎక్కువ ఇస్తే లాంజివిటీ తగ్గిపోతుంది.

0: వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ ఫ్లెక్షన్ అంటే ఫ్లెక్షన్ ఎక్కువ ఇస్తే లాంజివిటీ తగ్గిపోతుంది,
1: దాని లైఫ్ పడిపోతుంది,
0: దాని లైఫ్ పడిపోతుంది. సో లాంజివిటీ పెంచాలంటే ఫ్లెక్షన్ తగ్గించాలి. ఇండియన్ టాయిలెట్ వాడితే ఇప్పుడు ప్రేయర్ ప్రేయర్లో కూడా కింద పూజలు అన్నా నమాజ్ అన్నా ఏదైనా చేసే కింద మడుచుకోవాలి కదా. నీ రిప్లేస్మెంట్ చేసినప్పుడు అప్పుడు 15 ఏళ్ళ క్రితం అది చేయొచ్చు అని చెప్పి మోడల్స్ తెచ్చావు, ఆ మోడల్ వేస్తున్నప్పుడు మళ్ళీ అది ఫెయిల్ అయిపోతుంది. ఫుల్ ఫ్లెక్సిబిలిటీ ఇస్తే తక్కువ కాలం వస్తుంది.
1: ఈ నీ రిప్లేస్మెంట్ మోకాలు మార్పిడి చేయించుకున్నంత డాక్టర్ గారు తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏముంటాయంటే, ఈ ప్రొసీజర్ అయిపోయి తొందరగా రికవరీ పీరియడ్ ఎంత టైం పడుతుంది?
0: ఇండివిజువల్ ఒక్కొక్కరికి ఒక్కొక్కరు, అది బలం ఉన్నోళ్ళకి ఇప్పుడు ఏ ఆపరేషన్ చేసినా కూడా మనం వీక్ అయిపోతాం. సో బలం పెంచుకుని ఆపరేషన్ చేయించుకుంటే బెటర్. ఫిజియోథెరపీ నంబర్ 1 అంట, అందరు వింటా ఉంటారు. ఫిజియోథెరపీ ఆపరేషన్ ముందు చేస్తూ ఉంటే ఆపరేషన్ చేయించుకున్న తర్వాత అదే చేస్తారు. సడన్గా ఏమీ చేయకుండా ఆపరేషన్ చేయడంలో అది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఫిజియోథెరపీ ముందు నుంచి చేస్తే తర్వాత కూడా అలవాటు అవుద్ది. తర్వాత ఫుడ్స్ అన్నీ మామూలుగా అన్నీ తినచ్చు, బరువు పెరగద్దంటాం. ఎక్కడున్నారో అక్కడే ఉంటే ఇంకా మంచిది, తగ్గితే. ప్లస్ కింద కూర్చోవద్దంటాం, కింద నేల మీద కూర్చున్నా కూడా ఎప్పుడో పూజకు ఒకసారైనా సంవత్సరానికి 2 సార్లు కూర్చోవచ్చు, కానీ రోజు కూర్చుంటుంటే ఆ లైఫ్ తగ్గిపోద్ది. అండ్ తర్వాత ఇంకా ఇది స్కూటర్లు సైకిల్ వద్దంటాం, ఎందుకంటే ఒకవేళ ఇరిగిందనుకోండి మేజర్ ప్రాబ్లమ్స్ వస్తాయి.
1: డాక్టర్ గారు, ఈ కాల్షియం సప్లిమెంట్స్ కానీ విటమిన్ డి కానీ ఈ బోన్ హెల్త్లో ఎంతవరకు ఉపయోగపడుతుంది, దాన్ని ఏ రకంగా తీసుకోవాల్సి వస్తుంది అంటారు?
0: అంటే ముఖ్యంగా విటమిన్ డిఏ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. పాలు పెరుగు తీసుకునే వాళ్ళు, నట్స్, మన ఫుడ్స్లో కాల్షియం వచ్చేస్తుంది డైరెక్ట్గా. అంటే కాల్షియం రిక్వైర్మెంట్ ఇస్ నాట్ సో మచ్ వెన్ ద ఫుడ్ సప్లై ఈజ్ ఆల్రెడీ హ్యావింగ్ కాల్షియం, బట్ విటమిన్ డి ఇస్ బికమ్ మోస్ట్ ఇంపార్టెంట్. విటమిన్ డి ఉంటేనే కాల్షియం అబ్జార్బ్ అవుతుంది ఫుడ్స్లో నుంచి. అండ్ 80% ఆఫ్ ఆల్ ద ఫుడ్స్ హ్యావ్ కాల్షియం. అండ్ ఆల్ మిల్క్ ప్రోడక్ట్స్, అదర్వైజ్ పాలు కాకపోయినా కూడా పెరుగు తినే
1: ప్రోడక్ట్స్,
0: అన్ని డైరీ ప్రోడక్ట్స్ ప్లస్ అదర్ నట్స్ పప్పుల్లో అన్నీ ఉంటాయి. సో కాల్షియం రిక్వైర్మెంట్ ఒకవేళ కావాలంటే సప్లిమెంట్స్ వేసుకోవచ్చు. సప్లిమెంట్స్ వేసుకోవడంలో తప్పేం లేదు, నో ప్రాబ్లం, యూ కెన్ టేక్ ఇట్.
1: బట్ విటమిన్ డి ఇంక్రీజ్ చేయాలంటే ఎలా అంటారు?
0: విటమిన్ డి ఒకప్పుడు మనం సన్లైట్ విటమిన్ అనేవాళ్ళు. మన దేశంలో ఎంత సన్లైట్ ఉన్నా కూడా ఫార్మర్స్ ఈ దేశంలోకి విటమిన్ డి తక్కువ ఉంది. ఎందుకు? ఒక పిగ్మెంట్ ఫామ్ అవుద్ది పొద్దునుంచి సాయంత్రం దాకా. నువ్వు ఎండలో వెళ్తే కొంచెం నలబడతాం కదా, ఆ పిగ్మెంట్ ఆ బీమ్ని లోపల రానివ్వదు. అల్ట్రావైలెట్ బీటా వేవ్, ఆ బీటా వేవ్ వెళ్ళి ఆ 1-hydrogen-125-dihydrocalcicalciferol ఉంటుంది, అది దాన్ని హాఫ్ చేస్తుంది. ఆ బీమ్ వెళ్దు, ఎందుకంటే మెలవిన్ పిగ్మెంట్ అయిపోయిన తర్వాత. బట్ సన్లైట్లోకి వెళ్తే కొన్ని రోజుల దాకా వస్తుంది. ఎక్కువ రోజులు సన్లైట్లో ఉంటే ఆ విటమిన్ డి అబ్జార్బ్ కావట్లా. సో సప్లిమెంట్స్లోనే వస్తుంది, ఫుడ్స్లో ఎక్కువ లేవు. విటమిన్ డి సప్లిమెంట్స్ ఇస్ ద బెస్ట్ వే నౌ.
1: ఇంతకు ముందున్న హెల్త్ స్టాండర్డ్స్ ఇప్పుడు తగ్గిపోయాయి, 50s తర్వాతే జాగ్రత్త పడాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఈ మోకాళ్ళకు సంబంధించిన నొప్పులు మొదలైనప్పుడు ఏ ఏ జాగ్రత్తలు తీసుకుని ఫుడ్ విషయంలో కానీ ఎక్సర్సైజ్ విషయంలో కానీ తీసుకుంటే రీప్లేస్మెంట్ వరకు రాకుండా ఒక మనిషి తనను తాను కాపాడుకోగలంటారు?
0: ప్రత్యేకంగా ఫుడ్స్లో కాదండి, ఇట్స్ ఓన్లీ యువర్ ఎక్సర్సైజ్. ఆ ఒరిజినల్ చెప్పిన ఐసోమెట్రిక్ ఎక్సర్సైజెస్ విచ్ స్టెబిలిటీ ఇచ్చేది.
1: వాట్ ఈస్ ద రైట్ టైం టు సీ ఏ డాక్టర్? అంటే చాలామంది పూర్తిగా నష్టం అయిపోయిన తర్వాత ఈ ముందొచ్చినుంటే బాగుండేదమ్మా అన్న మాట వినడం చూస్తుంటాము. Which is the right time to see a doctor and take advice?
0: 50 years ki oka x-ray teechukuntaru nuncho betti tarvata ee exercise cheskuntunte kaapadukochu.
1: Chaala mandi over the counter medication teeseskoni aa pootaki noppi deggindeni system ni damage cheskunna vallu chaala mandi unnaru.
0: Pain killer eskontamlo system damage gaadu, mokalu aripothayi. Enduku emandi neppi ఒక బాడీ డిఫెన్స్ మెకానిజం. అంటే ఇంకో స్పిరిచువల్గా అనుకోవాలంటే బాడీస్ ఇట్స్ అ గాడ్స్ గిఫ్ట్ అనుకోవాలి. నొప్పి మన్ని ఆపుతుంది. మోకాళ్ళ నొప్పులు ఉంటే ఏదో ఆగుతారు, కొంచెం రెస్ట్ తీసుకుంటారు, 2 అడుగులు వేస్తారు, కాస్త ఆగుతారు. ఎందుకు? అది చెప్పుకుంటుంది మోకాళ్ళు
1: ఆగమని
0: ఆగమని. ఇప్పుడు పెయిన్ కిల్లర్ తీసుకుంటే దాన్ని నోర్మై అంటాం మోకాళ్ళకి, దాని గొంతుకు పిసికేట్టినట్టు ఉంటుందిగా. పెయిన్ కిల్లర్ నొప్పి తెలియకుండా చేస్తుంది మనిషికి,
1: అంతే.
0: మనిషి 2 అడుగులు కాదు 10 అడుగులు వేస్తారు, 10 అడుగులు వేస్తే ఇంకా ఎక్కువ అరిగిపోద్దా,
1: ఎక్కువ డ్యామేజ్ అవుతుంది,
0: ఎక్కువ అయిపోయి. సో బై టేకింగ్ అ పెయిన్ కిల్లర్ యు ఆర్ హ్యాపీ, బట్ ద నీ ఇస్ నాట్ హ్యాపీ. మీరు పెయిన్ కిల్లర్ వేసుకుని దాన్ని గొంతుకు పిసికేసినట్టు ఉంటుంది. యువర్ సేయింగ్ షట్ అప్ ఐ విల్ వాక్ అండ్ యూ వాక్ మోర్. 2 అడుగులు కాకుండా 10 అడుగులు వేస్తే ఉన్నది ఉంటుందా, అరిగిపోద్దా,
1: ఇంకా డ్యామేజ్
0: అంతే. సో పెయిన్ కిల్లర్ ఎప్పుడు అంటామండి?

0: ఎప్పుడో వారానికి ఎప్పుడో ఒకసారి బయటకు వెళ్ళిన వెళ్ళేటప్పుడు నొప్పి వస్తుందంటే ఆ రోజు వేసుకోండి. బట్ పొద్దున్న పెయిన్ కిల్లర్ వేసుకుని ఈ రోజంతా పని చేయడం తప్పు.
1: అంటే స్టిచ్ఇన్ టైం సేవ్స్ అని అంటారు కదా, మోకాలు నొప్పి మొదలు కాగానే డాక్టర్ గారిని సంప్రదించి సరైన అడ్వైస్ తీసుకోవడం కరెక్ట్ అంటారు.
0: కరెక్ట్,
1: పెయిన్ కిల్లర్స్ తీసుకునే బదులు
0: మెయిన్ ఫిజియోథెరపీయే, మెజారిటీ ఆఫ్ ద టైం ఫిజియోథెరపీ. మందుల్లో ఈ ప్రొటెక్ట్ విటమిన్ డీలు ఇస్తాం, వేరే మందులు ఉన్నాయి కొన్ని కార్టిలేజ్ పెరగటానికి, కార్టిలేజ్ స్ట్రాంగ్ చేయడానికి. బట్ ఈ జ్ఞానం అందరికి వస్తే మంచిది, ఎందుకంటే పెయిన్ కిల్లర్ ఇస్ అ షార్ట్ లివ్డ్ థింగ్ అండ్ అప్పుడప్పుడు వేసుకోవటం మంచిదే, బట్ నాట్ రెగ్యులర్.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు డాక్టర్ గారు, నమస్కారం అండి.
0: నమస్కారం.

0: మీరింతవరకు ఆరోగ్య జీవనం టోటల్ నీ రీప్లేస్మెంట్ డాక్టర్ ఆనంద్ నారగోని గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.
1: जिनके पास कोई गारंटी नहीं है, सरकार खुद उनकी गारंटर बन रही है.
2: గత ఆరేళ్లలో పీఎం స్వనిధి పథకం కింద 75 లక్షల మందికి పైగా వీధి వ్యాపారులకు 17,800 కోట్ల రూపాయలకు పైగా రుణాలు అందజేశారు. అదనంగా వడ్డీ రాయితీ, డిజిటల్ లావాదేవీలపై క్యాష్ బ్యాక్ రూపంలో సుమారు 800 కోట్ల రూపాయల సహాయం కూడా అందించబడింది. నేడు దేశ వ్యాప్తంగా వీధి వ్యాపారులు, వీరిలో సుమారు 46% మంది మహిళలు తమ వ్యాపారాలను నూతన శిఖరాలకు తీసుకువెళ్తున్నారు. పీఎం స్వనిధి ఆరేళ్లు, ఉత్సాహం, గౌరవం, ఆత్మగౌరవం.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం పాటతో ప్రయాణం వింటున్నారు. నేను మీ ఆర్జీ నాగ్. ఇప్పుడు ఆజాద్ సినిమా కోసం హరిహరన్ మహాలక్ష్మి పాడిన పాట, వేటూరి సుందరామూర్తి రచన, మణిశర్మ సంగీతం.

0: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
3: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
2: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
4: బాజీ సినిమా నుంచి ఉన్నికృష్ణన్ కౌసల్య పాడిన పాట కులశేఖర్ రచన, చక్రీ సంగీతం. పాటతో ప్రయాణం వింటున్నారు.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: పాటతో ప్రయాణం వింటున్నారు, నేను మీ ఆర్జీ నాగ్. ఇప్పుడు మేం ఫేమస్ ఈ సినిమా కోసం కళ్యాణ్ నాయక్ కంపోజ్ చేసిన పాట వినండి, మోహన భోగరాజు గానం. సాహిత్యం కోటి మామిడాల.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

పాటతో ప్రయాణం వింటున్నారు. శంకర మహాదేవన్ పాడిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గీతం వినండి. హ్యాపీ సినిమా కోసం సంగీతం యువన్ శంకర్ రాజా.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. విద్య సాధికారతకు శక్తివంతమైన సాధనమని, అది వ్యక్తులను స్వయం సమృద్ధితో చైతన్యవంతులుగా సమర్థులుగా తీర్చిదిద్దుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్మ అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో స్కాలర్షిప్ పథకం గిరిజన లబ్ధిదారులను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు. తెలంగాణ సాధన కోసం జరిగిన సుదీర్ఘ పోరాటాలను, అమరుల త్యాగాలను స్మరిస్తూ నివాళులర్పించారు. సికింద్రాబాద్లోని పెరట్ గ్రౌండ్స్లో జరిగిన వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచానికే తెలంగాణను గేట్వేగా నిలబెట్టాలన్నది తన స్వప్నమన్నారు. సమగ్ర సమ్మిళిత అభివృద్ధికి తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని గవర్నర్ శివప్రతాప్ శుక్లా హైదరాబాద్లోని లోక్భవన్ సంస్కృతి కమ్యూనిటీ హాల్లో జరిగిన అవతరణ దినోత్సవంలో చెప్పారు. తెలంగాణ రాష్ట అవతరణ దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలో తన నివాసంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఓటర్ జాబితా ప్రక్రియలో ప్రజలను భాగస్వాములు చేయాలని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు కలెక్టర్ను ఆదేశించారు. సర్ ప్రక్రియపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. ఈ నెల 4, 6, 9, 10 తేదీల్లో గ్రామ వార్డు సభలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన చెప్పారు. 2025 జాతీయ పంచాయతీ అవార్డుల ప్రదానోత్సవం రేపు న్యూఢిల్లీలో జరుగుతుంది. దేశవ్యాప్తంగా 42 అత్యుత్తమ పంచాయతీలకు ఈ అవార్డులు ప్రదానం చేస్తారు. ఇమిగ్రేషన్, విదేశీయుల నిబంధనలకు కేంద్రం సవరణలు నోటిఫై చేసింది. దీని ప్రకారం భారతదేశంలో 180 రోజుల వరకు ఉండేందుకు వచ్చిన విదేశీయులు దేశంలో తమ బసను పొడిగించుకోవాలనుకుంటే వారి వీసా గడువు ముగికి ముందే తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి పొందిన పోచంపల్లి ఇక్కత్ వస్త్రోత్పత్తులను ప్రోత్సహించేందుకు ఈ నెల 5, 6, 7 తేదీల్లో హైటెక్స్లో ప్రత్యేక వస్త్ర ప్రదర్శన నిర్వహిస్తారు. రాగల 3 రోజుల పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. రేపు 7:05 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తెలంగాణ రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం తెలంగాణ భాషా సాహిత్య వైభవం వింటారు. రచన డాక్టర్ మల్లెగోడ గంగాప్రసాద్, వ్యాఖ్యానం శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి, శ్రీ కె సందీప్. వినండి తెలంగాణ భాషా సాహిత్య వైభవం.
1: తెలంగాణ ఒక భౌగోళిక ప్రాంతం మాత్రమే కాదు, వేల ఏళ్ల చరిత్రను, గొప్ప సంస్కృతిని, విభిన్న మత సాంప్రదాయాలను, శ్రమశీల ప్రజా జీవనాన్ని, సాహిత్య కళా వైభవాన్ని తనలో దాచుకున్న మహత్తర నాగరికత. భాష, సాహిత్య, సాంస్కృతిక, చారిత్రక వైభవాల సమ్మేళనం తెలంగాణ. తెలుగు భాషా వికాసం, ఛందస్సు అభివృద్ధి, జానపద సంపద, శాసనాలు, నాణాలు, సాహిత్య ప్రక్రియల పరిణామం వంటివి ప్రాచీన తెలంగాణ వైభవాన్ని స్పష్టంగా చాటుతాయి. తెలుగుకు పుట్టినిల్లు తెలంగాణ మాగాణం.
2: దక్కన్ పీఠభూమి మధ్యలో ఉన్న తెలంగాణ పర్వతాలు, నదులు, అరణ్యాలు, ఖనిజ సంపద, సారవంతమైన నేలలతో మానవ వికాసానికి, నివాసానికి అనుకూలమైన భూమిగా రూపుదిద్దుకుంది.
1: శాతవాహనులకు ముందే తెలంగాణలో నవీన శిలాయుగం, బృహచ్చిలాయుగ సంస్కృతులు వికసించాయని పురావస్తు ఆధారాలు తెలియజేస్తున్నాయి. ఇనుప పనిముట్ల తయారీ, నలుపు ఎరుపు రంగు మట్టి పాత్రలు, సమాధి నిర్మాణాలు, జలవనరుల వినియోగం వంటివి ఈ నేలపై జీవించిన ప్రాచీన తెలంగాణ సమాజపు అభివృద్ధిని నిరూపిస్తాయి.
2: అస్మక జనపదం వంటి ప్రాచీన రాజకీయ వ్యవస్థ

0: తెలంగాణకు మన దేశ తొలి చారిత్రక పటంలో ప్రత్యేక స్థానం కల్పించాయి. బోధన్ వంటి ప్రాంతాలు ప్రాచీన కేంద్రాలుగా నిలవడం అప్పటి తెలంగాణ చారిత్రక ప్రాధాన్యాన్ని తెలియజేస్తున్నాయి.
1: తెలంగాణలో తెలుగు భాషా చరిత్ర ఎంతో ప్రాచీనమైంది. ప్రోటో ద్రవిడ భాష నుండి విడిపోయి తెలుగు భాషా స్వరూపం ఏర్పడిన ప్రాచీన కేంద్రంగా తెలంగాణను పరిగణించే ఆధారాలు అనేకం కనిపిస్తాయి. అస్మక, ములక వంటి జనపదాలు తెలంగాణ భూభాగంతో ముడిపడి ఉండడం ఆనాడే తెలంగాణ సాధించిన నాగరికతకు సంకేతాలు. బోధన్, కోటిలింగాల, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్ వంటి ప్రాంతాలు భాషా వికాసానికి కాంతులు విరజిమ్మిన నేలలు.

0: తెలంగాణ మహిమను అత్యంత ఔన్నత్యానికి చేర్చిన వంశాలలో శాతవాహనులు ముఖ్యులు. వారి నాణాలు, శాసనాలు, లోహశాస్త్ర నైపుణ్యం, పరిపాలనా చిహ్నాలు తెలంగాణలో విస్తృతంగా లభించడం వల్ల ఈ నేల శాతవాహనుల ప్రధాన కేంద్రాలలో ఒకటిగా నిలిచిందని తెలుస్తుంది. ముఖ్యంగా సీసాన్ని శుద్ధి చేసి అధిక నాణ్యత గల నాణేలను తయారు చేయగల సాంకేతిక పరిజ్ఞానం ఈ ప్రాంత ప్రజల శాస్త్రీయ దక్షతను తెలియజేస్తుంది. శాతవాహనుల తరువాత ఇక్ష్వాకులు, వాకటకులు, విష్ణుకుండినులు తెలంగాణలో రాజకీయ సాంస్కృతిక ప్రాభవాన్ని చూపారు. ఏలేశ్వరం, ఫణిగిరి, కీసరగుట్ట వంటి ప్రాంతాలు ఆ కాలపు పట్టణ నిర్మాణం, బౌద్ధ సంప్రదాయం, ఆలయ సంస్కృతికి నిదర్శనాలు.
1: తెలంగాణ వైభవం ఆకాశాన్ని అందుకున్న కాలం కాకతీయుల యుగం. ఓరుగల్ను రాజధానిగా చేసుకుని కాకతీయులు కేవలం ఒక సామ్రాజ్యాన్ని మాత్రమే నిర్మించలేదు, ఒక సమగ్ర తెలుగు సాంస్కృతిక వైభవాన్ని మన కళ్ళ ముందుంచారు. 1000 స్తంభాల గుడి, రామప్ప దేవాలయం, ఓరుగల్లు కోట, అనేక శాసనాలు, చెరువులు, కోటలు, దేవాలయాలు కాకతీయుల కళా దృష్టికి, ఇంజనీరింగ్ ప్రతిభకు, సామాజిక చైతన్యానికి చిరస్మరణీయ సాక్ష్యాలు. రుద్రదేవుడు, గణపతి దేవుడు, రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు వంటి పాలకులు తెలంగాణకు యుద్ధకీర్తి మాత్రమే కాదు, పరిపాలనా దక్షత, నీటిపారుదల దృష్టి, సాహిత్యాభిమానం, కళా పోషణతో భవిష్యత్ తరాలకు కూడా అమృత ఫలాలను అందించారు. చెరువుల నిర్మాణం ద్వారా గ్రామ జీవనానికి ఆధారమైన నీటి సంస్కృతిని బలపరిచారు.

0: ప్రాచీన తెలంగాణ వైభవంలో మత సామరస్యం ఒక గొప్ప అధ్యాయం. బౌద్ధం, జైనం, శైవం, వైష్ణవం సహజీవన స్రవంతులుగా ఇక్కడ అభివృద్ధి చెందాయి. కోటిలింగాల, ధూళికట్ట, కొండాపూర్, ఫణిగిరి వంటి బౌద్ధ కేంద్రాలు తెలంగాణను ఆధ్యాత్మిక జ్ఞానభూమిగా నిలబెట్టాయి. వేములవాడ, బోధన్, కొలనుపాక వంటి ప్రాంతాల్లో జైన సంప్రదాయం బలంగా నెలకొంది. తరువాత శైవ భక్తి ప్రభావం పెరిగినా పూర్వ మత సంప్రదాయాల జాడలు చెరిగిపోకుండా ఈ నేల సంస్కృతిలో కలిసిపోయాయి. ఈ సమ్మిళిత స్వభావమే తెలంగాణను విశిష్ట సాంస్కృతిక ప్రదేశంగా నిలబెట్టింది.
1: వేములవాడ, ముదిగొండ, కళ్యాణి చాళుక్యులు తెలంగాణ చరిత్రలో మరో గొప్ప అధ్యాయాన్ని సృష్టించారు. ఈ కాలంలో శాసన సంపద గొప్పగా వెలసిల్లింది. జైన, శైవ, వైదిక సంప్రదాయాలు అభివృద్ధి చెందాయి. కవులు, పండితులు, వ్యాకరణకారులు రాజాశ్రయాన్ని పొందారు. పంప, సోమదేవ సూరి వంటి మహనీయుల సాహిత్య కృషి తెలంగాణకు సాహిత్య కీర్తిని తెచ్చిపెట్టింది.
0: తెలంగాణ ప్రత్యేకతలో భాషా సాహిత్య పరంపర కూడా గొప్పది. ప్రాకృతం, సంస్కృతం, తెలుగు, కొన్ని చోట్ల తమిళ సంప్రదాయాలతో మమేకమై ఈ నేల బహుభాషా సంస్కృతికి కేంద్రంగా నిలిచింది. శాసనాలు, నాణాలు, ప్రాచీన గ్రంథాలు, జానపద గాథలు తెలంగాణ బహుముఖ చరిత్రను నిర్మించాయి. జానపద జ్ఞానం, ప్రాంతీయ పద సంపద, గేయాలు, కథలు, ఆచారాలు ఈ నేల మనసును ప్రతిబింబిస్తాయి. రైతు చెమట, కార్మికుని శ్రమ, కళాకారుని సృజన, యోధుని వీరత్వం కలిసి మన తెలంగాణ వ్యక్తిత్వాన్ని మలిచాయి.

0: గోదావరి, కృష్ణా వంటి నదులు తెలంగాణకు జీవనరేఖలు. పీఠభూమి స్వభావం, అరణ్య సంపద, ఖనిజాలు, వ్యవసాయం, వాణిజ్య మార్గాలు ఈ ప్రాంత ఆర్థికాభివృద్ధికి దోహదపడ్డాయి.
1: తెలంగాణ వైభవం భాషలో, ఛందస్సు వికాసంలో కూడా ప్రతిఫలిస్తుంది. గురు, లఘువు, గణం, యతి, ప్రాస, పాద నిర్మాణం వంటి లక్షణాలతో పద్య రచనకు అవసరమైన శాస్త్రీయ మౌలికత తెలంగాణలో ఎంతో ముందుగానే ఏర్పడింది. కందం, రగడ, ద్విపద, సీసం, తేటగీతి, ఆటవెలది, మధ్యాక్కర వంటి పద్య రూపాలు తెలంగాణలో శాసనాల ద్వారా, జానపద రూపాల ద్వారా, సాహిత్య రూపాల ద్వారా అభివృద్ధి చెందింది. ముఖ్యంగా కందం తెలుగులో పద్య వికాసానికి ప్రధాన బీజ రూపంగా వెలుగొందింది.
0: జానపద గానం నుండి లిఖిత సాహిత్యానికి జరిగిన మార్పు తెలంగాణ సాహిత్య చరిత్రలో ఒక గొప్ప దశ. ప్రజల నోట నడిచిన గేయ రూపాలు, రగడలు, దేశీయ ఛందస్సులు సాహిత్య రూపం దాల్చాయి. జానపద భాషలోని సహజత్వం, ప్రజల జీవన అనుభవం, ఉచ్చారణ సరళి, దేశీయ శబ్ద సంపద ఇవన్నీ తెలుగు కవిత్వానికి మూలాధారాలయ్యాయి.
1: కవిజనాశ్రయం వంటి ఛందో గ్రంథాల ప్రస్తావన తెలంగాణలో తెలుగు సాహిత్య శాస్త్రీయతకు నిదర్శనం. మల్లియ రేచన, జినవల్లభుడు, వేములవాడ భీమకవి, పోతన, పాల్కురికి సోమన వంటి పేర్లు తెలంగాణ సాహిత్య వారసత్వాన్ని గుర్తుచేస్తాయి. ఆ కాలంలో పాలకుల భాష ఏదైనా పాలితుల భాషగా తెలుగు బలంగా నిలిచింది. అంటే రాజకీయ ఆధిపత్యం వేరైనా ప్రజల సాంస్కృతిక నాడి మాత్రం తెలుగు భాషలోనే వెలుగొందింది. తెలుగు, కన్నడ, ప్రాకృత, సంస్కృత భాషల పరస్పర సంబంధాల మధ్య తెలంగాణ ఒక సాంస్కృతిక వేదికగా నిలిచింది.

0: తెలంగాణ వైభవాన్ని మరింత వెలిగించినది పాల్కురికి సోమన వంటి మహాకవుల కృషి. ద్విపద వంటి దేశీయ స్వరూపాన్ని స్వీకరించి బసవ పురాణం, పండితారాధ్య చరిత్ర వంటి బృహద్ గ్రంథాలను రచించడం చిన్న విషయం కాదు. ప్రజాభాషలో మహాగ్రంథాలను సృష్టించడం ద్వారా సాహిత్యాన్ని రాజభవనాల నుంచి ప్రజల మధ్యకు తీసుకువచ్చాడు. ఇది తెలంగాణ సాహిత్య ప్రజాతంత్ర స్వభావాన్ని తెలియజేస్తుంది.
1: గుణాఢ్యుని బృహత్ కథ, హాలుని గాథా సప్తసతి వంటి గ్రంథాల ప్రస్తావన కూడా తెలంగాణ ప్రాచీన సాహిత్య గౌరవాన్ని తెలియజేస్తాయి. గాథా సప్తసతిలో కనిపించే అచ్చ తెలుగు పదాలు అమ్మ, అత్త, పిల్ల, పొట్ట, పత్తి వంటి రూపాలు తెలుగు భాషా ప్రాచీనతకు బలమైన సూచనలు. భాష జీవితం నుంచి పుడుతుంది. తెలంగాణ నేలలో ప్రజల నోట తిరిగిన పదాలే సాహిత్య రూపం దాల్చి చరిత్రలో నిలిచాయి.
0: తెలంగాణ వైభవం జానపదం, బౌద్ధం, జైనం, శాసన సంప్రదాయం, వాణిజ్య చరిత్ర, ఇనుప పరిశ్రమ, నదీ నాగరికత వంటి అనేక అంశాలతో ముడిపడి ఉంది. గోదావరి పరివాహక ప్రాంతం, కోటిలింగాల పురావస్తు ఆధారాలు, రోమన్ నాణాల లభ్యత, బౌద్ధ సంప్రదాయాలు తెలంగాణను ఒక సమృద్ధ చరిత్రను గ్రహించిన నేలగా నిలబెట్టాయి. తెలుగు భాష మొదటి అడుగులు వేసిన భూమి, దేశీయ ఛందస్సులు వికసించిన భూమి, శాసనాలు మాట్లాడిన భూమి, జానపద గానం సాహిత్యమై మారిన భూమి, మహాకవులను ప్రసవించిన సంస్కృతి క్షేత్రం తెలంగాణ. అందువల్ల తెలంగాణను కేవలం ప్రాంతంగా కాదు, తెలుగు జాతి ఆత్మను మోసుకువచ్చిన ఆద్య సంస్కృతికి భూమిగా చూడాలి. భాషకు బలాన్ని, సాహిత్యానికి రూపాన్ని, చరిత్రకు ఆధారాన్ని, సంస్కృతికి ఘనతను ఇచ్చిన నేల తెలంగాణ.

ప్రాచీన తెలంగాణ చరిత్ర కేవలం రాజవంశాల చరిత్ర కాదు. ప్రజల ఉత్పత్తి శక్తి, వాణిజ్య చైతన్యం, మత సామరస్యత, కళాత్మకత, భాషా వికాసం సామాజిక సహనానికి చిహ్నం. తెలంగాణ వైభవం అనేది ఒకే కాలానికి పరిమితమైన గౌరవగాథ కాదు. ప్రాగైతిహాసిక సంస్కృతుల నుంచి శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు, చాళుక్యులు, కాకతీయుల వరకు విస్తరించిన ఘనమైన చరిత్రకు ఇది ప్రతీక. ఈ నేలలో శిల్పము ఉంది, శాస్త్రము ఉంది, భక్తి ఉంది, భౌతికత ఉంది, యుద్ధ వీరము ఉంది, ప్రజా సంస్కృతి ఉంది.

0: కాకతీయుల వరకు విస్తరించిన ఘనమైన చరిత్రకు ఇది ప్రతీక. ఈ నేలలో శిల్పము ఉంది, శాస్త్రము ఉంది, భక్తి ఉంది, బౌద్ధికత ఉంది, యుద్ధ వీరము ఉంది, ప్రజా సంస్కృతి ఉంది. అందుకే తెలంగాణ భారతదేశ చరిత్రలో దేదీప్యమానంగా ప్రకాశించిన, ప్రకాశిస్తున్న ఒక వెలుగు అధ్యాయం. తెలుగు జాతి గర్వించే మహోన్నత సంస్కృతి క్షేత్రం తెలంగాణ.
1: కథనా

మీరింతవరకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం తెలంగాణ భాషా సాహిత్య వైభవం విన్నారు. రచన డాక్టర్ మల్లెగూడ గంగాప్రసాద్, వ్యాఖ్యానం శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి, శ్రీ కె సందీప్.

0: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంతా గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: ఏకచిత్రగానం వింటున్నారు. ఇవాల్టి సినిమా తెలంగాణ ఉద్యమ చరిత్రను తెరపై ఆవిష్కరించిన అద్భుత చిత్రాల్లో ఒకటైన జై బోలో తెలంగాణ. దర్శకులు ఎన్ శంకర్ మహాలక్ష్మి ఆర్ట్స్ బ్యానర్పై ఈ మూవీ డైరెక్షన్ చేయడంతో పాటు ప్రొడ్యూస్ కూడా చేశారు. తెలంగాణ మట్టి వాసన, ఉద్యమ వేడి, విద్యార్థుల ఆవేదన, ప్రజల ఆత్మగౌరవాన్ని సంగీత రూపంలో ప్రపంచానికి వినిపించిన ఈ సినిమా ఆల్బం రెడీ చేసింది మ్యూజిక్ డైరెక్టర్ చక్రి. ఇంకా లేట్ చేయకుండా ఆ సినిమా నుంచి ఒక పాట విందాం, ఆ తర్వాత పాట విశేషాలు మాట్లాడుకుందాం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: ఏకచిత్ర గానం వింటున్నారు. తెలంగాణ కోసం గళమెత్తిన ప్రతి గొంతు ఒక పాటగా మారితే, ఆ పాటలన్నీ కలిపినప్పుడు పుట్టిందే జై బోలో తెలంగాణ సినిమా. ఇప్పుడు విన్న ఆ పాటను ఆలపించింది మ్యూజిక్ డైరెక్టర్ వందే మాతరం శ్రీనివాస్. సాహిత్యాన్ని అందించింది తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ గీత రచయిత అందశ్రీ గారు. ఈ పాట జస్ట్ ఒక సినిమా పాట మాత్రం కాదు, లక్షలాది తెలంగాణ హృదయాల నినాదం. ప్రతి సభలో, ప్రతి ర్యాలీలో, ప్రతి విద్యార్థి గొంతులో మారుమూగిన ఉద్యమ గీతం ఇది. అందశ్రీ పదాల్లో తెలంగాణ ఆత్మగౌరవం వినిపిస్తే వందే మాతరం శ్రీనివాస్ గాత్రంలో ఉద్యమ జ్వాలలు కనిపిస్తాయి. ఈ పాట ప్రజల ఐక్యతను, తెలంగాణ స్వప్నాన్ని, పోరాట స్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది. ఉద్యమ సభల్లో ఈ పాట వినిపిస్తే జనాల్లో నూతనోత్సాహం వచ్చేదని చాలామంది ఇప్పటికీ గుర్తు చేసుకుంటుంటారు. మిగిలిన పాటల గురించి కూడా మాట్లాడుకుందాం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. స్టే ట్యూన్.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
3: మాటైనా
4: పాటైనా
5: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
3: ఏ చోటైనా
4: శ్రోతల ఆనందాల గని
3: మధుర గానాల మనోరంజని
4: మన జనరంజని
5: మనసునే
4: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు

0: మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
1: 2324 0856.
0: జనిరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 నీ వివిధ భారతి 102.8

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: ఏకచిత్రగానం వింటున్నారు విత్ యువరాజ్జి నాక్. తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడితే ముందుగా గుర్తొచ్చే పాటల్లో ఇప్పుడు వినబోయే పాట కూడా ఒకటి. జైబోలో తెలంగాణ సినిమా నుంచి ఈ పాటను రాసి పాడింది, అలాగే నటించింది కూడా ప్రజాకవి గద్దర్ గారు. తెలంగాణ ఉద్యమానికి ఒక సౌండ్ ట్రాక్ ఉంటే అది ఖచ్చితంగా పొడుస్తున్న పొద్దు మీద అంటూ సాగే ఈ పాటలాగే అనిపిస్తుంది. ఆ టైంలో థియేటర్స్లో ఈ పాటను 2 times ప్లే చేసేవాళ్ళు ప్రతి షోలో. 2 times కూడా కుర్చీల్లో ఆడియన్స్ కూర్చునే వాళ్ళే కాదు, అందరూ డ్యాన్స్ చేస్తూ జై తెలంగాణ జై జై తెలంగాణ నినాదాలు చేసేవాళ్ళు. గద్దర్ గొంతులో వినిపించే ప్రతి పదం ఒక బుల్లెట్లా కాదు, ఒక మేల్కొలుపులా ప్రజల గుండెల్లోకి దూసుకెళ్ళింది. తెలంగాణ నేల కోసం జరిగిన పోరాటం, అమరుల త్యాగం, భూమిపై హక్కుల కోసం ప్రజల ఆకాంక్ష ఈ పాటలో కనిపిస్తుంది. ఈ పాట ఉద్యమ సభల్లో వినిపించగానే వేలాది మంది ఒకే స్వరంతో పాడేవారని ఉద్యమకారులు చెబుతుంటారు. ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమ దృశ్యాలు, విద్యార్థుల ర్యాలీలు, ప్రజల నిరసనలు చూపిస్తూ ఈ పాటను అప్పట్లో పిక్చరైజ్ చేశారు. అందుకే పాట చూస్తుంటే అది సినిమా సన్నివేశంలా కాకుండా నిజ జీవిత ఉద్యమ దృశ్యంలా అనిపిస్తుంది. ఈ పాట మనందరి కోసం, ఇప్పుడు స్టే ట్యూన్డ్.
2: పడుస్తున్న పొత్తు మీద

భూతల్లి, సూర్యుని ముద్దాడిన భూతల్లి, అదిగో చిన్నారి బిడ్డల్ని జన్మనిచ్చింది. అమ్మా, నీవు త్యాగాల తల్లివి, త్యాగాల గుర్తు.

గోదావరి నీ ఒడ్డున జీవించే కోట్లాది ప్రజలకు జీవనాధారం. అమ్మా కృష్ణమ్మ, కిలకిల నవ్వే కృష్ణమ్మ అమ్మా, మీకు వందనం.

అదిగో ఆ ప్రకృతిని చూడు, అలా అరుగుకుంటుంది. ఆ కొమ్మలు గాలితో ముద్దాడుతాయి, ఆ పువ్వులు అలా ఆడుతాయి. అదిగో పావురాల జంట, నేనెప్పుడు విడిపోనంటాది.

రాజులు, దొరలు, వలస దొరలు భూమిని, నీళ్ళని, ప్రాణుల్ని, సర్వస్వాన్ని చెరబట్టారు. రాజుల ఖడ్గాల కింద తెగిపోయిన శిరస్సు

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ అజరామరమనిపించే గీతాలు

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: ఏకచిత్ర గానం వింటున్నారు. స్టూడెంట్ అట్లు టైం 8:52 క్రాసెస్ 40 సెకండ్స్ అవుతుంది. జై బోలో తెలంగాణ సినిమాలోని ఇప్పుడు వినబోయే ఈ పాట ప్రత్యేకత ఏంటంటే, దీనికి సాహిత్యం అందించిన వ్యక్తి తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు. ఒక ఉద్యమ నాయకుడు తన ఆవేదనను, తన ఆలోచనలను పాట రూపంలో రాస్తే ఎలా ఉంటుంది? అదే గారడి చేస్తుండ్రు అనే ఈ పాట. రాజకీయ మోసాలను, తెలంగాణ ప్రజలపై జరిగిన అన్యాయాలను ప్రశ్నించిన పదునైన గీతమిది. ప్రజల్ని మభ్యపెట్టే రాజకీయాలపై వ్యంగ్యంగా, అలాగే ఆవేదనతో ఈ పాట సాగుతుంది. ఉద్యమ సమయంలో ఈ పాట సభల్లో వినిపిస్తే ప్రజలు చప్పట్లతో స్పందించేవారు. ఈ పాట పాడింది గాయకులు వాసు. ఇప్పుడు ఈ పాట మీకోసం.

0: ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల ముగింపు వేడుకలను డిసెంబర్ 7వ తేదీ నుండి 9వ తేదీ వరకు ఘనంగా నిర్వహించాలని రాష్ట ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వేడుకలలో ప్రజలు కూడా పాలు పంచుకుని సంబరాలు జరుపుకునే విధంగా కార్యక్రమాలు రూపకల్పన చేశారు. సందర్శకుల కోసం భారత వాయుదళంచే ఎయిర్ షో మరియు ప్రముఖ సంగీత కళాకారులు శ్రీ రాహుల్ సిప్లిగంజ్ గారిచే ఈ డిసెంబర్ 8న సంగీత కచేరీ మొదలగు వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.
1: ఏకచిత్ర గానం వింటున్నారు. ప్రముఖ గేయ రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత నందిని సిధారెడ్డి గారు తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో రాసిన అద్భుతమైన పాట ఒక పువ్వు ఒక నవ్వు. ఈ పాటను శ్రీకృష్ణ ఆదర్శిని మధురంగా ఆలపించారు. తెలంగాణ సంస్కృతి బతుకమ్మ పండుగ గొప్పతనం, యువతి యువకుల మనోభావాల్ని ఈ పాట అద్భుతంగా ప్రతిబింబిస్తుంది. ఉద్యమం అంటే కేవలం నినాదాలు మాత్రమే కాదు, కళలుంటాయి, ప్రేమ ఉంటుంది, ఆశ కూడా ఉంటుంది. ఆ ఆశలన్నింటినీ అందంగా పలికించిన గీతమే ఒక పువ్వు ఒక నవ్వు. తెలంగాణ ఉద్యమ కాలంలో పల్లెల్లోని ఆనందాలను మేళవించి ఈ గీతాన్ని సిధారెడ్డి గారు అద్భుతంగా రచించారు. తెలంగాణ ఉద్యమం ఉద్ధృతంగా ఉన్న రోజుల్లో పోరాట స్ఫూర్తితో పాటు పల్లె జీవనాన్ని, మమతానురాగాలను, సంస్కృతిని ప్రతిబింబించేలా ఈ పాటను రాయడం తనకెంతో సంతృప్తినిచ్చిందని ఆయన చాలా సందర్భాల్లో చెప్పారు కూడా. ఈ పాట ఇప్పుడు మీ అందరి కోసం.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంతా గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాల ముగింపు వేడుకలను డిసెంబర్ 7వ తేదీ నుండి 9వ తేదీ వరకు ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వేడుకలలో ప్రజలు కూడా పాలు పంచుకుని సంబరాలు జరుపుకునే విధంగా ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాల ముగింపు వేడుకలను డిసెంబర్ 7వ తేదీ నుండి 9వ తేదీ వరకు ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వేడుకలలో ప్రజలు కూడా పాలు పంచుకుని సంబరాలు జరుపుకునే విధంగా కార్యక్రమాలు రూపకల్పన చేశారు. సందర్శకుల కోసం భారత వాయుదళంచే ఎయిర్ షో మరియు ప్రముఖ సంగీత కళాకారులు శ్రీ రాహుల్ సిప్లిగంజ్ గారిచే ఈ డిసెంబర్ 8న సంగీత కచేరీ మొదలగు వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.
3: ఏ విచిత్ర గానం వింటున్నారు? జై బోలో తెలంగాణ సినిమా పాటలు వింటున్నాం కదా. చివరిగా, దానికన్నా ముందుగా, అంటే చివరిగా ఎక్కువ పాట ఉంది, దానికన్నా ముందుగా వింటున్న ఈ పాటను మ్యూజిక్ డైరెక్టర్ చక్రి, గాయని పావని పాండేతో కలిసి పాడారు. ప్రతి ఉద్యమానికి ఒక బాధ ఉంటుంది, ప్రతి విజయానికి వెనుక ఎన్నో కన్నీళ్లుంటాయి. ఆ బాధను సంగీతంగా మలిచిన గీతమే ఈ గాయం అనే ఈ పాట. ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన యువత, వాళ్ళ కుటుంబాల వేదన, సమాజం అనుభవించిన మానసిక గాయాలని ఈ పాటలో మనకు వినిపిస్తారు రచయిత.

0: ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల ముగింపు వేడుకలను డిసెంబర్ 7వ తేదీ నుండి 9వ తేదీ వరకు ఘనంగా నిర్వహించాలని రాష్ట ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వేడుకలలో ప్రజలు కూడా పాలు పంచుకుని సంబరాలు జరుపుకునే విధంగా కార్యక్రమాలు రూపకల్పన చేశారు. సందర్శకుల కోసం భారత వాయుదళంచే ఎయిర్ షో మరియు ప్రముఖ సంగీత కళాకారులు శ్రీ రాహుల్ సిప్లిగంజ్ గారిచే ఈ డిసెంబర్ 8న సంగీత కచేరీ మొదలగు వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.
1: ఏకచిత్ర గానం వింటున్నారు విత్ యువర్ ఆర్జన్. అది చూడేటట్టు టైం 9:09 రాసేసి 31 సెకండ్స్ అవుతుంది. అందశ్రీ గారు రాసిన ఈ పాట మనం చివరిగా వినబోయే పాట, జై బోలో తెలంగాణ సినిమా నుంచి. ఈ పాట ఉద్యమతత్వాన్ని ఒక్క వాక్యంలో చెప్పేస్తుంది. తెలంగాణ ఉద్యమ చరిత్రలో కొన్ని పదాలు నినాదాలుగా మారాయి. అలాంటి పదాలే ఒకటే జననం ఒకటే మరణం, జీవితమంతా జనమే మననం. ఇది కేవలం సాహిత్యం కాదు, ఉద్యమకారుల జీవిత తత్వం. వ్యక్తిగత ప్రయోజనాల కంటే ప్రజల ఆశయాలే గొప్పవని చెప్పిన మహోన్నత భావన ఇది. అందశ్రీ కళ నుంచి వచ్చిన ఈ పదాలకు వందే మాతరం శ్రీనివాస్ గారి గలం ప్రాణం పోసింది. ఉద్యమ సభల్లో ఈ లైన్ వినిపించగానే వేలాది మంది ఒకేసారి చేతులెత్తి జై తెలంగాణ అని నినదించేవారు. ఎనీవేస్, జై బోలో తెలంగాణ సినిమాలోని పాటలు కేవలం వినోదం కోసం కాదు, ఒక ఉద్యమానికి ఊపిరిపోయడానికి పుట్టాయి. తెలంగాణ కోసం పోరాడిన ప్రతి విద్యార్థి అడుగులు ఈ పాటల లయ ఉంది. ప్రతి అమరుడి త్యాగంలో ఈ పాటల భావం ఉంది. ప్రతి తెలంగాణ హృదయంలో ఈ పాటల జ్ఞాపకం ఉంది. ఎన్నో పాటలు హిట్లు కావచ్చు, కానీ కొన్ని పాటలు మాత్రమే చరిత్ర అవుతాయి. జై బోలో తెలంగాణ సినిమాలోని పాటలు కూడా అలాంటి ఒక చరిత్రే. అందరికీ ఇంకోసారి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.

మనోఫలకంపై ముద్రించుకుపోయిన మధురమైన జ్ఞాపకాల దొంతరలను మైమరిపించే సుమధుర గీతాలతో స్పృశించి మరో భావనా ప్రపంచంలో విహరింపజేసే తన్మయత్వపు ఆనందడోలిక మధురిమ. నాటీ మేటీ సినీ గీతమాలిక మధురిమకు స్వాగతం.

అరవిందన్ లాంటి మోము, ముత్యాల పలువరుస, కైపెక్కించే కన్నులు, నునులేత బుగ్గలు నుదుటిపై నాట్యమాడుతున్న ముంగురులతో ఓ యువతి చెలికత్తెలతో కలసి వనవిహారం చేస్తూ యవ్వనంలో రీగిన ఆశలతో ఊహాలోకపు దారులలో పరుగులిడుతూ లోకంలోని అందాలన్నీ ఆమెకోసమే సృష్టించబడ్డాయని అతిశయించిన మనసుతో ఆ బృందంతో కలసి ఇలా గానం చేస్తోంది. ఇద్దరు మొనగాళ్లు చిత్రం కోసం పి. సుశీల పాడిన పాట, రచన వీటూరి, సంగీతం నాగరాజు.

అష్టభార్యలు 16,000 మంది గోపికలను అనుగ్రహించిన నవరసాది నాయకుడు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు. ఆయన తన మాటలతో చేష్టలతో భార్య సత్యభామను బుజ్జగిస్తూ ఈ గీతాన్ని పాడుతున్నాడు. ఈ పాటను సంగీత దర్శకులు పెండ్యాల ఖమాస్రాగంలో స్వరపరిచారు. కాని పాట చివరలో వచ్చే ముక్కు తిమ్మనగారి పారిజాతాపహరణంలోని పద్యాన్ని ఘంటసాలగారు ఎంతో హృద్యంగా హిందోళరాగంలో ఆలపించడం విశేషం. శ్రీకృష్ణ తులాభారం చిత్రం కోసం దాశరథి రాసిన గీతం

తన అందచందాలను వర్ణిస్తూ తనను వరించమని చెబుతూ ఓ నర్తకి పాడుతున్న ఈ గీతం 1953లో విడుదలైన చెండీరాణి చిత్రంలోనిది. భానుమతి రామకృష్ణ తొలిసారిగా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఎన్టీ రామారావు, పి భానుమతి, ఎస్వి రంగారావు, అమర్నాథ్, రేలంగి వెంకట్రామయ్య, సిఎస్ఆర్ తదితరులు నటించారు. గీతరచయిత సముద్రాల సీనియర్ సాహిత్యమందించగా ఏపి కోమల ఆలపించిన ఈ గీతాన్ని మారుబెహగ్ అనే హిందుస్థానీ రాగాన్ని ఆధారంగా చేసుకుని స్వరపరిచారట సంగీత దర్శకులు సిఆర్ సుబ్బరామన్, ఎంఎస్ విశ్వనాథన్.

లక్ష్మణకుమారుడికి శిశిరేఖ మీద పెద్ద ప్రేమగాని వ్యామోహంగాని లేనేలేవు. కేవలం అభిమన్యుడు శశిరేఖను పెళ్లి చేసుకోకుండా అడ్డుతగలడమే అతని ధ్యేయం. అందుకే తనకు గల సాహిత్య సంగీత పాఠవాలను నిజమైన శశిరేఖ అనుకుని ఘటోత్కచుడు ఆవహించిన మాయా శశిరేఖ ముందు ఇలా ప్రదర్శిస్తున్నాడు. శశిరేఖగా సావిత్రి, లక్ష్మణకుమారుడిగా రేలంగి పోటాపోటీగా నటించారు ఈ గీతంలో. వారిరువురూ చూపిన హాస్యరస ప్రదర్శన అద్వితీయం. మాయాబజార్ చిత్రం కోసం

స్వీయ సంగీతంలో ఘంటసాల ఆలపించిన గీతం. రచన పింగళి.

0: சுந்தரி, ஓஹோ சுந்தரி, ஓஹோ சுந்தரி, ஓஹோ சுந்தரி, ஓஹோ சுந்தரி, ஓஹோ சுந்தரி.
1: ఎదలో కలిగిన భావం మాటల మాలికలుగా మారి పెదవులను చేరి బయటకు రాబోయే క్షణంలో ఏదో తెలియని బిడియం అడ్డుకుంటోందని ఆమె అంటుంటే, మనసులో రేగిన కమ్మని ఊహలు కళ్లముందు కదలాడుతున్నాయని అతడు పాడుతున్నాడు. వెన్నెల వెలుగులు చల్లని గాలిలో విహరిస్తూ ఆ ప్రేమజంట ఈ హాయిగీతం పాడుకుంటోంది. 1958లో కెబి తిలక్ దర్శకత్వంలో జగ్గయ్య, దేవిక, హేమలత, జేవి రమణమూర్తి ప్రధాన తారాగణంగా విడుదలైన చిత్రం అత్తా ఒకింటి కోడలే. ఘంటసాల, పీసుశీల పాడిన ఈ యుగల గీతాన్ని సంగీత దర్శకులు పెండ్యాల నాగేశ్వరరావు భాగేశ్వరీ రాగంలో స్వరపరిచారు. రచన ఆరుద్ర.

సమాజంలో ఒక వ్యక్తి తెలివితేటలు, శక్తి సామర్థ్యాలకు గుర్తింపు రావడం మొదలైతే గౌరవం, పరపతి, అంతస్తు, ఆదాయం అన్నీ ఒకదాని వెనుక మరొకటిగా వచ్చి ఆ మనిషిని కిరిబిక్కిరి చేస్తాయి. తనలోని విద్వత్తుకు, సంగీత ప్రతిభకు గొప్ప రాజాశ్రయం, గౌరవ ప్రతిష్టలు లభించగాని ఈ చిత్ర కథానాయకుడు ఒక రాజనర్తకి వ్యామోహంలో పడతాడు. జయభేరి చిత్రం కోసం ఈ గీతాన్ని నాయకుడి స్వగతంగా మలిచారు గీతరచయిత మల్లాది రామకృష్ణశాస్త్రి. గానం ఘంటసాల, సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు.

చెలికత్తెలతో వనవిహారానికొచ్చిన మండోదరి తనువు పులకించి మనసు పరవశించగా ఇలా గానంచేస్తోంది. తనకు కాబోయే వరుడి గురించి కమ్మని కలలు కంటూ ప్రణయభావలహరులలో తేలియాడుతోంది. భూకైలాస్ చిత్రం కోసం పి. సుశీల బృందం పాడిన గీతం, రచన సముద్రాల, సంగీతం ఆర్. సుదర్శనం, ఆర్. గోవర్ధనం.

ధనం మూలం ఇదం జగత్ అన్నారు పెద్దలు. ఈనాటి యావత్ ప్రపంచం నిర్విరామంగా డబ్బనే పదార్థం చుట్టూ పరిభ్రమిస్తూనే ఉంది. డబ్బు ఎంతో విలువైనది. మనుషుల మధ్య సంబంధాలు పెంచగలదు, వాటిని త్రుంచనూగలదు. ఆప్తమిత్రుల మధ్య, రక్త సంబంధీకుల మధ్య తరాలపాటు ఆరని చిచ్చు కూడా పెట్టగలదు. ధనాన్ని సృష్టించిన అదే మనిషి నేడు దానికే బానిసైపోయాడు. ఆ మనిషిలోని స్వార్థచింతనే లక్ష్మీ కటాక్షం ఆ మనిషికి దూరమవడానికి ప్రధాన కారణం. మానవతా విలువలు చాటిచెప్పి గొప్ప సాహిత్యానికి తగిన సందర్భోచితమైన సంగీతం గల గీతమిది. లక్ష్మీనివాసం చిత్రం కోసం ఘంటసాల పాడిన పాట.

ఆడవారు తమ అందంతో ఎంతటి మగవారినైనా ఆకట్టుకోగలరని తన చెరిని చిలుకతో పోలుస్తున్న ప్రియుడు అంటుంటే, దానికి బదులుగా మగవారికి ప్రేమించినప్పుడు ఉన్న ఆసక్తి పెళ్లనగానే పారిపోతుందని, మూడుముళ్ల బంధమంటే ముడుచుకుపోతారని ప్రియురాలు అంటోంది. అన్నదమ్ములు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన యుగలగీతం, రచన ఆరుద్ర, సంగీతం కెవి మహదేవన్.

పెద్దలు సంపాదించిన ఆస్తులను దుర్వ్యసనాల కోసం దుబారాగా ఖర్చు చేస్తూ జల్సాగా కులాసాగా తిరిగేవాడు పూలరంగడు అనిపించుకోడు. కండలు కరిగేలా కాయకష్టంచేసి ఆ వచ్చిన సంపాదనతో ఎవరికీ తలవంచక నీతి నిజాయితీలతో ఇతరులకు సహాయపడుతూ తాను సంతోషంగా ఉంటూ అందర్నీ సంతోషపెడుతూ ధైర్యంగా ముందుకు సాగేవాడే అసలు సిసలు పూలరంగడు అంటూ గీతరచయిత కొసరాజు రాసిన ఈ గీతాన్ని పూలరంగడు చిత్రం కోసం ఘంటసాల ఆలపించారు. సంగీతం సాలూరి రాజేశ్వరరావు.

ఇప్పుడు వినబోయే ఈ గీతాన్ని రాగ ప్రాధాన్యత కంటే వినసొంపైన గీతంగా తీర్చిదిద్దారు సంగీత దర్శకులు ఘంటసాల. అప్పటి సామాజిక పరిస్థితులకనుగుణంగా ప్రేమలు పెళ్లిళ్ల విషయాల్లో యువతీ యువకుల ఆలోచన ధోరణిలో మార్పును తెలియజేస్తూ సాగిపోయే ఈ గీతాన్ని పి లీల పాడగా అక్కినేని నాగేశ్వరరావు అంజలీదేవిలపై చిత్రీకరించారు. 1959లో విడుదలైన పెళ్లి సందడి చిత్రంలోని ఈ గీత రచన సముద్రాల రామానుజాచార్య.

ప్రతినాయక పాత్రధారిని ఆటపట్టిస్తూ కథానాయిక కథానాయకుడు రకరకాల విన్యాసాలు చేస్తూ సరదాగా సాగే పాట ఇది. ఎన్టీఆర్ అంజలీదేవి అభినయించిన ఈ గీతంలో ప్రతినాయక పాత్రధారి ఆర్ నాగేశ్వరరావు కూడా సన్నివేశ ప్రాధాన్యంగా కనిపిస్తారు. పాత్ర వైఖరిని, పాత్రధారి స్వభావాన్ని ఈ రెండింటి పోకడను సమన్వయపరుచుకుంటూ స్వీయ సంగీత సారథ్యంలో పి లీలతో కలిసి ఘంటసాల ఈ గీతాన్ని ఆలపించిన తీరు అద్భుతం. జయం మనదే చిత్రం కోసం సదాశివ బ్రహ్మం రాసిన పాట.

నీలాకాశంలోని రేరాజు వెన్నెల కంటే కూడా తన చెలి కనుచూపే చల్లగా ఉందని, తన అందమైన చిరునవ్వులే విరులకంటే మరింత అందంగా ఉన్నాయని చెలికాడు అంటే, చెలికాడి మాటల ముందు మధురమైన మధువు కూడా తక్కువేనని చెలి అంటోంది. నడమంత్రపు సిరి చిత్రం కోసం విజయ నిర్మల హరనాథ్ అభినయించిన గీతం, గానం పివి శ్రీనివాస్ పీసుశీల, రచన ఆరుద్ర, సంగీతం టి చలపతిరావు.

0: మనోఫలకంపై ముద్రించుకుపోయిన మధురమైన జ్ఞాపకాల దొంతరలను మైమరిపించే సుమధుర గీతాలతో స్పృశించి మరో భావనాప్రపంచంలో విహరింపజేసే తన్మయత్వపు ఆనందడోలిక మధురిమ. మదిని అలరింపచేసే మరిన్ని మధుర గీతాల కోసం రేపటి మధురిమలో కలుసుకుందాం. సెలవు. మీ నాగరాజు మంచిపగడం.
1: ఇంతవరకు నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ విన్నారు. వ్యాఖ్యానం శ్రీ నాగరాజు మంచిపగడం, పర్యవేక్షణ శ్రీ రమేష్ సుంకసారి. ఈ కార్యక్రమం ఆకాశవాణి వివిధ భారతి సమర్పణ.

0: సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: రేపటి ఆరోగ్య జీవనం కార్యక్రమంలో ఉదయం 7:15 పంచకర్మ చికిత్స సీనియర్ ఆయుర్వేద కన్సల్టెంట్ డాక్టర్ జీకే రెడ్డి గారితో పరిచయం వినవచ్చు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

రాత్రి 7:15 ఇది మన చట్టం కార్యక్రమంలో ఓటీఎస్ వన్ టైమ్ సెటిల్మెంట్ రిటైర్డ్ బ్యాంక్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ శ్రీ హరీష్ గారితో పరిచయం వినవచ్చు. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గూప్శెట్టి.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
1: రేపటి బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో ఇన్సూరెన్స్ ప్రాధాన్యత, బీమా రకాలు, అవగాహన, ఈ అంశం గురించి చార్టర్డ్ అకౌంటెంట్ శ్రీ గరికపాటి అరవింద్ గారితో పరిచయం వింటారు. రేపు ఉదయం 9:15 ఇన్సూరెన్స్ ప్రాధాన్యత, బీమా రకాలు, అవగాహన, చార్టర్డ్ అకౌంటెంట్ శ్రీ గరికపాటి అరవింద్. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 11:30. ఈనాటి కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:55 ఎఫ్ఎం బ్యాండ్ 102.8 మెగాహెర్ట్స్ పై మా ప్రభాత ప్రసారం ప్రారంభం. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.